శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, ఆశ్వేజ మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, అక్టోబర్ నెల 7వ తేదీ, బుధవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 47 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తుంది. ఇక కొంచెంసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

0: చెప్పిన మాటకి మూలం భారతీయ సనాతన గ్రంథాలన్నింటిలోనూ కనపడుతుంది. సనాతన ధర్మం ఆశయం మంచి సమాజం, మంచి కుటుంబం. పూజనీయుల పట్టిక చెబుతూ ప్రథమంగా తల్లిదండ్రుల గురించే చెబుతాడు. విద్య పూర్తి చేసుకుని వెడుతున్న విద్యార్థితో గురువు స్నాతక సమయంలో. ఇది తైత్తరీయోపనిషత్తులో ఆనందవల్లి, శీక్షావల్లి అనే పేర్లతో దర్శనమిస్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ అని తల్లిదండ్రులను ముందుగా పేర్కొని ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అంటూ గురువును కూడా వారి తరువాతే పేర్కొంటాడు. దానికి కారణం కూడా చెప్పబడింది. మాతాపూర్వరూపం పితోత్తర రూపం ప్రజాసంధి ప్రజననం సంధానం అని జీవ పునరుత్పత్తికి తల్లిదండ్రులు ఇద్దరు పూర్వ ఉత్తర రూపాలు అని పేర్కొనబడింది. అంటే వారు లేనిదే పునరుత్పత్తి జరగదు కదా. కనుక పునరుత్పత్తి సమయంలో వారిరువురు సృష్టికర్తకి ప్రతినిధులు. ప్రపంచంలోని అన్ని మతాలు కూడా తల్లిదండ్రులకి ఉన్నతమైన స్థానాన్నే ఇచ్చి పూజించాయి. తల్లిదండ్రులే స్వర్గ నరకాలు. తల్లిదండ్రుల సేవ చేస్తే స్వర్గం, వారిని నిరాదరిస్తే నరకం అంటుంది ఖురాన్. తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది అంటారు మహమ్మద్ ప్రవక్త. స్వర్గం అంటే వారికి దైవం ఉండే స్థానం. తల్లి పాదం దానిపైన ఉంటుందంటే అంతకన్నా ఘనమైనది అనే భావన. పాశ్చాత్యులు తల్లిదండ్రుల పట్ల తమకున్న గౌరవాన్ని, ప్రేమను ప్రకటించుకోవటానికి ప్రత్యేకంగా కొన్ని తేదీలను కూడా కేటాయించుకున్నారు. ఒక శిశువు పూర్ణ మానవుడిగా రూపొందటంలో తల్లిదండ్రులిద్దరిది సమానమైన పాత్ర. బాధ్యతల స్వభావాలలో తేడా ఉంటుంది. మంచి మొక్కకి విత్తన శుద్ధి, క్షేత్రశుద్ధి రెండూ అవసరమే. ఆలన, పాలన, శరీర పోషణ తల్లి బాధ్యతలు. రక్షణ, శిక్షణ, అవసరమైనప్పుడు శిక్ష తండ్రి పనులు. రెండూ ఎదుగుదలకు అవసరమే. ఒకటి శరీరం ఎదగడానికి, మరొకటి మనసు ఎదగడానికి. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో రెండింటిది సమప్రాధాన్యమే. తల్లిదండ్రుల రక్షణలో, శిక్షణలో పెరిగిన వారికి, ఇద్దరిలో ఒకరే ఉండి కానీ ఇద్దరూ లేకగాని పెరిగిన వారికి వ్యక్తిత్వంలో, ఆలోచన విధానంలో, ప్రవర్తనలో చాలా తేడా కనపడుతుంది. భద్రతాభావం తెచ్చే మార్పు అది. ఒక మనిషికి ఉండే ఏడు రకాలైన ఆశ్రయించదగిన వారిలో తల్లిదండ్రులవే మొదటి స్థానాలు. వీటినే ఏడుగడ అంటారు. ఆపదల్లో ఆదుకునేవారు, దిక్కు, గతి అనర్థం. వారే తల్లి, తండ్రి, గురువు, అన్న, పెద్దవాడు, మిత్రుడు, దైవం. నీవే తల్లివి తండ్రి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణ అని ఏడుగడ తనకి కృష్ణుడే అంటాడు కృష్ణశతకకర్త. సిద్ధాంతరీత్యా తల్లిదండ్రులను దైవం కన్నా అధికంగా గౌరవించాలని ప్రపంచంలోని అన్ని మతాలు, ధర్మాలు, సంప్రదాయాలు ఘోషించినా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధులు కాగానే భారంగా తోచటం రోజురోజుకి ఎక్కువవుతోంది. వేమన కాలానికే కొద్దిగా ప్రారంభమైనట్లుంది అటువంటి భావన. ఇప్పుడు విజృంభించి వెర్రితలలు వేస్తోందనడానికి పెచ్చు పెరుగుతున్న వృద్ధాశ్రమాలే నిదర్శనం. కన్న తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యత నిర్వర్తించలేని వారు సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని ఎలా నమ్మగలం? ప్రేమ, గౌరవం, బాధ్యత, కృతజ్ఞత వంటి మాటలు పక్కకి పెట్టి కనీసం దయ అయినా లేక కఠినంగా ప్రవర్తించిన వారిలో మొదటివాడు కంసుడయ్యుండవచ్చు. ఇంకెంతకాలం రాజ్యం ఏలుతావు అని తండ్రిని, అతడికి తోడుగా తల్లిని చెరసాలలో పెట్టి ఎంతోమంది ఆధునికులకి ఆదర్శప్రాయుడైన వాడు రాక్షసాంసన జన్మించిన కంసుడు. పక్కనే తల్లిదండ్రులను బంధవిముక్తులను చేసిన కృష్ణుడూ ఉన్నాడు మానవులు ఆదర్శంగా గ్రహించటానికి.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి ఎన్ అనంతలక్ష్మి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో ఎరువుల వినియోగంలో రైతులకు సూచనలు. వేరుశెనగ, కంది పంటల సస్యరక్షణలో ఎర్ర పంటల ప్రాధాన్యత, అట్లే వేరుశెనగలో నీటి యాజమాన్యం అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

అవసరానికి మించి రసాయనిక ఎరువుల వాడకం భూసారాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా సూక్ష్మధాతువులైన జింక్, మ్యాంగనీస్, ఇనుము యొక్క లభ్యత తగ్గి పంట దిగుబడి గణనీయంగా తగ్గడంతో పాటు పంటపై ఖర్చు కూడా అధికమవుతుంది. భూసార పరీక్షా ఫలితాలకు అనుగుణంగా రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వాడకాన్ని చేపడితే సమగ్ర పోషక యాజమాన్యం జరుగుతుంది. వ్యవసాయ శాఖ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందిస్తూ ఉన్నారు. తొలకరి వర్షాల సహాయంతో పచ్చిరొట్ట పంటలను, అంటే జీలుగా పిల్లి పెసర పండించి వాటిని 45 రోజుల తర్వాత కలయదున్నాలి. పచ్చిరొట్టకు అనువు కాని పరిస్థితుల్లో FIM కాని పశువుల పెంటను వాడి 3వ వంతు నత్రజని అవసరాలను తీర్చవచ్చు. 10 కేజీల జీవన ఎరువులు, 3 లేదా 4 టన్నుల పచ్చిరొట్ట ఎరువులు వాడినట్లయితే దిగుబడులు గణనీయంగా పెరిగి ఎరువులపై ఖర్చు కూడా తగ్గుతుంది. నత్రజని ఎరువులను దుక్కిలో గాని పైపాటుగా గాని పైరుకు సూచించిన మోతాదు మాత్రమే వేయాలి. నత్రజని ఎరువును అధికంగా వాడినట్లయితే పంట శాకీయోత్పత్తి మాత్రమే జరిగి ఏపుగా పెరిగి చీడపీడలు అధికమై దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. భాస్వరం ఎరువులను దుక్కిలో మాత్రమే వేయాలి. పైపాటుగా వేసినట్లయితే అది పంటకు అందక రైతన్నలకు అధిక భారమవుతుంది. లభ్యం కాని భాస్వరం నేలలో 130 నుండి 270 కేజీలు ఉన్నట్లు భూసార విశ్లేషణ ఫలితాలు తెలుపుతూ ఉన్నాయి. భూసారాన్ని లభ్యరూపంగా మార్చి పంటకు అందించే బ్యాక్టీరియాను వాడి భాస్వరపు ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. దీనివల్ల రైతుమిత్రులకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఇదే కాకుండా మొక్కలు భాస్వరంతో పాటు ఇనుము, మెగ్నీషియం మొదలగు సూక్ష్మధాతువులను తీసుకుంటుంది. రైతులు DAPతో పాటు కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వాడుతూ ఉన్నారు. ఈ ఎరువులను పైపాటుగా వినియోగం మానివేసి హెక్టారుకు సుమారు 1000 రూపాయలు ఆదా చేయవచ్చు. పొటాష్ ఎరువును సూచించిన మోతాదులో దుక్కిలో పైపాటుగా కూడా అందించవచ్చు. పొటాష్ ఎరువును వాడినట్లయితే చీడపీడలను తట్టుకుని నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. పొటాష్ ఎరువు పైరుకు ఇతర పోషకాలను సమగ్రంగా తీసుకోవడానికి దోహదపడుతుంది. నేలలో లభ్య పొటాష్ 75 కేజీల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే పొటాష్ ఎరువు వాడకం హెక్టారుకు 50 కేజీల నుండి 30 కేజీల వరకు తగ్గించవచ్చు. తద్వారా హెక్టారుకు సుమారు 500 రూపాయలు ఆదా అవుతుంది. సమగ్ర సస్యరక్షణ, పొలం బడుల కార్యక్రమాల ద్వారా క్రిమిసంహారక మందుల వినియోగాన్ని 80% మంది రైతుమిత్రులు తగ్గించగలిగారు. ఇదే స్ఫూర్తితో అవసరమైన మేర రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను వినియోగించి సమగ్ర పోషక యాజమాన్యం ఆచరించి తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని కలగని నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. నేల, నీరు మొదలైన సహజ వనరులను మెరుగైన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి భావితరాలకు అందజేయవలసిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తించాలి. ఇక వేరుశెనగ, కంది పంటల సస్యరక్షణలో ఎర్రపంటల ప్రాధాన్యత అన్న విషయానికి వస్తే, వివిధ సముదాయాలకు చెందిన పురుగులు పలు పంటలపైన ఆశించి జీవించగలిగినప్పటికీ కొన్ని రకాల పంటలను ఎక్కువగా ఇష్టపడతాయి. ప్రధాన పంటలలో వీటిని అక్కడక్కడా విత్తుకుని ఈ పురుగుల దృష్టిని మరల్చవచ్చు. వీటిని ఎర్రపంటలు లేదా ఆకర్షణ పంటలు అంటారు. ప్రధాన పంటలో మిశ్రమ పంటగా లేదా అంతర పంటగా లేదా పంట చుట్టూ కంచె పంటగా కూడా వేసుకోవచ్చు. ఎర్రపంటలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి ఆకర్షించబడిన పురుగులను సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా నివారించుకోవాలి. వేరుశెనగ పంటలో ఎర్రపంటగా ఆముదం లేదా అలసంద పంటను వేయాలి. వెర్రి ఆముదం లేదా జిల్లేడు మొక్కలను పొలంలో అక్కడక్కడ వేసినట్లయితే ఎర్రగొంగలి పురుగులు వీటి వద్దకు ఇష్టంగా చేరుకుంటాయి. ఈ విధంగా ఆశించిన పురుగులను ఏరి గుట్టగా పోసి తగులబెట్టాలి. పొగాకు లద్ది పురుగును ఆకర్షించడానికి ఎకరా వేరుశెనగ పంటలో 30 నుండి 40 మొక్కలు ఆముదం పొద్దుతిరుగుడు పంటలను ఎర్రపంటలుగా వేసుకుని వాటిపై గుడ్ల సముదాయాన్ని, పిల్ల పురుగులను గుర్తించి ఏరి నాశనం చేయాలి. వీటి ద్వారా పురుగు ఉనికిని, ఉధృతిని అంచనా వేసుకుని సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. వేరుశెనగ పంటలో 7 సార్లకు 1 సాలు చొప్పున జొన్న లేదా సజ్జ వంటి పంటలను వేసినట్లయితే మొవ్వు కుళ్ళు, కాండం కుళ్ళు, వేరు పురుగు, తిక్క ఆకుమచ్చ తెగులను పంటను ఆశించకుండా చేయవచ్చు. వేరుశెనగ పంట చుట్టూ

నాలుగు వరుసలలో జొన్న లేదా సజ్జ లేదా మొక్కజొన్న వంటి పంటలను కంచి పంటలుగా వేయడం ద్వారా గాలి తామర పురుగుల ద్వారా వచ్చే పుప్పొడి రేణువుల వ్యాప్తిని నిరోధించి తద్వారా కాండం కుళ్ళు వైరస్ తెగులను అరికట్టవచ్చు. కంది పంటలో ఎర్ర పంటలుగా పెసర, మినుము, నువ్వులు వంటి స్వల్పకాలిక పంటలను 1:2 లేదా 1:3 నిష్పత్తిలో వేసుకుంటే ఆకు చుట్టు పురుగు, కాయ తొలిచే పురుగును చాలా వరకు నివారించవచ్చు. పొలం చుట్టూ 4 సార్లు జొన్నను రక్షిత పైరుగా నాటుకుని కంది పంటను ఆశించే పురుగుల దృష్టిని ఈ ఎర్ర పంటల మీదకు మరల్చవచ్చు. ఇక వేరుశనగలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే, వర్షాధార పంటకు పైరు మొలిచిన 15 నుండి 20 రోజుల్లోపు ఎకరానికి 5 టన్నుల వేరుశనగ పొట్టును పొలంపై పరచాలి. బెట్ట పరిస్థితుల్లో పొడి సున్నం లీటర్ నీటికి 50 గ్రాముల చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేసి మొక్కల ద్వారా ఆవిరైపోయే నీటి నష్టాన్ని తగ్గించవచ్చు. బెట్ట నుండి పైరు త్వరగా కోలుకోవడానికి లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగకు 400 నుండి 450 మిల్లీమీటర్ నీరు అవసరమవుతుంది. తేలిక నేలల్లో 8 నుండి 9 తడులు పెడితే సరిపోతుంది. విత్తే ముందు నేల బాగా తడిచేటట్లు నారు పెట్టి తగినంత చెమ్మ ఉన్నప్పుడు విత్తనం వేయాలి. రెండవ తడిని విత్తిన 20 నుండి 25 రోజులకు అంటే మొదట పూత దశలో ఇవ్వాలి. తర్వాత తడులు నేల లక్షణం, బంకమట్టి శాతాన్ని అనుసరించి 7 నుండి 10 రోజుల వ్యవధిలో పెట్టాలి. ఆఖరి తడి పంట కోతకు 15 రోజుల ముందు ఇవ్వాలి. ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే దశ వరకు అంటే విత్తిన 45-50 రోజుల నుండి 85-90 రోజుల వరకు అన్నమాట సున్నితమైంది. కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో కట్టుకోవాలి. నీటిని తుంపర్లు అంటే స్ప్రింకర్ల ద్వారా ఇచ్చినట్లయితే 25% సాగునీటి ఆదాతో పాటు దిగుబడి పెరుగుతుంది. డ్రిప్ పద్ధతిలో సాగు చేసేటప్పుడు 90x90 సెంటీమీటర్ల దూరంలో డ్రిప్పర్లు ఏర్పాటు చేసుకుని కాయ ఏర్పడే దశ వరకు ప్రతి 3 రోజులకొకసారి 10 మిల్లీమీటర్ నీరు సరిపోతుంది. ఆ తర్వాత ప్రతి 2 రోజులకు ఒక తడి 10 మిల్లీమీటర్ చొప్పున ఇవ్వాలి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

మాట్లాడుతూ ప్రతీ నెల 2,000 కోట్ల రూపాయల మేర పనులు పూర్తయ్యేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మర్కూకు మండలం ఎర్రవల్లి వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, భూకొలతలు, దస్త్రాల నిర్వహణ శాఖలు నిర్వహించిన భూ సర్వేపై హైదరాబాదులో ముఖ్యమంత్రి నిన్న రాత్రి సమీక్ష నిర్వహించారు. రెండు గ్రామాల్లో భూముల సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సర్వే నెంబర్ 325లోని భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ

0: మనం చేసే పనిలో ఉన్నాం. వాళ్ళ దేశంలో ఏ రాష్ట్రం కూడా దాన్ని టేకప్ చేయలేదు, మనం రాష్ట్రం టేకప్ చేసింది. అదే కాకుండా రెగ్యులర్ సూర్య కనెక్షన్స్ చేస్తున్నాము, దాదాపు ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాం కంట్రీలో. మనం చాలా వేగంగా ఫోర్త్ ప్లేస్ కు రాగలిగాం. క్లీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ కుసుమ్ చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాం. అది కూడా ఈ మార్చి ఏప్రిల్ నుంచి చాలా చోట్ల కూడా మనకు వినియోగంలోకి వస్తుంది.
1: పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని మార్కెట్ యార్డులో పేదలకు ఉచిత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ముఖ్యమైన అంశమని, వారికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలను అందిస్తున్నామని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.
2: 10 మంది కానీ 20 మంది కానీ కలిసికట్టుగా వాళ్ళ మిషనరీ ఆధునీకరణ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కి ఒక 10 కోట్ల రూపాయలు కూడా మెషిన్ కోసం గ్రాంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, సెప్ ఉన్నతాధికారులు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ కి ఎలా స్ట్రెంగ్థన్ చేయొచ్చు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మనులకి వీళ్ళు ఏ రకంగా సహాయం చేయగలుగుతారు, వాళ్ళకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, క్రమం ఎలా చేయాలని చెప్తూ సెర్ప్ డిపార్ట్మెంట్ ఈ రోజు అంచెలంచెలుగా సుమారు 90,000 కోట్లు బ్యాంక్ లింకేజ్
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని, వారికి చిన్ననాటి నుంచే నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం 9,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న కేంద్రీకృత సామూహిక వంటశాలకు ఉప ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. మునగాలలో నిర్మిస్తున్న వంటశాల ద్వారా 1,020 పాఠశాలల్లోని దాదాపు 60,000 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 14న రాష్టపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారని, 15న సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. సామాన్య భక్తులే ప్రాధాన్యతగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
4: దాదాపుగా 25 లక్షల మంది అమ్మవారి దర్శనానికి స్థానికంగా గాని బయట రాష్ట్రాల నుంచి కానీ వస్తారు అనేటువంటిది వాళ్ళు మాకు సమాచారం. అంటే దాదాపుగా రోజుకి సరాసరిన 2.5 లక్షల మందికి ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి గారు 14వ తేదీ సాయంత్రం అమ్మవారి దర్శనానికి వారు రావడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ఆమె గౌరవ పరిస్థితుల్ని తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు పాలక వర్గం గాని ప్రభుత్వం.
1: మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తోందని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నున్నాలోని స్థానిక కళాశాలలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ఈగల్ ఆధ్వర్యంలో నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికృష్ణ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువు, క్రీడలు, పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని, గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. నూతన సాంకేతిక వ్యవస్థల ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు నమోదవుతాయని, విద్యార్థులు చట్టవిరుద్ద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

0: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు 45 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ నిధులతో 4 ట్రాన్స్ఫార్మర్లు, 45 అదనపు వీధి దీపాలు, కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్తని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా స్విట్జర్లాండ్ దేశస్య రాష్ట్రపతిః గీ పామలః చ అద్య భారత మండపం ఇత్యత్ర ద్వితీయం భారత్ EFTA సమృద్ధి శిఖర సమ్మేళనం సంబోధయిష్యతః. భారత్ EFTA వ్యాపారార్థిక సహమతి సంధేః ప్రథమ వార్షికోత్సవస్య అవసరె సమ్మేళనమిదం ఆయోజ్యతే. అస్మిన్ సమ్మేళనే భారతస్య తథా EFTA సంఘటనె అంతర్భూతానాం స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్ చేత్యతేషాం దేశానాం వరిష్ఠాః ప్రశాసకీయాధికారిణః, ఉద్యోగక్షేత్రస్య నేతారః, ప్రముఖ హితధారిణశ్చ సమ్మిళితాః భవిష్యంతి. సమ్మేళనస్య ఉద్దేశ్యం ఆర్థిక సహకారం సుదృఢీకర్తుం, వ్యావసాయిక సహమతిం ప్రవర్ధయితుం తథా వ్యాపార నివేశ ప్రౌద్యోగికీ సహకార నవోన్మేష చేత్యతేషు క్షేత్రేషు నూతనానాం అవసరాణాం సృజనమస్తి. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః సార్వజనిక జీవన యాత్రా అద్యైవ ఆరబ్ధా ఆసీత్, యస్యాః అద్య 25 వర్షాణి పూర్ణాని భవంతి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ అథ భాజపా దళస్య రాష్ట్రియాధ్యక్షః నితిన నవీనః చ అద్య వికసిత భారత సంకల్ప సభాం సంబోధయిష్యతః. ప్రధానమంత్రిణః తథా భాజపా దళస్య రాష్ట్రియాధ్యక్షస్య సంబోధనాభ్యాం సహ దళస్య అనేకే వరిష్ఠ నేతారః అపి ఉత్తరప్రదేశస్య విభిన్నేభ్యః క్షేత్రేభ్యః దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన కార్యక్రమె సహభాగం కరిష్యంతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: విశద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ AIR ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
1: కేంద్రీయ మంత్రిమండలేన బహుమాధ్యమ సంబద్ధ పరివహన యోజనాం సువ్యవస్థతాం కర్తుం ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన ప్రాధికరణస్య స్థాపనాయై అనుమోదనం ప్రదత్తం. నవదిల్ల్యాం ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః అధ్యక్షతాయాం సంపన్నస్య మంత్రిమండలోపవేశనస్య అనంతరం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః ఉక్తవాన్ యత్ ఇదం ప్రాధికరణం 10 వర్షీయ

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత వైద్య విజ్ఞానం, ఆస్తమా, దానికి కారణాలు, చికిత్స, ఈ విషయం గురించి డాక్టర్ కె భరత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ, ఎస్వి హాస్పిటల్ తిరుపతి, వీరితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఆ తర్వాత 7:45 ఉదయరాగం సినిమా పాటలుంటాయి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. ఇక 10:00 ప్రజాసేవలో దేశసేవలో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుంచి రిలే. 12:20 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:00 ప్రజాసేవతో దేశసేవలో, ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ విభాగం. 11:15 వివిధ భారతి కార్యక్రమాలు. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, ఆ తర్వాత విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు ఉంటాయి. 12:30 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి వార్తల అనంతరం తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు. ఈరోజు సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఫోన్ఇన్ ప్రత్యక్ష ప్రసారం, మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు

0: చేయవలసిన నెంబర్స్ 2246605 2246606, ఎస్టీడీ కోడ్ 0877. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత దార్శనిక భారత్. ఈ కార్యక్రమంలో ఒక జిల్లా ఒక ఉత్పత్తి, ఒక ప్రత్యేక కార్యక్రమం. ఆ తర్వాత వికసిత భారత్ గురించి కొన్ని వివరాలు. 6:05 సాయంత్రం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. 7:00 ఈరోజు సాయంత్రం 6:30 ప్రపంచ పత్తి దినోత్సవం గురించి, వరల్డ్ కాటన్ డే గురించి కొన్ని వివరాలు. ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వినవచ్చు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. పల్లెసీమల కార్యక్రమంలో 7:15 భూసార పరీక్షలు, పాటించాల్సినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్ సిహెచ్ భార్గవ్ రామిరెడ్డి వీరితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే, 8:15 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, ఆ తర్వాత చిత్రకుసుమాలు కొనసాగుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి, 9:30 నాటిక, 10:00 రాగం తానం పల్లవి, డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గారి వయలిన్ వాద్యం, 10:45 ఆపాత మధురాలు, మధుర గీతాలు, ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 తెలుగులో వార్తలు విందాం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప్ సభను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ప్రోత్సాహమని, తదుపరి తరం భారతీయ వ్యాపార నాయకులను సృష్టించే దిశగా ఇదొక కీలక ముందడుగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు, అధునాతన సాంకేతికతలను వినియోగించేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడానికి, ప్రపంచ వాల్యూ చైన్లతో అనుసంధానమవడానికి ఇదొక వేదికను అందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో భారత్ ఈఎఫ్టీఏ దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్లకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, కీలక భాగస్వాములు పాల్గొంటారు. $100 బిలియన్ పెట్టుబడి భాగస్వామ్య నిర్మాణం, భారత్లో 10 లక్షల ఉద్యోగాల కల్పన అనే ఇతివృత్తంతో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సు టీఈపీఏ పురోగతిని సమీక్షించడం, కొత్త పెట్టుబడులను ప్రకటించడం, పరిశ్రమ ప్రభుత్వ సహకారాన్ని బలోపేతం చేయడం వంటి కీలక రంగాలలో అవకాశాల అన్వేషణపై దృష్టి సారిస్తుంది. సమ్మిళిత సుస్థిరాభివృద్దికి సాంకేతికత ఒక సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి సేవాతీర్థలో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు నుంచి ఈ నెల 10 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం సాంకేతికత

0: డిజిటల్ సేవలను అందుబాటు ధరలలో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ అంతరాన్ని నివారించేందుకు సాంకేతికతను చివరి మైలు వరకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గొంతు వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. నిన్న పోర్వోరింలోని గోవా శాసనసభ సముదాయం రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ గోవాకు గొప్ప చరిత్ర ఉందని అన్నారు. సుదీర్ఘ పోరాటం ఈ రాష్ట్రానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి దేశ ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ముందుకు సాగుతూనే గోవా తన వారసత్వాన్ని, సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేసిందని అన్నారు. గోవా సమతుల్యతను సాధించిందని, ప్రజల గౌరవాన్ని, జీవన ప్రమాణాలను కోల్పోకుండా పర్యాటకం, పరిశ్రమలు, విద్యారంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకుందని ఓం బిర్లా అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ను నియమించింది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో ఆశుతోష్ దీక్షిత్ 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు చేపడతారు. ఆశుతోష్ దీక్షిత్ ఒక ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ అని, 3500 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉన్న అర్హత గల ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. పలువురు సీనియర్ పార్టీ నాయకులు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ వినోద్ తావడే అయోధ్య నుంచి పాల్గొంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, రాష్ట సహా ఇన్ఛార్జ్ డాక్టర్ మేధా కులకర్ణి లక్నో నుంచి పాల్గొంటారు. రాష్ట బీజేపీ అధ్యకుడు పంకజ్ చౌదరి వారణాసి నుంచి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నోయిడా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రి మండలి తీర్మానం ఆమోదించింది. నరేంద్ర మోదీ తొలిసారిగా 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2014లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నేటితో ప్రభుత్వ అధినేతగా విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ పాలనాకాలం భారత ప్రజాస్వామ్య రక్షణకు, దాని శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
1: ये जो निरंतर सेवा देश की है, इसके लिए कैबिनेट ने अभिनंदन किया माननीय प्रधानमंत्री जी का और एक प्रस्ताव पारित किया. जिस तरह से गुजरात में माननीय प्रधानमंत्री जी ने अपने कार्यक्रमों के माध्यम से, नीतियों के माध्यम से कई ऐसे परिवर्तन किए जिसके लिए दुनिया भर में माननीय प्रधानमंत्री जी को जो काम उन्होंने किए वो सारे काम आगे जाके देश के लिए एक बड़ी टेम्पलेट बने. तो गुजरात मॉडल को दुनिया भर में पहचाना गया, सराहा गया और भारत भर में उसकी इम्प्लीमेंटेशन.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యకుడు గై పార్మెలిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తిగల అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా వారు చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా వారు చర్చలు జరిపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ఘనాలోని ఆక్రాకు చేరుకున్నారు. ఘనా విదేశాంగ మంత్రి సామ్ ఒకుడ్జేటో అబ్లాక్వా అందించిన ఆత్మీయ స్వాగతాన్ని మంత్రి అభినందించారు. భారత్ ఘనా సమగ్ర భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, ఫలవంతమైన చర్చలు జరిపేందుకు తాను ఎదురుచూస్తున్నానని డాక్టర్ జయశంకర్ అన్నారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. షెర్పెన్ రూదర్ఫోర్డ్ 56 పరుగులు, షాయ్ హోప్ 52 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నమన్ ధీర్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 170

0: 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా ఇషాన్ కిషన్ 37 పరుగులతో అజేయంగా నిలిచారు. సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరుగుతుంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళం, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ లోహియా నిన్న న్యూఢిల్లీలో ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులతో ఆర్థిక సమ్మిళిత పథకాల పురోగతిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ ఆర్థిక సమ్మిళిత పథకాల కింద సాధించిన పురోగతిపై సవివరమైన సమీక్ష జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రైల్వే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రత నిర్వహణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 40 గంటలకు పైగా ప్రయాణ సమయం ఉన్న 11 సుదూర రైళ్లను మెరుగైన పర్యవేక్షణ కోసం గుర్తించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్దికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 24 సెకండ్లు.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత వైద్య విజ్ఞానం, ఆస్తమా కారణాలు చికిత్స గురించి డాక్టర్ కె భరత్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ, ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, వీరితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఈ కార్యక్రమాలు ఉంటాయి. ముందుగా చరిత్రలో ఈరోజు. ఈరోజు అక్టోబర్ మాసం 7వ తారీఖు, ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, మరణదినాలు, స్పెషల్ డేస్ తెలుసుకుందాం. 1737 సంవత్సరం ఇదే రోజున 40 అడుగుల ఎత్తున లేచిన సముద్ర కెరటాలు బెంగాల్ను ముంచెత్తాయి. అప్పుడు దాదాపు 3 లక్షల మంది మరణించినట్టు సమాచారం. ఇక 1919వ సంవత్సరం నవజీవన్ పత్రికను మహాత్మాగాంధీ గారు ప్రారంభించారు. నవజీవన్ పత్రిక, ఇది నవజీవన్ ట్రస్ట్ భారతదేశంలోని అహ్మదాబాద్ ఆధారిత ప్రచురణ సంస్థ. ఇది 1929లో మహాత్మాగాంధీ గారు ప్రారంభించారు. ఈ సంస్థ ఆంగ్ల, గుజరాతీ, హిందీ, ఇతర భాషల్లో ఇప్పటికీ కూడా 800కు పైగా పుస్తకాలని ప్రచురించింది. ప్రారంభంలో నవజీవన్ అనేది మహాత్మాగాంధీ గారు ప్రచురించిన వారపత్రికగా గుజరాత్లో 1919 సెప్టెంబర్ 7 నుంచి 1931 వరకు అహ్మదాబాద్ కేంద్రంగా నడపబడిందన్నమాట.

0: సో ఆ సంస్థ మరి నవజీవన్ పత్రికను మహాత్మా గాంధీ గారు ప్రారంభించిన రోజు ఈరోజు అది 1919 సంవత్సరం. పంతొమ్మిది వందల 50వ సంవత్సరం ఇదే రోజున కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీ మదర్ తెరిసా చేత ప్రారంభించబడినది. ఈరోజే అనమాట మిషనరీ ఆఫ్ చారిటీని మదర్ తెరిసా గారు ప్రారంభించారు. ఓకే అండి, ఇప్పుడు మనం కొంతమంది జన్మదినాలు కూడా తెలుసుకుందాం. పద్దెనిమిది వందల 85 సంవత్సరం ఇదే రోజున నీల్స్ బోర్ జన్మించిన రోజు. వీరు భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్. వివరాల్లోకి వెళ్తే కనుక నీల్స్ బోర్ పరమాణు నిర్మాణం గురించి, క్వాంటం సిద్ధాంతం గురించి కీలకమైన పరిశోధన చేశారు. అణువుల నిర్మాణం, అవి వెలువరించే కిరణాల లక్షణాల ఆవిష్కరణకును ఆయన 1922 నోబెల్ బహుమతి అందిందనమాట. ఆయన శాస్త్రవేత్తయే కాకుండా తత్వవేత్త కూడా, సైన్స్ పరిశోధనను బాగా ప్రోత్సహించారు ఆయన. ఓకే అండి, ఆయన గురించిన విశేషాలు విన్నారు. ఆయన జన్మించిన రోజు ఈరోజు అనమాట. 1900 సంవత్సరంలో గంటి జోగి సోమయాజీ వీరు జన్మించిన రోజు. వీరు గంటి జోగి సోమయాజులు వీరెవరు అంటే గనక ప్రముఖ తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి, కళాప్రపూర్ణ. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన ద్రావిడ భాషలపై తృణాత్మక వివేచన చేసిన తర్వాత ఆయన బిఏ ఆనర్స్ కోర్సును తెలుగులో, తెలుగు శాఖలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఆ తర్వాత ఆయన ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుండి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత భారత సర్కార్ వారు ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్గా ఆయన్ని, మరి చైర్మన్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, వీటన్నిటితో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నియమితులు చేశారనమాట. ఆయనకి ఎన్నో పురస్కారాలు ఉన్నాయి. ఇందులో వీరు చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వకళా పరిషత్ 1963 వీరికి కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చి సత్కరించి భాషా శాస్త్ర చతురానన అనే బిరుదు కూడా వీరికి అంకితం చేశారన్నమాట. 1901 సంవత్సరం ఇదే రోజున మసుమా బేగం గారు జన్మించిన రోజు. వీరి సంఘ సేవకురాలు, తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు. ఓకే, కొంతమంది మరణ దినాలు కూడా తెలుసుకుందాం. 1940 సంవత్సరం ఇదే రోజున కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితుడు, కవి, రచయిత విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించిన గొప్ప వ్యక్తి కూచి నరసింహరావు నరసింహం గారు. వీరు 1940 సంవత్సరంలో మరణించారు. 1975 సంవత్సరం డివి గుండప్ప వీరు మరణించిన రోజు. కన్నడ కవి వీరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత. అలాగే మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి హరి గోవిందరావు వర్తక్ వీరు 1998 ఇదే రోజున మరణించారు. ఓకే, ఇప్పుడు మనం స్పెషల్ డేస్ తెలుసుకుందాం. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: అలవాట్లతో

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఒకే శ్రోతలు, ఈరోజు ప్రపంచ ప్రతి దినోత్సవం. ఈ సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. దీనిని మొదటిసారిగా 2019 అక్టోబర్ 7వ తారీఖున ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ ఐసిఏసీ వీరు ఐక్యరాజ్య సమితి సంస్థలు జెనీవాలో ప్రారంభించడం జరిగిందన్నమాట. అసలు ఈ పత్తి గురించి ఎందుకు తెలుసుకుంటామంటే, భారతదేశంలో పత్తిని తెల్ల బంగారం అని పిలుస్తారు. రైతులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో కీలకం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రధాన ఉద్దేశం ఈ యొక్క దినాన్ని ఏర్పాటు చేయడంలో ఏముందంటే, పత్తి సాగు యొక్క ప్రాముఖ్యతను పత్తి రైతులు అంటే కాటన్ పండించే రైతులు, చేనేత కార్మికులకు, వారిని, వస్త్రరంగాన్ని ప్రపంచవ్యాప్తంగా గౌరవించడం, గుర్తించడం జరుగుంది. సో దానికోసమనే ఈరోజు ప్రపంచ కాటన్ దినోత్సవం, వరల్డ్ కాటన్ డే, దీన్ని మనము జరుపుకుంటున్నాం అన్నమాట. ఓకే, దీనికి ముఖ్య ఉద్దేశాలు ఎన్నో ఉన్నాయి. రైతుల్ని ఎలాగా మరి ఆనందపరచాలి, ఇందులో వారికి ఎంతో మరి ఆదాయం కల్పించడం కోసం ప్రభుత్వం ఎన్నో కీలక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారన్నమాట. ఇది అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞను చాటి చెప్పే రోజు అని అందరూ మరి నమ్ముతారు. నమ్మడమే కాదు, పాటిస్తారు కూడా. సో ఈ దినాన్ని మనం అందరం కూడా పాటించాలి. పత్తి లేకుండా మనకు బట్టలు లేవు. కాటన్ బట్టలు ధరించాలంటే మనకు ఖచ్చితంగా పత్తి పండించుకోవాలి. పత్తిని చాలా జాగ్రత్తగా పండించాలండి, అందరూ పండించలేరు. కాబట్టి దీనికి కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా గవర్నమెంట్ ఎంతో పత్తి రైతులను ఎంకరేజ్ చేసి, వారిని ప్రోత్సాహపరిచి, వారికి ఎంతో మరి కీలకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ మొక్కల్లో ఒకటైనా మరి ఈ గింజలు మనకు పండిస్తున్నాము అంటే, దాని వెనక మనం ఎంత ఆదాయం పొందుతున్నామని కాదు, మనం ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతున్నామని కూడా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సో అది ఈరోజు గురించిన క్లుప్త విశేషాలు. దీనికోసం మనము అందరం కూడా పత్తిని పండించడాన్ని ఎంకరేజ్ చేద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు వైద్య విజ్ఞానం. ఈనాటి వైద్య విజ్ఞానంలో ఆస్తమాకి కారణాలు, చికిత్స గురించి రుయా హాస్పిటల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె భరత్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: శ్రోతలకు నమస్కారం. ఈ రోజుల్లో స్త్రీ పురుషులు భేదం లేకుండా చిన్నపిల్లలు, పెద్దపిల్లలు, పెద్దవారు, అలాగే ఒక వయసు అయిపోయిన వారు అనే భేదం కూడా లేకుండా ఎంతోమందిని పట్టి పీడిస్తున్న సమస్య, మరీ ముఖ్యంగా చలికాలం వస్తుందంటే ఎంతో ఇబ్బంది పడుతూ ప్రజలను ప్రాణాపాయానికి కూడా తీసుకెళ్లే సమస్య ఆస్తమా. అయితే ఈ ఆస్తమా ఊపిరితిత్తులకు ఎందుకు వస్తుంది? ఈ ఆస్తమాను మనం జయించాలంటే ఏం చేయాలి? జీవన శైలిని మార్చుకోవాలా, లేకపోతే మందులు వాడితే సరిపోతుందా, ఇది నయమవుతుందా కాదా, ఈ విషయాలు మనం తెలియజేయడానికి తిరుపతి రుయా హాస్పిటల్లో పల్మనాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భరత్ కత్తి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ భరత్ గారు.
2: నమస్కారం సార్.
1: డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ ఆస్తమా అని అందరూ అంటూ ఉంటారు, ఆస్తమా అంటే ఏమిటంటారు
2: సార్? ఆస్తమా అంటే మన ఊపిరితిత్తుల్లోకి ఏదైనా పడని

0: వస్తువు వచ్చినప్పుడు ఆ పడని వస్తువు లోపలికి వెళ్ళకుండా ఉండడానికి మన ఊపిరితిత్తులు బిగుసుకుపోతాయి. ఎప్పుడైతే ఇలా బిగుసుకుపోతాయో లోపలికి గాలి సరిగ్గా వెళ్ళకపోవడం వలన ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. లోపల ఉన్న గల్ల సరిగ్గా రాకపోవడం వలన దగ్గు ఉత్పత్తి అవుతుంది. దాంతోపాటు గాలి ఆడకపోవడం వలన పిల్లికూతలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ప్రధానమైన మూడు లక్షణాలు ఆయాసము, దగ్గు, పిల్లికూతలు. ఇది ఏదైనా పడని వస్తువు లోపలికి వెళ్ళినప్పుడు మామూలుగా వస్తుంది సార్.
1: అంటే అలర్జీస్ ఏమైనా ఉంటే కూడా,
0: పడని వస్తువు అంటే ఏదైనా అలర్జీ ఉండొచ్చు.
1: అయితే ఇది అంటే ఎవరికైనా రావచ్చా, లేకపోతే ఇది వంశపారంపర్యంగా ఒకళ్ళకి కుటుంబంలో తల్లిదండ్రులకు ఉంది కాబట్టి పిల్లలకు రావచ్చు అని అట్లా ఏమైనా ఉంటుంది అంటారు?
0: సో ఆస్తమా అనేది రెండు రకాలుగా ఉంటుంది సార్. ఒకటి జెనెటిక్ ససెప్టబిలిటీ అని అంటారు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక జనరేషన్కి ఉంది అంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశంగా కూడా ఉంటుంది. కొందరికి ఫ్యామిలీలో లేకపోయినా కానీ స్పాంటేనియస్గా వాళ్ళకు కూడా రావచ్చు. సో ఖచ్చితంగా ఇంట్లో ఒకరికి ఉంటేనే ఇది రావాలి అనేది లేదు.
1: మధ్యలో కూడా రావచ్చు.
0: రావచ్చు.
1: అదే మీరు అన్నారు, ఏదైనా పడని వస్తువు, ఏదైనా మన అలర్జీ ఉంటే దానికి సంబంధించిన వస్తువు లంగ్స్లోకి వెళ్ళినా కూడా రావచ్చు అన్నారు. అయితే దీనికి స్త్రీలకి ఎక్కువగా రావచ్చు లేదా పురుషులకి ఎక్కువగా రావచ్చు అని అట్లా ఏమైనా ఉంటుంది అంటారు?
0: సో ఒక రీసెర్చ్ ఉంది సార్, హైజీన్ హైపోథెసిస్ అనేది. సో దాని ప్రకారం ఏమి అంటే, బాగా శుభ్రంగా ఉంటే ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. అంటే దీనికి కారణం ఏమి అంటే, ఇంతకుముందు మన వాతావరణం ఎలా ఉండేది, చిన్నప్పుడు పల్లెలకి దానికి వెళ్ళేవాళ్ళము కాబట్టి బాడీకి ఏదైనా పడిన వస్తువులు ఉంది అంటే గ్రాడ్యువల్గా లోపలికి వెళ్ళడం వలన మనకు అలవాటైపోయేది. కానీ ఇప్పుడు ఈ ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ వలన సో ఈ పడిన వస్తువులు చిన్నప్పుడు మనం ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి సడన్గా లోపలికి వచ్చినాయి అంటే పొల్యూషన్ వల్ల ఇబ్బంది అయ్యే అవకాశము ఉంటుంది. సో ఇది అమెరికాలో ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఏమి తెలిసారు అంటే, సో చిన్నప్పుడైతే ఎవరైతే పల్లె వాతావరణంలో పెరిగినారో సో వాళ్ళకి ఇది వచ్చే అవకాశము తక్కువ. సో ఫ్యూచర్లో మనకు ఏ విధంగా ఇది అలవాటైంది అంటే, సో చిన్నప్పుడు అతి జాగ్రత్తగా అతి శుభ్రంగా ఉన్న వాళ్ళల్లో వచ్చింది అనేదానికి హైజీన్ హైపోథెసిస్ అని చెప్పారు కానీ. సో ఇది మగవాళ్ళలో వస్తుందా, ఆడవాళ్ళలో వస్తుందా, ఎవరిలో ఎక్కువ వస్తుందా అనేది అయితే లేదు సార్.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే శుభ్రంగా ఉండటం కూడా తప్పే అన్నట్టు.
0: అతి అతి శుభ్రంగా ఉండడం
1: అది. అయితే కొన్ని కొన్ని వృత్తుల్లో ఉండే వారికి ఏమన్నా ఇట్లా రావచ్చు అంటారు?
0: రావచ్చు సార్. సో ముఖ్యంగా మనకు డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యే వృత్తిలో ఉండే వాళ్ళకి. సో నాకు జనరల్గా నా పేషెంట్స్ ప్రొఫైల్లో ఫస్ట్ టీచర్స్కి వస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చాక్ పీస్ పౌడరు, తర్వాత రోజు ట్రావెల్ చేసేవాళ్ళు, తర్వాత కార్పెంటర్స్, ఇంకొకటి ఆలయంలో పూజ చేసే పూజార్లు, ఎందుకంటే వాళ్ళు పొగ అదంతా పీలుస్తున్న వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఎపిసోడ్స్ రావచ్చు సార్.
1: అలాగే మీ ట్రాఫిక్లో విధులు నిర్వహించే వారు
0: తప్పకుండా సార్. ఎక్కడైతే మనకు పడని వస్తువులు లోపలికి వెళ్తున్నాయో, సో అది పొల్యూషన్ అయినా కావచ్చు, డస్ట్ అయినా కావచ్చు, సో ఆ వృత్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చే అవకాశము ఎక్కువ
1: ఉంటుంది. అయితే మరి డాక్టర్ గారు, మిగతా వాళ్ళు కొంతమందికి ఈ షుగర్, బీపీ ఈ వ్యాధులు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా?
0: సార్ షుగరు బీపీ వల్ల ఆస్తమా అయితే రాదు. సో ఆస్తమా ఉండే పేషెంట్కి ఒకవేళ ఫ్యూచర్లో షుగరు బీపీ వస్తే సో ఆస్తమాని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించింది. ఊపిరితిత్తుల మీద ప్రెషర్ ఎక్కువైందంటే రేపు తర్వాత గుండె మీద కూడా ప్రెషర్ ఎక్కువయ్యి బీపీ వల్ల గుండె ప్రాబ్లం పెరగడం జరుగుతుంది.
1: అంటే ఇప్పుడు మన జీవన శైలి, అంటే మనం తినే ఆహారం, ఒక్కొక్కసారి ఇంట్లో తింటుంటాం, ఒకసారి బయట తింటుంటాము, ఒక్కోసారి ఒక పూట తినకుండా వర్క్ ప్రెషర్ని బట్టి తినకుండా ఉండే అవకాశం ఉంటుంది, అట్లాంటప్పుడు కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా?
0: సార్ ఆహార అలవాట్లతో ఆస్తమా మీద రీసెర్చ్ అయితే చేశారు సార్. ముఖ్యంగా ఈ ఫ్రైడ్ ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్స్, ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ తీసుకున్న వాళ్ళకి ఆస్తమా వచ్చే అవకాశము ఎక్కువ. సో మనం రొటీన్గా ఇంట్లో జాగ్రత్తగా చేసుకొని సో దాన్ని ఫ్రిడ్జ్లో లేకుండా బయట పెట్టుకున్న ఆహారాన్ని తీసుకుంటే పెద్దగా ఏమీ రాకపోవచ్చు. కొన్ని పదార్థాలు కొందరికి పడవు. సో అట్లాంటిది ఏదైనా డాక్యుమెంట్ చేసి ఉంటే ఆ పదార్థాన్ని అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు కొందరికి బనానా పడకపోవచ్చు, కొందరికి స్పెసిఫిక్ ఫ్రూట్ పడకపోవచ్చు, అవి అలర్జీ టెస్ట్ చేసుకొని ఆ వస్తువు పడ్డం లేదు

0: అని నిరూపితమైతే ఆ వస్తువుని ఆపాలి. సో జనరల్గా ఆస్తమా ఉన్న పేషెంట్స్ ఇవి తీసుకోకూడదు అని అయితే లేదు. ఎందుకంటే ఈ జబ్బు యొక్క తత్వం ఎట్లంటే, ఒక పదార్థము ఒకరికి పడకపోవచ్చు, ఇంకొకరికి పడచ్చు. సో అట్లని చెప్పి అందరినీ మీరు పాలు తీసుకోవద్దండి, సో మీరు నారింజ పండు తీసుకోవద్దండి, మీరు గ్రేప్స్ తీసుకోవద్దండి, మీరు ఎగ్స్ తినద్దండి, మీరు చికెన్ తినద్దండి అని చెప్తే వాళ్ళు తినడానికి ఏం మిగలదు. సో అదేమంటే డాక్టర్ దగ్గర ఒకసారి చూపించుకొని, సో ఏదన్నా వస్తువు పడడం లేదు అంటే దాంతో అసోసియేటెడ్గా సింప్టమ్స్ వస్తున్నాయా లేదో కనుక్కున్న తర్వాత ఒక డెసిషన్కి రావాలి ఈ వస్తువు తీసుకోకూడదని. జనరల్గా అయితే ఈ చల్ల పదార్థాల వల్ల ఆల్రెడీ ఆస్తమా ఉండే వాళ్ళకి శ్వాసనాళాలు ఇంకా బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే కోల్డ్ వాటర్, ఐస్ క్రీమ్స్, తర్వాత ఈ కూల్ డ్రింక్స్ అవైతే అవాయిడ్ చేయాల్సిందే. కొందరికి ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అంటే ఈ కారం పదార్థాలు తీసుకుంటే కడుపులో యాసిడ్ ఎక్కువ ఫామ్ అయ్యి అది కూడా పైకి రావడం వల్ల అది ఊపిరితిత్తులకు స్పిల్ అయ్యి ఆల్రెడీ ఉన్న ఆస్తమా పెరగచ్చు.
1: కాబట్టి అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆహారం మనం జాగ్రత్తగా మన శరీరానికి ఏది సరిపడుతుందో అవి జాగ్రత్తగా ఎంచుకొని
0: తీసుకోవాలి.
1: అయితే మన డాక్టర్ గారు ఇది నయం అవుతుందంటారు
0: సార్? ఆస్తమా అనేది మందులు రెగ్యులర్ గా వాడుకుంటే కంట్రోల్ అవుతుంది, కానీ శరీరం నుంచి మందులతో మాయం అవ్వదు. సో ఒక రీసెర్చ్ లో ఏం తెలిసారు అంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొందరిలో ఆస్తమా అనేది దాని అంతటగా అదే మాయమైపోతుంది. సో మందులు అనేది ఏం చేయగలుగుతుంది అంటే కంట్రోల్ చేయగలుగుతుంది. ఇప్పుడు చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఏమంటే, సార్ మీరు మందులు ఇన్ని రోజుల నుంచి పెడుతున్నారు, నా ఆస్తమా పూర్తిగా మాయమైపోతుందా? సో మనకి ఎట్లయితే షుగరు బీపీ మందులు తీసుకున్న రోజులు కంట్రోల్లో ఉంటుంది, సో మందులు వదిలేస్తే పెరుగుతుంది. కానీ షుగరు బీపీ దానికి అంతటగావే మాయమవ్వడము చాలా అరుదు. కానీ ఆస్తమా స్పాంటేనియస్ రెమిషన్స్ కొందరికి ఉండొచ్చు. ఇప్పుడు మనమే చూస్తుంటాం, మనకు తెలిసిన వాళ్ళే చిన్నప్పుడు ఆస్తమా ఉన్నింది, ఇప్పుడు నాకు చాలా రోజుల నుంచి ఏమి ఇబ్బంది లేదు అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఈ డిసీజ్ అనేది కొందరిలో అలానే ఉంటుంది, కొందరిలో పెరుగుతుంది, కొందరిలో మాయమైపోయే అవకాశం ఉంటుంది.
1: అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ ఆస్తమా అట్లా వచ్చినప్పుడు శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి అంటారు
0: సార్? మొట్టమొదటిది ఆ పడిన వస్తువు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన వెంటనే ఈ పెద్ద శ్వాసనాళాలు బిగుసుకుపోతాయి. ఎప్పుడైతే బిగుసుకుపోతాయో ఆయాసం రావడము, ఛాతి పట్టేయడము, గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డము, పిల్లి కూతల్లాగా రావడము, దగ్గు రావడము జరుగుతుంది. అదేగాక వాళ్ళకి ఆల్రెడీ వేరే అలర్జీస్ ఉన్నాయనుకోండి, సో ఇప్పుడు ముక్కులో కూడా అలర్జీ ఉన్నిందంటే విపరీతమైన తుమ్ములు రావడము, ముక్కుల్లో నీళ్లు కారడము, ఒకవేళ స్కిన్ అలర్జీ కూడా ఉంది అంటే స్కిన్ మీద పెద్ద పెద్ద బొబ్బల్లాగా రావడము జరగచ్చు.
1: చర్మం మీద కూడా బొబ్బలు వస్తాయి,
0: రావచ్చు. అర్టికేరియా అంటారు దాన్ని, వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకేమంటే ఈ అలర్జీ అనేది కేవలం ఊపిరితిత్తులకే ఉందా, ఊపిరితిత్తులతో పాటు శరీరంలో వివిధ భాగాలకు కూడా ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే అన్ని కనుక్కొని కంట్రోల్ చేస్తేనే తగ్గుతుంది.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక ఊపిరితిత్తులు మాత్రమే కాకుండా మిగతా శరీర భాగాలను కూడా ఈ ఆస్తమా అనేది ప్రభావితం చేస్తుందంటారు.
0: అంటే మిగతా శరీర భాగాల్ని ప్రభావితం చేస్తుందని చెప్పను, కానీ ఆస్తమా అనేది వేరే వేరే అవయవాలకి ఉన్న అలర్జీలో ఇది ఒక పార్ట్ అంతే.
1: మరి డాక్టర్ గారు ఈ ఆస్తమాకు చికిత్స ఏ రకంగా ఉందంటారు
0: సార్? మొట్టమొదటిగా ఏ వస్తువు అయితే పడదో ఆ వస్తువుని వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాల్సిందే. ఒకవేళ అవాయిడ్ చేయలేని పరిస్థితి, ఒకవేళ అవాయిడ్ చేస్తున్నా కానీ మనకు సింప్టమ్స్ వస్తున్నాయి అంటే ఈ శ్వాసనాళాలు బిగుసుకుపోవడాన్ని తగ్గించడానికి మనకు ఇన్హేలర్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్హేలర్స్ ఏం చేస్తాయంటే బిగుసుకుపోయిన శ్వాసనాళాలని తెరుచుకునేటట్లు చేస్తాయి, తర్వాత మళ్ళీ మళ్ళీ బిగుసుకుపోకుండా ఉండడానికి అక్కడ అవసరమైన ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది.
1: అయితే మన డాక్టర్ గారు ఎక్కువగా మనం చూస్తాము ఈ వర్షాకాలం కానీ ఈ చలికాలం వస్తుందంటేనే ఈ ఆస్తమా వ్యాధిగ్రస్తులు భయపడుతూ ఉంటారు, ఎందుకంటారు
0: సార్? ఒకటి సార్, ముందే చెప్పాము కదా, చలి వాతావరణం వల్ల శ్వాసనాళాలు ఇంకా బిగుసుకుపోతాయి. ఆల్రెడీ వీళ్ళకి బిగుసుకుపోయే తత్వం ఉంది కాబట్టి ఆస్తమా ఉన్న వాళ్ళకి సింప్టమ్స్ అనేవి పెరుగుతాయి. ఇంకొక విషయం ఏమంటే, మనకు వర్షాకాలము ఈ చలికాలం మధ్యలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. సో వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఆల్రెడీ ఆస్తమా ఉండే పేషెంట్ని ఇంకా ఎక్కువ ఇబ్బందికి గురి చేస్తాయి. కాబట్టి

0: ఎవరికైతే ఆస్తమా ఉందో ముఖ్యంగా ఈ సీజన్లో అత్యంత జాగ్రత్తగా రెగ్యులర్గా మెడికేషన్స్ వాడుకోవాలి.
1: అయితే మరి డాక్టర్ గారు, మందులు డోసేజ్ ఎలా ఉంటుంది? అంటే ఎన్ని రోజులకి వేసుకోవాలని చెప్తారు, లేకపోతే రోజుకి ఎన్ని వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి అంటారు?
0: సో ఇది జబ్బు తీవ్రత బట్టి ఉంటుంది సార్. నా దగ్గరికి వచ్చే పేషెంట్కి మనం ఫస్ట్ ఒక అసెస్మెంట్ చేస్తాం. సో దాని ప్రకారము ఆయనకి మైల్డ్ ఆస్తమా ఉందా, మోడరేట్ ఆస్తమా ఉందా, సివియర్ ఆస్తమా ఉందా అనేది డిఫరెన్షియేట్ చేసుకొని, ఒకవేళ మైల్డ్ ఉంది అంటే తక్కువ డోస్ డ్రగ్, లో డోస్ అంటారు. ఒకవేళ మోడరేట్ ఉంది అంటే మీడియం డోస్ అంటారు. ఒకవేళ సివియర్ ఉంది అంటే హై డోస్ అంటారు. సో ఆ జబ్బు తీవ్రతను బట్టి మనము మందులు పెడతాము. కానీ ఇక్కడ మిగతా జబ్బులతో పోలిస్తే ఆస్తమాకి టాబ్లెట్ల కన్నా మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి ఇన్హేలర్. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ ఇన్హేలర్ తీసుకోవడానికి భయపడుతుంటారు, టాబ్లెట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటారు. వాళ్ళకి ఇది ఒకటే చెప్తాను, మనకు ఆస్తమా అనేది ఊపిరితిత్తుల్లో జరుగుతుంది, కాబట్టి మనం ఏ మందైనా తీసుకుంటే అది డైరెక్ట్ గా ఊపిరితిత్తుల్లోకి వెళ్తే దాని పనితనం అనేది పూర్తిగా ఉంటుంది. ఇప్పుడు టాబ్లెట్స్ తీసుకున్నాం అనుకోండి, అది మనకు కడుపులోకి వెళ్ళి రక్తంలో కలిసి అన్ని అవయవాలకు చేరినట్టు ఊపిరితిత్తులకు చేరుతుంది. కాబట్టి టాబ్లెట్స్ వల్ల మిగతా అవయవాలకు కూడా మందు పోతుంది, కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇన్హేలర్ అనేది కేవలం మనం గాలి ద్వారా తీసుకుంటున్నాం, మళ్ళీ గాలిని వదిలేస్తున్నాం, కాబట్టి దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా చాలా అరుదు, చాలా చాలా తక్కువ.
1: అంటే ప్రధానంగా ఈ మందులు వాడకం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అంటారు?
0: ఇన్హేలర్స్ వల్ల అయితే ఇప్పటి వరకు అయితే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కరెక్ట్ గా ఇన్హేలర్ తీసుకుంటే పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ నోటి ద్వారా తీసుకుంటున్నాం కాబట్టి తీసుకున్న తర్వాత సరిగ్గా నోరు కడుక్కోకపోతే ఏదన్నా ఇరిటేషన్ రావడము, కొంచెము ఈ వాయిస్ మారడము జరుగుతుంటుంది. సో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడే కాదు, కొన్ని లక్షల మంది మీద చాలా స్టడీస్ చేశారు, ఏమీ లేదు.
1: కాకపోతే టాబ్లెట్స్ మాత్రం కొంచెం ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చు.
0: టాబ్లెట్స్ జనరల్ గా మనకు రక్తంలో కలుస్తాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశము ఉండొచ్చు.
1: ఇప్పుడు ఈ ఆస్తమా వచ్చిన తర్వాత ఆ పేషెంట్ కి ఏమైనా ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంట?
0: సార్, ఆస్తమా వల్ల ఇతర వ్యాధులు రావడము ఏమి అసోసియేషన్ అయితే లేదు, కానీ ఆస్తమా కంట్రోల్లో లేకపోవడం వలన ఏం జరుగుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ వస్తే తొందరగా సిక్ అవుతారు. సో ఇప్పుడు ఊపిరితిత్తులు బాగా తెరుచుకొని ఆక్సిజన్ లోపలికి వెళ్తుంటే బయట నుంచి ఏదైనా క్రిములు వచ్చినా గానీ మీ శరీరం పోరాడే శక్తి ఉంటుంది. సో వీళ్ళు ఆస్తమా కంట్రోల్ లేకపోవడం వలన బాడీలోకి ఆల్రెడీ వచ్చే ఆక్సిజన్ అవన్నీ తక్కువ అవడం వలన ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా గానీ ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
1: అంటే ప్రధానంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.
0: వ్యాధి నిరోధక శక్తి కాదు, ఏమని చెప్పచ్చు అంటే వ్యాధిని తట్టుకునే శక్తి. ఎందుకంటే ఆస్తమాలో ఏమైతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా బాగా పనిచేస్తుంది. అలర్జీ అంటే ఉన్నదానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వడం.
1: అందుకని అనుకోని వెంటనే పనిచేసి దాన్ని
0: అంతే, దాన్ని మామూలుగా ఇప్పుడు నాకు పడే వస్తువు అది లోపలికి వచ్చినా గానీ శరీరం దాని మీద ఎటువంటి ఫోర్స్ అప్లై చేయదు. ఇది వ్యక్తికి పడ్డం లేదు కాబట్టి వెంటనే దాన్ని బిగుసుకుపోయేటట్లు చేసి దాన్ని ఎలాగైనా బయటికి తరిమేయడానికి దగ్గుని ఉత్పత్తి చేస్తుంది అని అనుకోవచ్చు.
1: ఆ సమయంలో మనకి గాలి సరిగ్గా
0: గాలి సరిగ్గా ఆడదు.
1: ఓకే, కాబట్టి ఇక ఉక్కిరి బిక్కిరి అవడము
0: జరుగుతుంది,
1: ఆయాసం రావడం. అయితే మన డాక్టర్ గారు, మీరు ఎంతో మందిని పేషెంట్స్ ని చూశారు ఇప్పటి వరకు, అయితే ఈ ఆస్తమా పట్ల ఎటువంటి అవగాహన ఉందంటారు?
0: సో దాదాపు మనకున్న పేషెంట్స్ లో మనము ఆస్తమా మీకు ఉంది అంటే ఒప్పుకోరు, మీకు అలర్జీ ఊపిరితిత్తుల్లో ఉంది అంటే ఒప్పుకుంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే మీకు డయాబెటీస్ ఉంది అంటే ఒప్పుకోరు, షుగర్ ఉంది అంటే ఒప్పుకుంటారు. రెండు పదాలు ఒకటే,
1: పేరు
0: ఒకటి వాడుక భాష, ఒకటి సైంటిఫిక్ లాంగ్వేజ్. సో ఫస్ట్ థింగ్ ఏమంటే ఎవరైతే వాళ్ళకి అలర్జీ ఉంది అనుకుంటున్నారో వాళ్ళకి ఆస్తమా ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సింది. సో ఈ ఆస్తమా అనేది సింపుల్ లాంగ్వేజ్ లో ఊపిరితిత్తుల్లో ఉండే ఒక రకమైన అలర్జీ.
1: ఇప్పుడు ఏదో మనం చర్మం మీద ఏదైనా క్రీమ్ రాసుకున్నప్పుడు దద్దులు రావటము, అలాగే ఏదైనా కొన్ని రకాల కలర్స్ వేసుకున్నప్పుడు నెయిల్ పాలిష్ కానీ జుట్టుకు కానీ అప్పుడు చర్మం పొడిపారడం అట్లాంటి రావడం, అలా ఏదైతే అక్కడలా రియాక్షన్స్ వస్తాయి లేక

0: ఆ ఊపిరితిత్తుల్లో పడని వస్తువు వచ్చినప్పుడు ఇచ్చే రియాక్షనే ఆస్తమా.
1: అయితే మన డాక్టర్ భారత్ గారు, మన దేశంలో ఎట్లా ఉందంటారు ఈ వ్యాధి తీవ్రత?
0: సో మొన్న ఒక రీసెర్చ్ లో అయితే భారతదేశంలో అయితే 2% పేషెంట్స్ లో ఆస్తమా ఉంది అన్నట్టు. సో మనకు 100లో 2% తక్కువ అనిపించవచ్చు, కానీ మనకున్న 130 కోట్ల పాపులేషన్ లో 2% అంటే బర్డన్ అనేది చాలా ఎక్కువ. అండ్ ముఖ్యమైన విషయం ఏమి అంటే, ఆస్తమా జబ్బు ఎక్కువ యంగ్ పీపుల్ని అఫెక్ట్ చేస్తుంటుంది. సో దానివల్ల ఏమైతుందంటే, వాళ్ళ యూత్ లో ఇది రావడం వలన వాళ్ళు 100% కెపాసిటీతో వర్క్ చేయలేరు, వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. కాబట్టి వెంటనే దీన్ని మనం కానీ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలిగితే మిగతా వాళ్ళలే లాగే వీళ్ళు కూడా 100% అన్ని యాక్టివిటీస్ బాగా చేయగలరు.
1: మరి డాక్టర్ గారు, కొంచెం ఊబకాయం ఉన్న వారికి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా?
0: ఇప్పుడు కొత్త రీసెర్చ్ ప్రకారం అయితే ఒబిసిటీ అనేది, అంటే ఈ అధిక బరువు ఉండడం అనేది ఆస్తమాకి రిస్క్ ఫ్యాక్టర్. సో వాళ్ళల్లో ఒకవేళ ఇంతకు ముందు ఆస్తమా ఉన్నా కానీ దాన్ని కరెక్ట్ గా కంట్రోల్లో చేసుకోవాలి.
1: ఇప్పుడు పల్లెల్లో, మీరు ఇందాక అన్నారు పల్లెల్లో ఇదివరకు వారికి పెద్దగా రావడం లేదు, పట్టణాల్లో వారికి ఇప్పుడు ఎలా ఉందంట పరిస్థితి, ఎట్లా ఉందంట?
0: సార్, ఇప్పుడైతే మనకు ఆస్తమా అనేది పల్లెల్లో కాదు, పట్టణంలో కాదు, అన్ని చోట్ల వస్తుంది. ఎందుకంటే నాకైతే ఇప్పుడు ఎక్కడా కానీ పల్లెకి పట్టణానికి పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ అలానే ఉంది, ఇక్కడేమి వసతులు ఉన్నాయో అక్కడ అలానే ఉంది.
1: అయితే మరి డాక్టర్ గారు, ఇది అసలు మనకి రాకుండా ఉండాలి అంటే ఈ చర్యలు తీసుకుంటే మనకు రాదు అని ఏమంటాయంట?
0: సో ఫస్ట్ మనమైతే వీలైనంత వరకు మనకు పడని వస్తువుల్ని తీసుకోకూడదు. సో ఆ పడని వస్తువు అనేది మనము ఖచ్చితంగా కనుక్కోవాలి. సో ఒకటి మన అనుభవం ద్వారా కనుక్కోవచ్చు. ఇప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, సార్ నేను ఆ దుమ్ముదూలకి వెళ్తే ఎక్కువ వస్తుంది, లేదంటే సెంటు వాసన చూస్తుంటే వస్తుంది, డియోడ్రెంట్ చూస్తుంటే వస్తుంది, ఆ విధంగా. ఒకవేళ మనకు కనుక్కోలేనప్పుడు కొన్ని ఖచ్చితమైన వస్తువులు ఉన్నాయి, దీనివల్ల 100లో 60 నుంచి 70% ఆస్తమా వచ్చేది. సో ముఖ్యంగా ఇంట్లో ఉన్న దిండు కవర్లు, బెడ్షీట్స్ అత్యంత శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే దిండు కవర్లు, బెడ్షీట్స్లో హౌస్ డస్ట్ మైట్ అనేది ఉండిపోతుంది. సో ఇప్పుడున్న తెలిసిన అలర్జీల్లో అన్నిటికన్నా కామన్ వచ్చి హౌస్ డస్ట్ మైట్ అలర్జీ. సో వీలైనంత వరకు ప్రతి వారము దిండు కవర్లు, బెడ్షీట్స్ మార్చుకోవాల్సిందే. వేణిల్లోతికి బయట ఆరేసి మార్చుకోవాలి. ఇంట్లో ఘాటైన వాసనలు, స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, ఈ ఇన్సెక్ట్ స్ప్రేస్, ఈ మస్కిటో కాయిల్స్, తర్వాత ఏదన్నా ఈ అగరబత్తి వాసనలు. సో ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా దగ్గు జలుబు వస్తుందంటే ఇవి అవాయిడ్ చేయాల్సిందే. ఇంకొకటి, ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ డైరెక్ట్ గా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, అవి కొంచెం తగ్గించుకోవాలి.
1: అవి ఫ్రిడ్జ్ లో తీసుకుని వెంటనే తాగటం అనేది చేయకూడదు.
0: యూజువల్ గా ఆ కోల్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తే ఆస్తమా ఎక్కువ కాకుండా ఉంటుంది.
1: అయితే మన డాక్టర్ గారు, ప్రస్తుతం మన రుయా ఆసుపత్రిలో ఈ ఆస్తమా చికిత్స కోసం ఎటువంటి వసతులు ఉన్నాయంటారు?
0: సో రుయా హాస్పిటల్లో మనకు సపరేట్ పల్మనరీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంది. సో దాంట్లో ఆస్తమా స్పెషలైజ్డ్ క్లినిక్ ఎవ్రీ వెనస్డే జరుగుతుంది. ఆస్తమాకు అవసరమైన స్పైరోమెట్రీ, బ్లడ్ టెస్ట్లు, తర్వాత ఇన్హేలర్ ఎలా వాడాలి, తర్వాత ఉచితంగా ఇన్హేలర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్.
1: మరి ప్రజల్లో ఈ ఆస్తమా పట్ల ఒక అవగాహన కలిగించడానికి మీరు ఆ హాస్పిటల్ తరఫున ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు?
0: సో మనము ఓల్డ్ ఆస్తమా డే సందర్భంగా పేషెంట్స్ అందరినీ పిలిచి అవేర్నెస్ ప్రొవైడ్ చేశాము. అండ్ రెగ్యులర్గా ప్రతి వారము బుధవారము ఆస్తమా క్లినిక్ కింద మనకు ఓన్లీ ఆస్తమా పేషెంట్స్నే చూసి వాళ్ళకి అవసరమైన మందులు, వాళ్ళకి అవసరమైన అవగాహన, వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ మనం ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంటాం సార్.
1: ప్రతి బుధవారం. కాబట్టి ఈ ఆస్తమా అనేది ఒకరికి వచ్చిందంటే కుటుంబ సభ్యులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలండి?
0: ఆస్తమా అనేది అంటువ్యాధి కాదు. సో ఇప్పుడు మనకు టీబీ లేకుంటే ఏదైనా న్యూమోనియా లాగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కాదు. సో మిగతా వాళ్ళు ఈయన ఆస్తమా కంట్రోల్లో ఉండడానికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాళ్ళు ఎక్కువ పర్ఫ్యూమ్లు, ఎక్కువ అగరబత్తులు, ఆ విధంగా ఈయనకి రాకుండా ఉండడానికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వాళ్ళకి రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు అనేవి లేదు.
1: వాళ్ళు భయపడాల్సిన
0: పని లేదు.
1: తర్వాత ఆ వ్యక్తిని చిన్న చూపు చుట్టానికి
0: చూడకూడదు,
1: అవసరం లేదు. చాలా బాగుంది డాక్టర్ భరత్ గారు, అసలు ఆస్తమా అంటే

అంటే ఊపిరితిత్తులకు ఏదో చల్లగాలి సోకితే వచ్చేది కాదు, దానివల్ల వచ్చే శాతం ఎక్కువ ఉన్నా కూడా ముఖ్యంగా శారీరకంగా మనకి పడని వస్తువు తీసుకోవడం వల్లనో లేదా పీల్చడం వల్లనో వస్తుందని చాలా క్లియర్గా మీరు చెప్పారు. మరి శ్రోతలు

0: ఆస్తమా కారణాలు చికిత్స గురించి తిరుపతి రుయా హాస్పిటల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె భరత్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం సినిమా పాటలు విందాం. ముందుగా బచ్చన్ సినిమా కోసం సుచిత్ పాడినటువంటి భాగ్యశ్రీ గీత రచన, వై హరికృష్ణ సంగీతం.

విన్న పాట అదిరింది ఈ సినిమా కోసం. శ్వేతామోహన్, సిద్ధ శ్రీరామ్, యార్ రెహమాన్ కలిసి పాడిన పాటది. ఈ పాటకు రాకింద్ మౌళి గీత రచన, యార్ రెహమాన్ సంగీతం. కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట వినురవేమ సినిమా నుంచి పాట.

విన్న పాట జవాన్ సినిమా కోసం దీపు రాశి ఖన్నా కలిసి పాడిన భాస్కర్ భట్ల గీతం, అది ఎస్ఎస్ తమన్ సంగీతం. కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట వీకెండ్ లవ్ సినిమా నుంచి.

0: BJP accuses opposition for fomenting anarchy, says the Pioneer. AIR Marshal Ashutosh Dixit to be next IAF chief, informs the Pioneer. And finally, master storyteller Jeffrey Archer dies at 86, reports the Financial Express. The paper writes, British novelist, former politician leaves a lasting literary legacy. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi completes 25 years as head of a government. Union Cabinet passes resolution to commemorate this landmark achievement. Government notifies 375 permissible works under Viksit Bharat Ji Ramji scheme, marking 41% expansion from the previous 266 works. Prime Minister Modi interacts with board members of Global System for Mobile Communications Association, says technology must become a tool for inclusive and sustainable development. RBI to announce bi-monthly monetary policy this morning. IMD forecasts heavy rain in Nagaland, Manipur, Mizoram and Tripura today. And in men's cricket, India beat West Indies by 8 wickets. And with that, we are in the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కెవి సత్యనారాయణ.
3: జిల్లాలో పీఎం కేర్స్ పథకం ద్వారా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సాయం, పీఎం స్వనిధి 2.0 పథకం రుణాలు మంజూరు, పీఎంఏవై పథకం కింద గృహ మంజూరు పత్రాలు పంపిణీ. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జాతీయ పోషణ మాసోత్సవాలు వంటి అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ పథకం అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మొత్తం 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో పీఎం కేర్స్ కింద 10 మంది పిల్లలకు స్పాన్సర్షిప్ పథకం ద్వారా 660 మంది పిల్లలకు ప్రయోజనం కల్పిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో పోషణ్ అభియాన్పై 2 రోజుల పాటు ఫోటో ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, శిశువుల సమగ్ర పోషణకు ప్రభుత్వం పలు పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని ఎంపీ తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సకాలంలో ధాన్యం సేకరణ చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. 2026-27 ఖరీఫ్లో గ్రేడ్ ఏ రకానికి 2461 రూపాయలు, సాధారణ రకానికి 2441 రూపాయల కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో దిగుబడుల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున ధాన్యం రాకలను అంచనా వేసి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేప్టౌన్లో జరిగిన 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భారత ప్రతినిధి బృందంలో పాల్గొన్నారు. మారుతున్న ప్రపంచ వ్యవస్థలో అంతర్జాతీయ చట్టం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమగ్ర అభివృద్దిపై జరిగిన చర్చల్లో భారత దృక్పథాన్ని వినిపించారు. కాశ్మీర్ భారత్లో విలీనం చట్టబద్దమని, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతం నుంచి వైదొలగాలని ఆమె స్పష్టం చేశారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులోనూ పాల్గొన్న పురంధేశ్వరి మహిళా సమానత్వం, సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్దిపై భారత్ ప్రగతిని వివరించారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంకలో 4.87 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జి పనులను మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ ప్రారంభించారు. గోదావరి డెల్టాలో శాశ్వత కరువు నివారణకు లైడార్ సర్వే, డీపీఆర్ పనులు చేపడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీకి 117 కొత్త గేట్లు

0: ఏర్పాటు చేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడుతూ పర్యాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పీఎంఏవై పథకం కింద 27 మంది పట్టణ లబ్దిదారులకు గృహ మంజూరు పత్రాలు, 62 మందికి 44,30,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెవీవీ సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 8:35 దాటి 12 సెకండ్లు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెడ్స్ పై ప్రసారాల్లో స్వరాల సందడి మొదలైంది. చిత్రరంగాన్ని ఏలిన నటీనటులు, స్వరాల మాయాజాలం చేసిన సంగీత దర్శకులు, కలంతో కావ్యాలు రాసిన రచయితలు, మధుర స్వరాల గాయకులు, వారి జీవిత విశేషాలు, అరుదైన మైలురాళ్లు మరియు వారందించిన మరుపురాని మధుర గీతాలతో మీ ముందుకొచ్చింది మీ అభిమాన కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ. ఇవాటి మన ప్రత్యేక ఆల్బంలో ఏ సినీ ప్రముఖుని ప్రయాణాన్ని ఆవిష్కరించబోతున్నామో, వారి పాటల పల్లకీలో ఊరేగబోతున్నామో తెలుసుకుందాం. శాస్త్రీయ నియమాలను పక్కన పెట్టేసి నాటు గొంతుతో నవ్య సంగీతాన్ని కురిపించిన మ్యూజిక్ రెబెల్, తత్వశాస్త్రం చదివిన మైండ్తో ఆలోచించి యుఫోరిక్ రిథమ్స్తో సౌత్ ఇండియా మ్యూజిక్ లవర్స్ హృదయాలను కొల్లగొట్టిన సంచలన స్వరకర్త ఈయన. ఈయన సిగ్నేచర్ వాయిస్ స్పీకర్ బాక్స్ సాగితే బేస్ రీసౌండ్కి థియేటర్లు షేక్ అవ్వాల్సిందే. ఆయన నోట వెస్టర్న్ ఫోక్ బీట్ పడితే ఆడియన్స్ కుర్చీల్లో కూర్చోవడం అసాధ్యమే అండి. మలయాళ తీరం నుండి ఎగసిపడిన లజ్జావతియే తుఫాను తెలుగునాట యువసేనగా మారి కుర్రగారు నర నరాల్లో మాస్ వైబ్ను నింపేసింది. సినిమాకు మాస్ ఎలివేషన్ కావాలన్నా, పాటలో వోల్టేజ్ పెరగాలన్నా సంగీత దర్శకులు వేతికే ఏకైక రాయల్ ఆప్షన్ ఆయన కొంతే అండి. ఏమిటి శ్రోతలు, ఆయన ఎవరా అని ఆలోచిస్తున్నారు కదూ. అయితే ఈ పాట వినండి, మీరు ఎట్టే గుర్తుపట్టేస్తారు. ముందుగా ఈ పాట మీకోసం.

పాట విన్నారుగా శ్రోతలు, ఆ గాయకుడు ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయింటుంది. సంగీతానికి సరిహద్దు చెరిపేసి తన విలక్షణమైన గొంతుతో భావితరాలకు సరికొత్త ట్రెండును కానుకగా ఇచ్చిన ద ఒరిజినల్ వాయిస్ డైఫ్రమ్ ఆయన. సంగీత ప్రపంచానికి దేవుడిచ్చిన అరుదైన మ్యూజికల్ గిఫ్ట్, జెస్సీ గిఫ్ట్. ఎస్ శ్రోతలు, ఈరోజు మనం గాయకులు జెస్సీ గిఫ్ట్ గారి గురించి తెలుసుకుంటూ ఆయన పాడిన మరికొన్ని పాటలు వినబోతున్నాం. జెస్సీ గిఫ్ట్ 1975 సంవత్సరం నవంబర్ 27 తారీఖున తిరువనంతపురంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఐజాక్ ఎన్ జెస్సీ గిఫ్ట్, తల్లి రాజీ గిఫ్ట్. ఆయన తల్లిదండ్రులు త్రివేంద్రంలో ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. ఆయన తండ్రి ఎన్ జెస్సీ, తల్లి రాజీ గిఫ్ట్. తల్లిదండ్రుల పేర్లలోని ఆత్మీయత, ఆయన దేవుడిచ్చిన కానుక అనే భావనతో ఆయనకు జెస్సీ గిఫ్ట్ అని పేరు పెట్టేశారు.

0: చిన్నతనం నుంచే త్రివేంద్రం నగరంలోని వైవిధ్యమైన సాంస్కృతిక వాతావరణంలో పెరిగారు. వెస్టర్న్ మ్యూజిక్, మలయాళ జానపద పాటలు ఆయనపై చిన్నప్పుడే ప్రభావం చూపాయి. త్రివేంద్రంలోనే తన ప్రాథమిక ఉన్నత విద్యను పూర్తి చేశారాయన. యూనివర్సిటీ కాలేజ్ త్రివేంద్రం నుండి ఎంఏ ఫిలాసఫీలో డబుల్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అంతేకాకుండా ఫిలాసఫీలో పిహెచ్డి చేసేందుకు పరిశోధన కూడా ప్రారంభించారు. చదువుకునే రోజుల్లోనే ఫిలాసఫీ పట్ల లోతైన అవగాహన పెంచుకున్నప్పటికీ ఆయన దృష్టి ఎప్పుడూ సంగీతం వైపే ఉండేది. కళాశాల రోజుల్లోనే జెస్సీ గిఫ్ట్ వెస్టర్న్ మ్యూజిక్, రాక్, రెగ్గే సంగీత శైలులకు బాగా ఆకర్షితులయ్యారు. స్వయంగా కీబోర్డ్ వాయించడం నేర్చుకుని సొంతంగా ట్యూన్స్ కంపోజ్ చేయడం ప్రారంభించారు. త్రివేంద్రంలో తన మిత్రులతో కలిసి దరిద్ర అనే ఇండిపెండెంట్ రెగ్గే సంగీత బ్యాండ్ను ప్రారంభించారు. ఆ రోజుల్లోనే వెస్టర్న్ ఫ్యూజన్ నాటు గొంతుతో పాడడంతో తనదైన శైలిని రూపొందించుకున్నారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.
1: శివ శివమూర్తి విగణనాథ,
2: శివ శివమూర్తి విగణనాథ,
1: శివుని కుమారుడవు గణనాథ,
2: శివుని కుమారుడవు గణనాథ,
1: చంద్రికి హరికి మను వంట,
2: సిరికి హరికి మను వంట,
1: బల్బలరే అనరాజనమంతా,
2: బల్బలరే అనరాజనమంతా,
1: కల్కల్లు మంటూ గజ్జి కట్టి చిందుకొట్టే జగమంతా,

ప్రసిద్ధ మలయాళ దర్శకులు జయరాజ్ జెస్సీ గిఫ్ట్ కంపోజ్ చేసిన ప్రైవేట్ ట్రాక్ విని ఆయన టాలెంట్ ని గుర్తించారు. తన సాఫల్యం అనే మలయాళ సినిమాలో ఒక పాట పాడే అవకాశమిచ్చారండి. దర్శకుడు జయరాజ్ తన ఫోర్ ద పీపుల్ చిత్రానికి జెస్సీని పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఇందులోని లజ్జావతియే పాట దక్షిణాది మొత్తం ఒక ఊపు ఊపేసింది. ఈ ఒక్క పాటతో ఆయన రాత్రికి రాత్రే స్టార్ కంపోజర్ గా మారిపోయారు. ఫోర్ ద పీపుల్ సినిమాని తెలుగులో యువసేన పేరుతో రీమేక్ చేసినప్పుడు తెలుగులోనూ ఆ పాటలు

అఖండ విజయం సాధించాయి. ఆంధ్ర తెలంగాణలోని ప్రతి కాలేజ్ ఇంకా ప్రతి రేడియోలో లజ్జావతియే తెలుగు వర్షన్ పాట, మల్లీశ్వరివే మల్లీశ్వరి.

ఆయన గొంతులో ఉండే విలక్షణమైన నాటుతనం పాట వినగానే సులభంగా గుర్తుపట్టేలా చేస్తుంది. మెత్తటి స్వరాలు ఏలే సినీ రంగానికి ఆయన గొంతు ఒక డిఫరెంట్ వైబ్ను తీసుకొచ్చింది. పాట పాడేటప్పుడు స్వరాలను నొక్కి పలకడం, ఆఫ్రో కరీబియన్ అలాగే రెగ్గే శైలిలో స్వరాన్ని విరిచి పాడడం ఆయన ప్రత్యేకత.

ఆయన గొంతు మైక్ ముందుకొస్తే పాటకి ఆటోమేటిక్గా ఒక మాస్ పవర్, ఎనర్జీ వచ్చి చేరుతాయి. ఫాస్ట్ బీట్ సాంగ్స్, మాస్ ఎలివేషన్ సాంగ్స్కు ఆయన వాయిస్ పర్ఫెక్ట్ ఫిట్గా నిలిచింది. మాతృభాష ప్రభావం ఉన్నప్పటికీ మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఆయన శైలికి తగ్గ మాస్ ఫంకీ పాటలకు ఆ ఉచ్చరణే అదనపు ఆకర్షణగా మారింది. తన సొంత సంగీత దర్శకత్వంలోనే కాకుండా దక్షిణాదిలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లందరూ తమ మాస్ ఫంకీ ఇంకా వెస్ట్రన్ బీట్ పాటల కోసం జెస్సీ గిఫ్ట్ను ప్రత్యేకంగా ఎంచుకుంటారు. నేటి తరం సంగీత దర్శకుల పాటలతో జంజీలకు కూడా తన ఎనర్జెటిక్ వాయిస్ను పరిచయం చేశారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

కేరళ సాంప్రదాయ నార్డన్ పొర్టుకల్ మలయాళ జానపద గేయాలను వెస్టర్న్ బీట్స్తో మిక్స్ చేసి ఆధునిక యువతకు నచ్చేలా రీక్రియేట్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఎన్నో భారీ హిట్లు ఇచ్చినా ఆయన వ్యక్తిగతంగా చాలా సరళంగా ప్రశాంతంగా ఉంటారు. ఆర్భాటాలకు పబ్లిసిటీకి చాలా దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. తన సంగీత దర్శకత్వంలో ఎంతో మంది కొత్త గాయకులకు గీత రచయితలకు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. పాట అంటే కేవలం రాగం మాత్రమే కాదు, శ్రోతలను ఊపేసే ఒక భావోద్వేగమని నిరూపించిన మ్యూజిక్ సైక్లోన్ జెస్సీ గిఫ్ట్ తత్వశాస్త్రం చదివిన మేధస్సుతో సంగీత నియమాలను కొత్తగా నిర్వచించి మనకు అందించిన ప్రతి పాట ఒక సరికొత్త అనుభూతి. చివరిగా ఆయన పాడిన ఈ పాటతో నేటి కార్యక్రమం ముగించి తిరిగి వచ్చేవారం మరో సెలబ్రిటీకి సంబంధించిన విశేషాలతో మీతో ముచ్చటించే వరకు మీ అనౌన్సర్ నిర్మలకు సెలవు. మరి

ఇంతవరకు ఆల్బం ప్రత్యేక చిత్రసీమ విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. ముందుగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పాట వినిపించమని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం చెక్పోస్ట్ రాణి టైలర్స్ వాళ్లు జగన్నాథ్ రెడ్డి, రాణి, బాలాజీ, యుగేష్ కోరారు. వారి పాట ఇప్పుడు విందాం.

తర్వాత చిత్తూరు జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం నుంచి, గాలివానలు అనే పాట తప్పకుండా వినిపించండి అంటూ స్వయంవరం సినిమా నుంచి పాట వినిపించమని కోరుతున్నారు తేజారాం, కళ్యాణ్, సిద్దప్ప వీరందరి కోసం ఈ పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగులో కామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: విన్న పాట జీవనజ్యోతి సినిమాలోది. ఈ పాట కోరిన శ్రోతలు, కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని వారి కుటుంబ సభ్యులు కోరారు. తర్వాత సూళ్ళూరుపేట నుండి శ్రీనివాసులరెడ్డి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆపద్ బాంధవుడు సినిమా నుంచి ఔరా అమ్మక చెల్ల అనే పాట మా కోసం వేయండి అంటూ మనకు మెసేజ్ చేశారు. ఒకే శ్రోతలు, వాట్సాప్ చిత్రమందిరి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మరి ఇప్పుడు శ్రోత కోరిన ఈ పాట ఇప్పుడు విందాం. ఈ పాట వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తర్వాత మనకు శ్రోతలు ఐరల్ మండలం అరుణానగర్ నుంచి ఆరికుట్టి శ్రీనివాసులు, సుగుణ, యశ్వంత్, జ్ఞాన్ శేఖర్ అండ్ వారి ఫ్యామిలీ అంతా కూడా మనకు మెసేజ్ చేశారు ఎముడికి మొగుడు సినిమా నుంచి పాట వినిపించమని. ఆ పాట ఇప్పుడు విందాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో తర్వాత శ్రోత మనకు ఒక మెసేజ్ చేశారు. జానకిరాముడు సినిమా నుంచి మాకు పాట వినిపించండి అంటూ మనకు పంపించారు. మా కుటుంబ సభ్యులందరి కోసం అంటూ పంపించారు. కార్తీక్ సాయి, పుల్లంపేట మండలం, తిరుపతి జిల్లా. ఒకే శ్రోతలు మీరు కోరిన పాట ఇప్పుడు విందామా?

కార్యక్రమంలో తర్వాత యువరాజు సినిమా నుంచి మాకు పాట వినిపించమని పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, అలాగే రామకృష్ణ, వైష్ణవ్, విద్వాన్ వీరంతా కూడా మహబూబ్ నగర్ జిల్లా నుంచి మనకు పంపించారు. శ్రోతలు మీరు కోరిన పాట ఇప్పుడు విందామా?

శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరక

0: మీ శ్రోతల కోసం మాత్రమే.
1: తర్వాత శ్రోత, గుడ్ మార్నింగ్, శుభోదయం అంటూ జానీ సినిమాలో మాకు మంచి పాట ఏ చోట నువ్వన్న అన్న పాట వినిపించండి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి సద్దానప్ప, అరుణ, అఖిల్, లింగరాజు, సుధీర్ కోరారు. వారి కోసం ఈ పాట ఇప్పుడు విందాం.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
4: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
3: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
4: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
2: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
3: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
5: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత బాస్ సినిమా నుంచి మాకు వెళుతున్నా వెళుతున్నా అనే పాట తప్పకుండా వినిపించండి అంటూ పాపినేని పాళెం నుంచి నల్లమ్మ అలాగే మధుసూదనం వీళ్ళంతా కూడా కోరుతున్నారు. వారి కోసం ఈ పాట విందాం.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి. శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ప్రతి గురువారం ఉదయం 11:00 నుండి 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం.
2: వాట్సాప్ చిత్రమంజరి విన్నారు. సమయం 10 గంటలు. ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025.

0: ఇదిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కేంద్రం చెబుతోంది. వక్ఫ్ చట్టం, దాని ప్రయోజనాలు, వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి డాక్టర్ తరుణ్ కాకాని గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ తరుణ్ కాకాని గారు.
2: నమస్కారం అండి.
1: తరుణ్ గారు, దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు గురించి మాట్లాడుకునే ముందు, అసలు వక్ఫ్ అంటే ఏమిటి, 1954లో ఎందుకు వక్ఫ్ చట్టం తీసుకురావాల్సి వచ్చింది తెలియచేయండి.
2: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరూ కూడా నమస్కారం. ఈ వక్ఫ్ అనేది ఒక అరబిక్ పదం అండి. ఈ అరబిక్ పదం వక్ఫ్ అనే దానికి అర్థం ఏమిటి అంటే, ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ అని. అంటే వక్ఫ్ అనేది ఒక, మన తెలుగు భాషలో మాట్లాడుకోవాలంటే గనక పూర్వకాలం మనకి ఒక సత్రాలు కానివ్వండి, అలా ఎలా అయితే ఉన్నాయో, గుడికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అటువంటి ఈక్వలెంట్ మీనింగ్తో మనకి అరబిక్ టర్మ్స్లో ఇది ఒక ఇస్లామిక్ లా ప్రకారం చారిటబుల్ ఎండోమెంట్ అని కానివ్వండి, ఇది ఒక ట్రస్ట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. అంటే దీంట్లో భాగంగా, వక్ఫ్లో భాగంగా మనకి ప్రాపర్టీని దానం చేయటం కానివ్వండి, అలాగే ఒక పర్టికులర్ పర్పస్ కోసం, అంటే ఒక ఎడ్యుకేషన్ గురించో లేకపోతే సోషల్ సర్వీస్ గురించో, వక్ఫ్లో అయితే గనక ఎడ్యుకేషన్ అంటే వాటికి సంబంధించి ఈ మసీదుల్లో జరిగేటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కానీ సోషల్ సర్వీస్కి కానివ్వండి, దానికి ఈ ప్రాపర్టీని డొనేషన్ చేస్తున్నాం అనేటువంటి అర్థంతో ఈ వక్ఫ్ అనేది అరబిక్ ప్రదేశం నుంచి మనకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ముస్లింల్లో ఉన్నటువంటి దాన గుణం గురించి, అలాగే ఆ ముస్లింల యొక్క కమ్యూనిటీ సపోర్ట్ గురించి తెలియజేయడానికి ఈ వక్ఫ్ అనేటువంటి అంశం వచ్చింది. వక్ఫ్లో కూడా సుమారుగా 3 రకాలున్నాయి. ఒకటి వక్ఫ్ అల్ హసియా, అంటే అది ముస్లిం ఇతరులకి కూడా అప్లికబుల్ అయినటువంటి చారిటీ యాక్టివిటీస్ ఏవైతే అవన్నీ చేయడానికి. అలాగే వక్ఫ్ అల్ అహ్లి అనేది ఉంది, అంటే ఒక, ఇది ఒక కుటుంబ వక్ఫ్కి సంబంధించింది. దీంట్లో ఏదైనా సరే ఏంటంటే ఎటువంటి ప్రయోజనాలైనా సరే ఆ కుటుంబం యొక్క పెద్దకి చెందుతాయి, అంటే ఆ కుటుంబం యొక్క పెద్దకి సంబంధించినటువంటి ఫ్యామిలీకి చెందుతాయి. అలాగే వక్ఫ్ అల్ మాస్క్, అంటే వక్ఫ్ అల్ మసీద్ అని కూడా అంటారు. సో దాన్ని ఏంటంటే ఒక ఒక పర్టికులర్ మసీదుకి కానివ్వండి, ఒక స్పెసిఫిక్ మసీదుకి లేదా ఒక స్పెసిఫిక్ ముస్లిం ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్ ఉందో అటువంటి వాటికి సంబంధించిన స్పెసిఫిక్ దాన్ని వక్ఫ్ అల్ మసీద్ అని కానివ్వండి, వక్ఫ్ అల్ మాస్క్ అని కానీ అంటారు. సో ఓవరాల్గా వక్ఫ్ అనేది ఏంటి అంటే ఒక డొనేషన్, ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి అర్థం. అయితే ఈ వక్ఫ్లో ఏంటి అంటే ఈ పర్టికులర్గా ఆ మసీదుకి బెనిఫిట్ అవ్వటం కానివ్వండి, లేదా ఆ కుటుంబానికి సంబంధించింది కానివ్వండి, అటువంటి ఇవి ఉన్నాయి.
1: తరుణ్ గారు, గతంలో వక్ఫ్ బోర్డుకు గల అధికారాలు ఏమిటి, అలాగే వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి సమస్యల గురించి కూడా తెలియచేయండి.
2: గతంలో 1954లో ఈ వక్ఫ్ యాక్ట్ అనేది మనకి ఎనాక్ట్మెంట్లోకి వచ్చిందండి భారతదేశంలో. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అప్పట్లో ఉన్నటువంటి ఈ పార్టిషన్ సినారి ఏదైతే జరిగిందో మనకి 1947లో, అలాగే తర్వాత ఆ చీలిక వల్ల ఆస్తులు పంపకం కానివ్వండి, అలాగే ఉన్నటువంటి కుటుంబాలు కానివ్వండి, వారికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అసెట్స్ కానివ్వండి, వాటన్నిటిని పరిష్కరించడానికి ముఖ్యంగా ఈ వక్ఫ్ అనేది పెట్టడం జరిగింది. దానికి ఒక సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేశారు. సో అలాగే ఈ ప్రాపర్టీస్ అన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక ప్రిలిమినరీ ఉద్దేశంతో అప్పట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దానికి ఉండేటువంటి అధికారాలు అంటారా, ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి 1954 స్టాట్యూట్ ప్రకారం ఏంటి అంటే, ముఖ్యంగా ఈ వక్ఫ్ యొక్క ఆస్తులు, వాటిని ఎలా మనం అడ్మినిస్టర్ చేయాలి, అలాగే ఎలా మేనేజ్ చేయాలి, ఈ రెండింటి యొక్క ప్రధాన ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైనా భూమి కనుక వక్ఫ్ కింద ఐడెంటిఫై అయింది అంటే అది ఆ పర్పస్కి యూటిలైజ్ అవుతుందా లేదా వేరే పర్పస్కి దాన్ని మనం మార్చి వాడచ్చా, ఇటువంటి వాటన్నిటి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. అలాగే అప్పట్లో ముతావలీస్, అంటే ఎవరైతే ఆ వక్ఫ్ ప్రాపర్టీని మేనేజ్ చేస్తారో వాళ్ళని అపాయింట్మెంట్ చేసే అధికారం కూడా ఈ వక్ఫ్కే ఉంది. అయితే ఆ ముతావలీస్ అందరూ కూడా ఖచ్చితంగా ముస్లింలే అయ్యేవాళ్ళు. అలాగే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఆడిటింగ్ కానివ్వండి, దీనికి సంబంధించిన అకౌంటింగ్ కానివ్వండి, వీటికి సంబంధించి ఎటువంటి వివాదాలను పరిష్కరించాలన్నా కూడా, ముఖ్యంగా వివాదాలు, భూమికి సంబంధించినటువంటి వివాదాలు పరిష్కరించాలి అంటే

0: అది వక్ఫ్ బోర్డులో మాత్రమే పరిష్కరించుకోవాలి, అది కోర్టుకెళ్ళి చేసుకునే వ్యవహారం కాదు అని చెప్పేసి ఈ వక్ఫ్ బోర్డు యొక్క ముఖ్య అధికారం అన్నమాట.
1: తరుణ్ గారు, అలాగే వక్ఫ్ బోర్డు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి?
0: అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల దృష్ట్యా ఈ వక్ఫ్ బోర్డు అనేది 1954 తర్వాత తిరిగి మళ్ళీ మనకి 1995లో కూడా దాన్ని అమెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 50-45 ఏళ్ల కాలంలో మనం చూసినట్టయితే కనుక ఈ వక్ఫ్ బోర్డులో ప్రధాన ఆరోపణ ఏదైతే ఉందో ప్రధానంగా దాంట్లో ఒక సరైనటువంటి పారదర్శకత లేదు, అలాగే సరైనటువంటి అకౌంటబిలిటీ లేదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వక్ఫ్ బోర్డు మీద ఉంది. అలాగే ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ముతావల్లీస్ మనం ఇందాక ఎవరైతే మేనేజర్లు అని చెప్పేసి అన్నామో వారందరూ కూడా వారికి సరైనటువంటి స్కిల్ కానివ్వండి, సరైనటువంటి ట్రైనింగ్ కానివ్వండి, సరైనటువంటి ఎఫిషియన్సీ లేకుండా ఆర్బిట్రరీగా ఆ పొజిషన్స్ అనేవి పంపకాలు జరిగినాయి అనేటువంటి ఒక ప్రధాన ఆరోపణ. అలాగే మరి జనరల్ పబ్లిక్ దృష్ట్యా చూస్తే కనుక వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఈ భూములకు సంబంధించి ముఖ్యంగా ఎన్క్రోచ్మెంట్ కానివ్వండి, అలాగే ట్రెస్పాస్ అంటే భూ కబ్జాలను అనొచ్చు, అవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. సో వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏంటంటే అవన్నీ కూడా కొన్ని కబ్జాకి గురవటం మిగిలిన వారి ద్వారా కానివ్వండి లేదా దురాక్రమణకు గురవటం అని చెప్పేసి వక్ఫ్ బోర్డు వారు కూడా ఆరోపించారు. ఏంటంటే వారి సొంత భూములు వారు ఏదో కోల్పోతున్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే డిస్ప్యూట్స్ లిటిగేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా కేవలం వక్ఫ్ బోర్డులోనే పరిష్కరించాలి, కోర్టులకు వెళ్ళకూడదు అనటం వల్ల టైము చాలా వరకు సమయం లూజ్ అవటం, అలాగే దాదాపు కొంతమంది జీవితకాలం కోల్పోయారు కొంతమంది ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డులో వాళ్ళ ప్రాపర్టీ గురించి ఫైట్ చేసి. అలాగే ఫండింగ్ కూడా ఏంటంటే దీనికి ఎటువంటి ఫండింగ్ ఏదైనా సరే దానికి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిందే తప్పించి గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాదు ఇది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక బోర్డుకి లేకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే సమస్యలు పేర్కొంటూ వచ్చేసింది. సో దానికి పరిష్కారమే నేడు వచ్చినటువంటి 2025.
1: తరుణ్ గారు, అసలు గతంలో ఉన్న వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సవరించాల్సి వచ్చిందంటారు?
0: మనం ఇందాక అనుకున్నట్టు గతంలో ఉన్నటువంటి 1954 కానివ్డి అలాగే 1995 చట్టంలో కూడా కొన్ని లొసుకులు ఉండటం అలాగే సమస్యలు పేర్కపోవటం ఇటువంటి అంశాలన్నీ కలిపి 2025లో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది పార్లమెంట్లో పాస్ అవటం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వక్ఫ్ బోర్డులో ప్రధానంగా పారదర్శకత తీసుకురావటం, అలాగే ఈ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ తీసుకొచ్చి ఈ వక్ఫ్ రికార్డ్స్ గతంలో ఏవైతే మిస్ అయినాయో వాటన్నిటిని కూడా డిజిటైజ్ చేయటం ద్వారా ఎక్కడా కూడా ఎటువంటి అక్రమాలు జరగకుండా, ఈ కరప్షన్ అనేది జరగకుండా, అలాగే ఎటువంటి ఎంక్రోచ్మెంట్ గతంలో వక్ఫ్ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో వారి భూములు కోల్పోతున్నారని చెప్పేసి అటువంటి వాటికి చెక్ పెట్టాలని చెప్పేసి ఈ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ అనేది తీసుకురావటం, అలాగే ముఖ్యంగా మహిళల హక్కులు ఏవైతే ఉన్నాయో వారిని కాపాడేందుకు ఈ వక్ఫ్ చట్టం చాలా తప్పకుండా ఉపయోగపడుతుంది. అదే మనం గమనించినట్టయితే గనక వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత చాలామంది ముస్లిం మహిళలు దీని పట్ల సంతోషం వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. ముఖ్యంగా అంటే భర్తను కోల్పోయినటువంటి ముస్లిం లేడీస్ కానివ్వండి, అలాగే కొంచెం వృద్ధ మహిళలు కానివ్వండి, ఎవరికైతే సపోర్టు లేకుండా ఉన్నారో వారు దీని నుంచి పరిష్కారం వస్తుందనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అలాగే డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే ఏదన్నా వివాదం వచ్చినట్టయితే గనక ఆ వివాదాన్ని పరిష్కరించే అథారిటీ ఇదివరకు కేవలం వక్ఫ్ బోర్డుకి మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు అది కంపల్సరీగా లోకల్ అథారిటీ ఎవరైతే అంటే ఒక కలెక్టర్ కానివ్వండి, అలాగే ల్యాండ్ రికార్డ్స్ కానివ్వండి, రెవెన్యూ ఆఫీసర్ కానివ్వండి, ఇలాగా ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎవరికైతే యాక్సెస్ టు డిజిటల్ రికార్డ్స్ ఉందో, ఎవరికైతే ఈ భూమి మీద పూర్తిగా అవగాహన ఉండి చట్టం మీద అవగాహన ఉందో వాళ్ళు కూడా కలిపి కూర్చుని ఒక బోర్డు వారితో కలిపి ఈ వివాదాలను పరిష్కరించేటువంటి ప్రాసెస్ చేస్తారు. అలాగే కొంతమంది నాన్ ముస్లిం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ గవర్నెన్స్లో పెడతాం అనేది జరిగింది. మనకి దీనివల్ల ఏంటి అంటే ఈ రెవెన్యూ అనేది వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే కోల్పోతుందని ఆరోపిస్తున్నారో ఆ రెవెన్యూ అనేది పెంచి దాన్ని వక్ఫ్ బోర్డుకి అందించాలి అనేటువంటి ఉద్దేశం భారతదేశ ప్రభుత్వం. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు అందరికి సామాజిక న్యాయం జరగటం అనేది, అలాగే ఈ ముస్లిం మహిళలకి మనం ఇది చేకూర్చాలి, బలం చేకూర్చాలి అనేటువంటి ఇవి.
1: తరుణ్ గారు, వక్ఫ్ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది?
0: ముఖ్యంగా ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 అనేది ఏదైతే ఉందో దీన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్.

0: ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. దీనిలోనే ఫార్మేషన్ ఆఫ్ వక్ఫ్ అంటే వక్ఫ్ని మన ప్రారంభ మినిస్టర్ దగ్గర నుంచి దాని యొక్క ఆస్తులను డిక్లేర్ చేయడం దగ్గర నుంచి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి క్వామీ వక్ఫ్ బోర్డు తరఖాతి స్కీమ్ అనేది ఉంది. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది స్టేట్ వక్ఫ్ బోర్డ్స్కి ఈ కంప్యూటరైజేషన్ కానీ డిజిటైజేషన్ కానీ చేస్తే కనుక ఆ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే షహరీ వక్ఫ్ సంపత్తి వికాస్ యోజన అనేది ఒకటి ఉంది. దానివల్ల ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డ్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్కి ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీస్ టేకప్ చేస్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానివ్వండి అవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వక్ఫ్ రికార్డ్స్ అన్నింటిని కూడా డిజిటైజ్ చేయడం, ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా చూడొచ్చు. సో ఇటువంటివన్నీ ప్రవేశపెడతాం వల్ల ఏంటంటే వక్ఫ్ ఆస్తులకి రక్షణ కల్పించడం, అలాగే వక్ఫ్ అనేది ప్రతి ఒక్కరికి చెందింది అని చెప్పేసి తెలియజేయడం అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: తరుణ్ గారు, వక్ఫ్ బిల్లు 1995 అలాగే వక్ఫ్ సవరణ బిల్లు 2025కి మధ్య గల తేడాల గురించి తెలియజేయండి.
0: ముందుగా మనం వక్ఫ్ మొదలైనప్పటి నుంచి ఇవాళ వరకు దాని ప్రయాణం చూసినట్టయితే గనక దాదాపుగా 70 ఏళ్ళు ఈ బోర్డ్స్ అనేది కన్స్టిట్యూట్ అయ్యి ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ కూడా, ముస్లిం దేశాలు ఉన్న చోట కూడా ఎక్కడ వక్ఫ్ బోర్డు అనేది లేదు. కానీ ఒక భారతదేశంలో మాత్రమే ముస్లింల యొక్క ప్రయోజనాల కోసం ఈ వక్ఫ్ బోర్డు అనేది ప్రవేశపెడతాం. ఆనాడు మైనార్టీలుగా ఉన్నటువంటి వారి యొక్క హక్కుల రక్షణ గురించి ఈ వక్ఫ్ బోర్డు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అప్పట్లో మొదలైనటువంటి ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఇవాళ దాదాపు ఇండియన్ రైల్వేస్ వారు మొదటి స్థానంలో ఉంటే, దాని తర్వాత ఇండియన్ డిఫెన్స్, మూడో అతిపెద్ద భూ హక్కుదారు ఎవరు అంటే అది వక్ఫ్ బోర్డు. దాదాపు 9.5 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు కింద ఉంది. మరి వక్ఫ్లో ఉన్నటువంటి ఈ ఆస్తులన్నీ కూడా ఏ ఆస్తి ఎక్కడుంది అనేది తెలియకపోవటం ఒక లక్ష్యం అయితే, రెండోది ఆస్తి మేనేజ్మెంట్ ఎవరి కింద ఉంది, తర్వాత ఆస్తి ఎవరు మేనేజ్ చేయాలంటే అథారిటీ డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వకపోవటం, ఇటువంటి అన్ని కారణాల చేత ఇవాళ ఈ 2025 అనేటువంటి బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాదాపు దీనికి సవరణ మధ్యలో 1995 కూడా జరిగింది. మనం ఇందాక 1954 ఎందుకు దీన్ని తీసుకొచ్చారనేది మాట్లాడుకున్నాం. అది మొదటి స్థాయి కాబట్టి ఆస్తుల మేనేజ్మెంట్ కోసం తీసుకొచ్చారు. మరి 1995 మనం చూసినట్టయితే కనుక ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి పవర్స్ని మరింత బ్రాడెన్ చేస్తూ వారికి కొన్ని పవర్స్ పెంచడం కూడా జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ చేయడం, అలాగే మేనేజ్మెంట్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావడం, ఇవన్నీ కూడా జరిగింది. మరి వక్ఫ్ బిల్ 2025లో ప్రముఖంగా జరిగింది ఏంటి అంటే ఈ డిజిటలైజేషన్ ఆఫ్ వక్ఫ్ రికార్డ్స్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, దాని పరిరక్షకులు ఎవరు, ఆ రెండు లింక్ చేయడం వల్ల ఏంటంటే సగం వివాదాలకి అక్కడే చెక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండోది పారదర్శకత తీసుకురావడం. ఈ బిల్లు తీసుకురావడం వల్ల ఏంటి అంటే రెగ్యులర్గా ఆడిటింగ్ జరగటం కానివ్వండి, అలాగే గవర్నమెంట్ అథారిటీ వారితో ఇన్స్పెక్షన్ జరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. అది జరగటం వల్ల ఏంటి అంటే ఆ భూమిని ఏదైతే ఏ పర్పస్ కోసం అయితే, ఏ ఉద్దేశంతో అయితే దాన్ని డొనేషన్ కోసం దాన్ని దానం చేయాలి అని అనుకున్నారో ఆ ఉద్దేశం కోసం అది వాడబడుతుందా లేదా అని ధృవీకరించేటువంటి వ్యక్తి అక్కడ ఆ జిల్లా కలెక్టర్ కానివ్వండి, జిల్లా రెవెన్యూ అధికారి కానివ్వండి, ఆ థర్డ్ పార్టీ అథారిటీ అనేది ఎవరైతే ఉన్నారో వారు సర్టిఫై చేస్తారు. దానివల్ల ఏంటి అంటే ఎవరికైనా ఏమనుమానం ఉన్నా సరే ఒక గవర్నమెంట్ అథారిటీ సర్టిఫికేషన్ వల్ల దీనిలో పారదర్శకత అనేది వస్తుంది. సో ఇది ఒక రాడికల్ చేంజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు
1: సార్. అలాగే వక్ఫ్ బోర్డు వక్ఫ్ నిర్వహణలో ముస్లింల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు?
0: ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ 2025 యాక్ట్లో ఇది వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్ని మనం అంటే దీన్ని పాలించే తీరుని మోడర్నైజ్ చేయడం మాత్రమే కాకుండా దాంట్లో ఒక పారదర్శకత అకౌంటబిలిటీ తీసుకురావడం మాత్రమే కాకుండా ముఖ్యంగా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు ముస్లింలు గతంలో లేడీస్కి లేనటువంటి అంటే మహిళలకు లేనటువంటి అధికారాలు కూడా నేడు దీని ద్వారా కట్టబెడతాం అనేది జరిగింది. మహిళలకు అవసరమైనటువంటి లీగల్ కౌన్సిలింగ్ కానివ్వండి, అలాగే వారికి కావాల్సిన సోషల్ సపోర్ట్ కానివ్వండి, ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీని ద్వారా రావడం అనేది జరుగుతుంది. మరొక ముఖ్యంగా చూసినట్టయితే గతంలో కొన్ని వక్ఫ్ బోర్డుల దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ప్రాపర్టీ ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉండేది కాదు. మరి అదే ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం వల్ల ఆ ప్రాపర్టీని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి

0: ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, వడ్డీ రహిత రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తున్నారు.
1: సార్, మరి అసలు ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని, వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్తుంటే, మరి ముస్లింస్ లో మాత్రం కొన్ని వర్గాలు ఎందుకు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయంటారు?
0: ఈ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అటానమీ ఏదైతే ఉందో, కొంతమంది దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాన్ మెంబర్స్, నాన్ ముస్లింలు, ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంక్లూడ్ చేయటం వల్ల పూర్తిగా గతంలో ముస్లింలకు ఉన్నటువంటి కంట్రోల్ పోతుంది ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మీద అనేటువంటి ఒక అపోహ. అలాగే ఏదైతే ముస్లింలకు సంబంధించి వాళ్ళ మతానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం వారు ఇంటర్ఫీర్ అవుతున్నారనేది వారి ఉద్దేశంగా ఆర్టికల్ 14, 25, 26 ఇది వైలేషన్ అని చెప్పేసి వారు ఉద్దేశంగా చెప్తున్నారు. కానీ వాస్తవానికి మనం చూసినట్టయితే గనక ఆ ఆర్టికల్ 14, 25, 26 ఏవైతే ఉన్నాయో వాటిని అప్హోల్డ్ చేయడానికే ఈ సంస్కరణ తీసుకురావడం అనేది జరిగింది. అలాగే వారి యొక్క భూములు ఏవైతే ఉన్నాయో తరతరాలుగా వస్తున్నాయి, అవి నేడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు గనక వచ్చినట్టయితే గనక అక్కడ జరిగేటువంటి పనులకి వారు అడ్డు చెప్తారని కానివ్వండి, డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేటువంటి ఉద్దేశం వారిలో కొంత భయం ఉంది.
1: తరుణ్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా, అసలు ఈ చట్టంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, అలాగే అసలు ముస్లింస్ లో ఉన్న అపోహలను ఈ చట్టం ఏ విధంగా పోగొడుతుంది?
0: ముఖ్యంగా మనం గమనించినట్టయితే మనకి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరైతే ఉన్నారో, అలాగే అమిత్ షా గారు కానివ్వండి, ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మైనారిటీస్ మినిస్టర్ అయినటువంటి శ్రీ కిరణ్ రిజిజు గారు కానివ్వండి, అలాగే పలువురు వక్తలు ప్రసంగించడం జరిగింది. దాదాపు పార్లమెంటు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగినటువంటి చర్చల్లో ఈ వక్ఫ్ చర్చ అనేది ఒకటి. అటువంటి టాపిక్ మీద అటు రాజ్యసభలో కూడా అంతే సుదీర్ఘ చర్చ జరగటం, బిల్లు రెండు హౌస్లోనూ పాస్ అవ్వటం కూడా జరిగింది. మరి దీనికి ఇంతమంది మద్దతు ఇచ్చారు, అలాగే ముస్లిం సభ్యులు కూడా కొంతమంది దీన్ని స్వాగతిస్తూ చెప్పారు. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి అపోహలు తొలగించే రకంగా ఏంటి అంటే, ముస్లింల యొక్క స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో అది పోతుంది అని చెప్పేసి ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి బిల్లులో కూడా ముస్లింలే వారి ప్రాపర్టీని మేనేజ్ చేసుకుంటారు. అయితే ఎక్కడైతే వివాదాలు ఉంటాయో, ఎక్కడైతే అమెండ్మెంట్స్ అంటే ఎక్కడైతే పారదర్శకత కావాలనుకుంటున్నామో అక్కడ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఒక కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మతాలకి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి, ఒక జిల్లా అధికారి ఎవరైతే ఉంటారో వారు జిల్లాలో ఉన్నటువంటి పౌరులు అందరికీ కూడా ఒక అధికారిగా ఉంటారు. సో ఆ అధికారికి మనం నువ్వు కేవలం ఈ మతం వారికి మాత్రమే చూడు, ఈ మతం వారిని చూడొద్దు అనేటువంటి చట్టం ఎక్కడ భారత రాజ్యాంగంలో లేదు. ఆ ఉన్న చట్టాన్నే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అమలు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎటువంటి అపవాదులు వారి మీద పడకుండా ఈ రెగ్యులేషన్ తీసుకురావడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ వక్ఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, అంతకుముందు రకరకాల వక్ఫ్ బోర్డ్స్ ఉంటే ఇప్పుడు ఒక సింగిల్ వక్ఫ్ బోర్డు పెట్టేసి వీటన్నింటినీ కూడా ఒక పారదర్శకత తీసుకురావడం, వివాదాలను తగ్గించడం, అలాగే ఉన్నటువంటి ప్రాపర్టీస్లో నుంచి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి విధానంగా దీన్ని ప్లాన్ చేసి ఆ ఆదాయాన్ని తిరిగి వక్ఫ్ బోర్డు యొక్క వెల్ఫేర్కే ఇవ్వటం, ఇవన్నీ స్వయం ప్రతిపత్తి వారికి ఇంకా పెంచడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు చేస్తున్నటువంటి అంశాలు. అలాగే వక్ఫ్ ఆస్తులు ఏవైతే కబ్జాకు కానీ దురాక్రమణకు గురవుతున్నాయని చెప్పేసి భావించారో గతంలో, వాటన్నిటి కూడా చెక్ పెడుతూ కలెక్టర్ యొక్క ఆధీనంలో ఇటువంటి వివాదాలకు పరిష్కారం చెప్తూ ఇక మీద అటువంటి జరగవు అనేటువంటిది ఈ బిల్లో ఒక ప్రధాన ఉద్దేశం. అలాగే భాష ఏదైతే ఈ బిల్లో వాడారో దాంట్లో ప్రతి పదానికి కూడా ఒక అర్థాన్ని చెబుతూ దాంట్లో అపెండిక్స్లో చేర్చడం, ఇవన్నీ కూడా జరిగింది. మరి ఏదైతే గవర్నమెంట్ మన భారతదేశ ప్రభుత్వం వారు ఉన్నారో వారి యొక్క పూర్తి కమిట్మెంట్ ఈ బిల్లో కనిపిస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, చివరిగా నూతన వక్ఫ్ సవరణ చట్టం పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
0: ముఖ్యంగా ఈ వక్ఫ్ చట్టం మనం ఇందాక అనుకున్నట్టు అది తీసుకొచ్చేటువంటి వాస్తవాల్లో ముఖ్యంగా విద్యకు సంబంధించి కానివ్వండి, వైద్యానికి సంబంధించి కానివ్వండి, గతంలో ఈ వక్ఫ్కు ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో ప్రధానంగా పాఠశాలలు అలాగే వైద్యశాలలు ఇవన్నీ కూడా స్థాపించి అవి మొత్తం పబ్లిక్ సర్వీస్కి కూడా వాడాలి అనేది ప్రధాన ఉద్దేశం. అలాగే జాబ్స్ అంటే

0: ఈ జాబ్స్ క్రియేషన్ అనేది కూడా ఇప్పుడు ప్రధాన సమస్య. కొంతమంది ముస్లింస్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం మదర్సాల్లో చదువుకుంటాం వల్ల వారికి సరైనటువంటి క్వాలిఫికేషను అలాగే జాబ్స్ రాకపోవటం ఇవన్నీ ఉండటం వల్ల అటువంటి సమస్యలు కూడా ఈ కొత్త చట్టం చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. వారికి సరైనటువంటి ఉపాధి కల్పించడంలో కూడా ఈ వక్ఫ్ చట్టం ఉపయోగపడుతుంది.
1: వక్ఫ్ చట్టం, దాని ప్రయోజనాలు, వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు కలిగే ప్రయోజనాల గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ తరుణ్ కాకాని గారు.
0: ధన్యవాదాలండి.
2: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి తరుణ్ కాకాని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్మితో 2026 సంవత్సరానికి కాను భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్స్ మెసేజ్ చేశారు. హాయ్ హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు ఇందాకటి క్వశ్చన్ కి ఎన్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి. సో కడప ఆకాశవాణి అనౌన్సర్ అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, సో హ్యాపీ టు సీ ఆల్ యూ. అండ్ ఇంతకీ మీ పేరు పంపించలేదు, ఈసారి మీ పేరు కూడా పంపించండి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కుసుమ గారు అంబట్ నగర్ నుంచి సరైన సమాధానం. శుభోదయం జయస్వి గారు అంటూ కోనగొండల రమణారావు గారు, కవిత, జోష్ణవి, మోహిత్రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి అండ్ విజయలక్ష్మి గారు ఫ్రం పెద్దకొండ నుంచి సరైన ఆన్సర్ అందించారు. ఎన్జీఓ కాలనీ కడప నుంచి రెడ్డన్న గారు రైట్ ఆన్సర్ అండి, కానీ రినూవబుల్ ఎనర్జీ అంటూ పంపించారు. సో దీనికి ఇంకొంచెం ఎక్స్పాన్షన్ ఉంది, చూద్దాం. వాసు గారు మనకి సరైన ఆన్సర్ ని పంపించారు. అలాగే వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ మనకి తాటిపాముల ఆదిశేష గారు పంపించారు రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకి శుభదినం, శుభోదయం. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుంచి సరైన సమాధానం గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ. రాఘవ అండ్ కిషోర్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ మీకు కూడా. సత్య, భార్గవి, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్ నుంచి మనకి సరైన ఆన్సర్ ని అందించారు. అండ్ నెక్స్ట్ హాయ్ జయస్వి. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అలాగే పోలవరం నుంచి భాస్కర్ రాణి గారు, భాస్కర్రావు గారు, రాణి గారు రైట్ ఆన్సర్. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కోల నాగలక్ష్మి ఫ్రమ్ నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సి, విజయన్ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, మీకు కూడా ధన్యవాదాలండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం బండారు త్రిమూర్తులు గుప్తా గారు, శుభోదయం మీకు కూడా అండి. సో నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మన శక్తి మన గ్రహం, ఆర్ పార్ అండ్ ఆర్ ప్లానెట్. సో 2026 సంవత్సరానికి కాను భూమి దినోత్సవం ఇతివృత్తం మన శక్తి మన గ్రహం. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కంగ్రాట్స్. సో వెల్, మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 3. ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్ అన్నమాట. ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? సో ఈ ఉదయక్ అనేటువంటి ప్రాజెక్ట్ ఏ సంస్థ ఇనిషియేటివ్? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉన్నది 8662488814 ఈ నెంబర్కి.

0: FM 101.3.
1: పది లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది.
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: పది గంటల 30 నిమిషాలు దాటి అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్, ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్ అని అడిగాను. సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి బాస్. అండ్ ఎస్, ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది, స్టే ట్యూన్.

ధడా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. సో ప్రాజెక్ట్ ఉదయక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్ అని అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. సరైన సమాధానం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలండి. అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ అలాగే వివిధ భారతి శ్రోతలకి హాయ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వివిధ భారతి ప్రిన్సెస్ జయస్వి, సీత, సమత, తేజు, చందన. సో స్వీట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరైన ఆన్సర్తో వినయ్ ఆంటనీ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు. అండ్ విజయలక్ష్మి పెద్దకొండూర్ విలేజ్ నుంచి మనకి సరైన సమాధానాన్ని పంపించారు. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, మీరు చెప్పినవన్నీ రిపీట్ అవుతున్నాయా? అయ్యో, ఇక్కడంతా బానే ఉందండి. సో ఏదన్నా సమ్ లిటిల్ టెక్నికల్ ఇష్యూ ఉందేమో, ఒకసారి చెక్ చేద్దాం. సరైన సమాధానంతో భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నుంచి పంపించారు. అలాగే బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ ఆర్జేజేస్వి గారు, హాయ్, వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. శుభోదయం, దిస్ ఇస్ ఖుషి ఫ్రం విజయవాడ, హాయ్ ఖుషి. అండ్ సరైన ఆన్సర్తో సిరిగిరి రామ్ప్రసాద్ ఫ్రం మార్కాపురం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ వాసు గారు చర్మండ నుంచి సరైన సమాధానం. కోనకొండ రమణారావు గారు అండ్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు మనకి. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు అస్సాంలోని ధూమ్ ధమ అంటూ పంపించారు. సో నాకైతే అర్థం కాలేదండి మీ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అలాగే చెల్లపాండి రామర్, మొనిషా సి, మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానాన్ని అందించారు ఇందాకటి నా ప్రశ్నకి. అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అంటూ పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, రేడియో రిలే నాకు సరిగా రావటం లేదమ్మా. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ వరకు బానే ఉందండి. మరి ఏమన్నా ఆయా ప్రాంతాల్లో ఏదన్నా చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయేమో తప్పకుండా నేను తెలియజేస్తాను. అండ్ సరైన సమాధానంతో నగేష్, అన్వర్, క్రిష్ వీరందరూ పంపించారు. థ్యాంక్ యూ. సో వెల్, ప్రాజెక్ట్ ఉదయక్ అనేటువంటిది బీఆర్ఓ సరిహద్దు రోడ్డు సంస్థ యొక్క ఇనిషియేటివ్ అనమాట. అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఈ బ్రో బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, దీనికి సంబంధించింది. సో ఈ యొక్క సంస్థ యొక్క ఇనిషియేటివ్. ఉదయక్ అంటే ఉదయించే సూర్యుడు అని కూడా దీనికి అర్థం వస్తుందన్నమాట. సో ఇది ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్ కి. అండ్ 10:38:38 అయిపోయింది క్లాక్ లో టైం. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తుండండి 8662488114. ఓకే, ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? నాకు మీ ఆన్సర్స్ ని మెసేజ్ చేస్తుండండి. రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం నుంచి, జయస్వి మేడం గుడ్ మార్నింగ్, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ అందరూ మంచి ఆలోచనలతో, మంచి పనులతో, మంచి మార్గంలో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను బంగారు తల్లి అంటూ మనకి. అక్టోబర్ 7 ఇవాళ ప్రపంచ మంచి పనుల దినోత్సవం కూడా, ఆఫ్ కోర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు. నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.

ఎఫ్ఎం 101.3. పది గంటల 49 నిమిషాలు అయిపోయింది మన క్లాక్ లో టైం. ఈస్టర్ ద్వీపం ఏ మహాసముద్రంలో ఉంది అని అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. రైట్ ఆన్సర్ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కుసుమ గారు అమ్మటి నగర్ నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శుభోదయం జయస్వి గారు అంటూ కోనకొండల రమణారావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి రైట్ ఆన్సర్ మన కోసం అందించారు. జయస్వి గారు, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, సో మాకు ఏమీ వినలేకపోతున్నాము. సో వేవ్స్ ఓటీటీ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ అందులో నిరంతరాయంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు వినొచ్చు. వేవ్స్ ఓటీటీ యాప్ ఇది డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీరు వివిధ భారతి, విబిఎస్ తెలుగు, విజయవాడ సేమ్ ప్రాసెస్ సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మీరు నిరంతరాయంగా ఈ ప్రసారాలని వినొచ్చు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్.

0: సరైన ఆన్సర్ అందించారు రూపా సాయి అని కూడా అంటారట కదా.
1: ఆహా, థ్యాంక్ యూ.
0: అండ్ జేసు గారు, నిన్నటి ప్రోగ్రామ్ సందరే సందరి చాలా బాగుంది. సింగర్ గారి ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. దుర్గపల్లి విలేజ్ నుంచి మనకి క్రిష్ చిన్నబాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్.

ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ తెనాలి నుంచి కరీంనగర్, మీ యాంకరింగ్ చాలా బాగుంది, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎఫ్ఎం అందరికీ రావాలి అని కోరుకుంటున్నాను. అంతా బాగుంది, బట్ వాట్స్ యువర్ నేమ్? కైండ్లీ షేర్ యువర్ నేమ్ ఈసారి, మీ పేరు కూడా మా కోసం పంపించండి. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, వీరందరూ సరైన ఆన్సర్ అందించారు. ముత్యాలంపాడు విజయవాడ నుంచి శ్రీవల్లి బాలశంకర్ సరైన సమాధానం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హంబుల్ కన్సర్న్. అండ్ రాణి ఫ్రమ్ పోరంగి నుంచి రైట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జయస్వి అంటూ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి, వాసు గారు సనుబండ నుంచి, కడప వినయ్ గారు, వినయ్ ఆంథనీ ఫర్ రైట్ ఆన్సర్, చెల్లపాండి రామర్ సరైన ఆన్సర్ అందించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి ఓకే, మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయన్ ఫ్యామిలీ మెంబర్స్, అయ్యో రాంగ్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి సరైన సమాధానం అందించారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? పెసిఫిక్ మహాసముద్రం అండి. ఎస్, ఇది 1722 సంవత్సరంలో డచ్ అన్వేషకుడైనటువంటి జాకబ్ రోగివిన్ అనేటువంటి ఆయన ఈ యొక్క ద్వీపాన్ని కనుక్కున్నాడనమాట. సో ఆ దానికి ప్రతీకగా గౌరవార్థంగా పెసిఫిక్ మహాసముద్రంలో ఈస్టర్ ద్వీపం అయితే ఉంది. సో చాలా మంది నాకు ఇంకా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ ఇట్స్ ఆల్రెడీ 10:52 అయిపోయింది మన క్లాక్ లో టైం. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మనకి మెసేజ్ చేశారు, మేడం మళ్ళీ ఎప్పుడు వస్తారు? సో తొందరలో కలుసుకుందాం. అండ్ ఒక పాట పాడండి, తప్పకుండా పాడతాను. ఆదిశేష్ గారు పెసిఫిక్ మహాసముద్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సీ విజయన్ ఫ్యామిలీ మెంబర్స్, ఎం గౌస్ గారు, నమస్తే జయస్వి గారు, నమస్తే అండి మీకు కూడా. అండ్ నా ఆన్సర్ ఇంతకీ కరెక్టా లేదా అని చెప్పలేదు, కరీముల్లా తెనాలి నుంచి. సో పెసిఫిక్ మహాసముద్రం రైట్ ఆన్సరే కదండి. సో అందరూ సరైన ఆన్సర్స్ పంపించారు కాబట్టి గ్రూప్ గా చదివి అందరివి కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పానన్నమాట. మరి ఇప్పుడైతే ఒక మంచి పాట మీ అందరి కోసం. ఇట్స్ బీన్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఆర్పి పట్నాయక్ గారి మ్యాజిక్ విని, రైట్? సో

సంతోషం మూవీ నుంచి ఈ పాట పాడుకుని చాలా కాలం అయింది కదా, సో మీ అందరి కోసం ఎంతో సంతోషంగా డెడికేట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్, మీ సాంగ్ చాలా బాగుంది సూపర్ మ్యామ్. థ్యాంక్స్ అ లాట్ అండి మీకు కూడా. కరీముల్లా గారు ఫ్రమ్ తెనాలి నుంచి, ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెస్సీ విజయ్, ఈ రోజు మీ షో చాలా బాగుంది, థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ లవ్. అండ్ బొడ్డు తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి పెసిఫిక్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను బంగారు తల్లి, మొన్ననే ఋషి పంచమి నాడు ఇలా జరిగింది, అండ్ ఇవాళ మీరు షో చేసే చాలా సూపర్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, పాట చక్కగా పాడారు అంటూ బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మీకు కూడా ధన్యవాదాలండి. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ బ్యూటిఫుల్ షో. కలుసుకుందాం అతి త్వరలో. ఓకే, అంటల్ డాన్స్ టీటీ ఉండండి, ఎంజాయ్ లిస్నింగ్. అండ్ మీ అందరి కోసం కలుసుందాం రా మూవీ నుంచి, పెసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే మీ కోసం. ఈ పాట వస్తుంది, స్టేట్ యూనియన్, ఎంజాయ్ లిస్నింగ్. నేను మీ ఆర్జే జేఎస్వి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మన ఇంటి వంటగది ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ప్రతిరోజు కుటుంబ సభ్యుల కోసం ఆహారాన్ని సిద్ధం చేసే వంటగదిలో ఉపయోగించే ఇంధనం మన ఆరోగ్యం, సమయం, జీవన ప్రమాణాలపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు దేశంలోని అనేక గ్రామీణ పేద కుటుంబాల్లో వంట కోసం కట్టెలు, పిడకలు, పంట అవశేషాలు, ఇతర సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడాల్సి వచ్చేది. ముఖ్యంగా మహిళలు వంటకు అవసరమైన కట్టెలను సేకరించడానికి ఎంతో సమయం, శ్రమ వెచ్చించాల్సి వచ్చేది. పొగతో నిండిన వంటగదిలో గంటల తరబడి పనిచేయడం వల్ల వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడేది. ఈ పరిస్థితిని మార్చి పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమమే ప్రధానమంత్రి

0: ఉజ్వల యోజన.
1: పొగతో నిండిన వంటగదుల్లో మహిళలు చిన్నారులు తమ ఆరోగ్యాన్ని పనంగా పెట్టాల్సిన పరిస్థితికి ముగింపు పలకాలని ప్రభుత్వం సంకల్పించింది. పరిశుభ్రమైన వంట ఇంధనాన్ని అందించడం ద్వారా వంటింట్లో పొగ కారణంగా తమ ఆరోగ్యాన్ని రాజీ పడాల్సిన అవసరం మహిళలకు లేకుండా చేయాలన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 మే 1వ తారీఖున ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2019 మార్చి 31 నాటికి పేదరికంలో ఉన్న 5 కోట్ల కుటుంబాల్లోని వయోజన మహిళలకు డిపాజిట్ లేకుండా ఎల్పీజీ కనెక్షన్లు అందించాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు కీలక లక్ష్యాన్ని నిర్దేశించింది భారత ప్రభుత్వం. అలాగే ఈ పథకం కోసం 8,000 కోట్ల రూపాయలను ప్రారంభంలో కేటాయించారు. ఈ పథకానికి లభించిన విశేషమైన స్పందనతో పాటు మిగిలిన కుటుంబాలకు కూడా చేరువ చేయడానికి ఉజ్వల 2.0 పథకాన్ని 2021లో ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 10,57,00,000 మందికి పైగా ఉజ్వల కనెక్షన్లను అందించింది ప్రభుత్వం. ఈ ఉజ్వల 2.0 పథకం ద్వారా మరో 1 కోటి అదనపు కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని 2022 జనవరి నాటికే సాధించారు. ఆ తరువాత కూడా అదనంగా కనెక్షన్లను మంజూరు చేస్తూ ఈ పథకాన్ని ప్రభుత్వం విస్తరించింది. ఇలా 2024లో మరో 75 లక్షల కనెక్షన్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో మరో 25 లక్షల కనెక్షన్లను మంజూరు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం కట్టెలు సేకరించేందుకు మహిళలు ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చేది. అయితే ఉజ్వల యోజన ద్వారా వంట గ్యాస్ కనెక్షన్లను అందించడంతో మహిళలకు ఆ సమయం ఆదా అయింది. అలాగే సంప్రదాయ ఘన ఇంధనాలను కాల్చడం వల్ల ఏర్పడే ఇంటి లోపలి వాయు కాలుష్యం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వం ఈ ఉజ్వల పథకం ద్వారా అవగాహన కల్పించింది. ముఖ్యంగా మహిళలు ఇంటి పొగకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉండడంతో ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన ఎల్పీజీ ఇంధనం ఒక ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఈ పరిశుభ్రమైన వంట ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయి. అందుకే ఉజ్వల యోజనను శక్తి అందుబాటు, ఆరోగ్యం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలతో అనుసంధానించవచ్చు. అయితే భారత ప్రభుత్వం ఈ ఉజ్వల యోజన పథకం ద్వారా లబ్దిదారులకు ఒక్కో కనెక్షన్కు 1,600 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రారంభంలో అందించింది. ఎల్పీజీ సిలిండర్ ఖర్చు, ప్రెజర్ రెగ్యులేటర్, ఎల్పీజీ హోస్, వినియోగదారుల కార్డు, కనెక్షన్ ఏర్పాటు, ఇన్స్టాలేషన్ ఛార్జీలు వంటి ఖర్చులు కూడా మొత్తం కవర్ అయ్యాయి. అలాగే తొలి ఎల్పీజీ రీఫిల్ ఖర్చును భరించేందుకు సైతం లబ్దిదారులకు రుణ సదుపాయాన్ని కల్పించింది ప్రభుత్వం. అందుచేత ఈ పథకానికి లబ్దిదారుల నుంచి గణనీయమైన స్పందన లభించింది. మొత్తం 6,24,00,000 కుటుంబాలు, అంటే దాదాపు 78% కుటుంబాలు ఈ రుణ సదుపాయాన్ని కూడా వినియోగించుకున్నాయి. అయితే దేశ సోదరీమణుల ఆరోగ్యం, సౌకర్యం, సాధికారతను నిర్ధారించాలనే సంకల్పానికి ఉజ్వల యోజన గొప్ప ప్రాధాన్యతనిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: గావ్ కి హమారి బెహనో కి స్థితి 10 వర్ష్ పెహలే తక్ క్యా థీ, బెహనో కా అధిక్తర్ సమయ పానీ కే జుగాడ్ మే ఖానా పకానే కే లియే లకడీ యా దూసరే ఇంతజామ్ మే లగ్ జాతా థా. మోదీ ముఫ్త్ గ్యాస్ కనెక్షన్ లేకర్ ఆయా, ఘర్ తక్ పానీ కా నల్ లేకర్ కే ఆయా, సమయ బచ్ రహా హై. యహీ నహీ, ఇస్ సమయ కా ఉపయోగ్ బెహనే అప్నీ కమాయి బడానే కే లియే కర్ పాయే, ఇస్కా భీ ఇంతజామ్ కియా గయా హై.
1: అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రవేశపెట్టేటప్పుడు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఎవరెవరు ఈ పథకానికి అర్హులో ఇప్పుడొకసారి గుర్తు చేసుకుందాం. దరఖాస్తుదారు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన మహిళ అయి ఉండాలి. అదే కుటుంబంలో ఇప్పటికే ఏదైనా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన ఎల్పీజీ కనెక్షన్ అయితే ఉండకూడదు. అలాగే దరఖాస్తుదారు పేద కుటుంబానికి చెందిన వయోజన మహిళ అయి ఉండాలి. ఇందుకు నిర్దేశిత విధానంలో ఒక డిక్లరేషన్ కూడా సమర్పించాలి. ఇటీవల అర్హత ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ పేద కుటుంబానికి చెందిన వయోజన మహిళ అనే అర్హతను నిర్ధారించేందుకు డిప్రైవేషన్ డిక్లరేషన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇంకా ఈ పథకం అర్హత గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ ఉదయ భాస్కర్ వివరించారు. ఆ విషయాలు ఇప్పుడు విందాం.
3: వికసేత భారత్ లక్ష్యాల్లో భాగంగా ప్రతి కుటుంబం కూడా పొగలేని విధానంలో వంట చేసుకోవాలి, మహిళలు భద్రంగా ఉండాలన్న ఉద్దేశంతోనూ చౌకైన ఇంధనం ప్రజలకు అందుబాటులో ఉంచాలి, కాలుష్యం లేని ఇంధనాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఉజ్వల అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కోసం అర్హులు ఎవరంటే, ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో, ఎవరికైతే మనకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలుగా గుర్తింపబడి రేషన్ కార్డు ఇవ్వబడి ఉన్నారో ఈ కుటుంబాలన్నీ కూడా దీనికి అర్హమైనవి.

0: వీటిల్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, తరువాత ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. జారీ చేసేటప్పుడు పెట్టుకునే అప్లికేషన్తో పాటు రేషన్ కార్డు జతపరచాలి, దాంతోపాటు కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు కూడా ఇవ్వాలి, వారి యొక్క జన్ధన్ ఖాతా వివరాలు కూడా సమర్పించాలి. ఎందుకంటే తదుపరి పడే సబ్సిడీ కంటిన్యూగా వాళ్ళకి పట్టం కోసం జన్ధన్ ఇవి కూడా ఇవ్వాలి.
1: అయితే ఉజ్వలా 2.0 ద్వారా ఈ పథకం మరింత విస్తృత ప్రజాభాగానికి చేరువైంది. ప్రత్యేకంగా వలస కార్మికులు వంటి కుటుంబాలకు అవసరమైన పత్రాల ప్రక్రియను సులభతరం చేయడానికి స్వీయ ప్రకటనకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయితే ఎల్పీజీ కనెక్షన్ తీసుకున్న తర్వాత ఆ కుటుంబం సిలిండర్ను క్రమం తప్పకుండా రీఫిల్ చేసుకోవాలి. పేద కుటుంబాలకు ఇది ఒక సవాలుగా మారడంతో ప్రభుత్వం ఉజ్వలా లబ్దిదారులకు లక్షిత ఎల్పీజీ సబ్సిడీని కూడా అందించింది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు సుమారు 49.21 కోట్ల ఎల్పీజీ రీఫిల్ డెలివరీలు జరిగాయి. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంతో శుభ్రమైన ఇంధనాన్ని ప్రభుత్వం మహిళలకు అందించడంతో వంటగదిలో వాయు కాలుష్యం తగ్గిందని, తమ ఆరోగ్యానికి పొగ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా తగ్గాయని పలువురు లబ్దిదారులు ఆకాశవాణితో తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ విషయాలను వారి మాటల్లోనే విందాం.
2: నా పేరు శాంతకుమారి, మా ఊరు బట్లపాలెం. ఉజ్వల యోజన పథకం కింద మాకు గ్యాస్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు అయితే కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవాళ్ళం, కానీ పొగతో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. గ్యాస్ వల్ల చాలా ఈజీగా అవుతుంది వంట, పనులు కూడా త్వరగా అవుతున్నాయి. పథకం కింద మాకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, స్టవ్, రెగ్యులేటర్ ఇవన్నీ ఇచ్చారు.
3: నమస్తే అండి, మేము అమలాపురం మండలం బట్లపాలెం గ్రామం నుంచి, పేరు దుర్గాదేవి. మేము ఇంతకు ముందు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు మాకు ఉజ్వల యోజనలో గ్యాస్ సిలిండర్తో పాటు స్టవ్ కూడా ఉచితంగా ఇచ్చారండి. కట్టెల పొయ్యి మీద పొగతో చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇంతకుముందు కట్టెల పొయ్యి మీద వంట చేయటం వల్ల పొగ వల్ల కూడా చాలా అనారోగ్యంగా ఉండేది. ఇప్పుడు ఈ పథకం వచ్చిన తర్వాత మాకు పొగ లేకుండా గ్యాస్ మీద వంట చేయకపోవడం చాలా బాగుందండి. ఈ పథకం మాకు చాలా మంచి ఉపయోగపడింది.
1: అయితే ఎల్పీజీ కనెక్షన్లను అందించడంతో పాటు ఎల్పీజీ సిలిండర్ను సురక్షితంగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. అందుకోసం భారత ప్రభుత్వం గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించేందుకు ఎల్పీజీ పంచాయత్ అనే అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సరైన రెగ్యులేటర్, సిలిండర్ను నిటారుగా ఉంచడం, వంట పూర్తయ్యాక రెగ్యులేటర్ను ఆఫ్ చేయడం వంటి భద్రతా చర్యలన్నింటినీ మహిళలకు వివరిస్తూ అనేక విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. అదేవిధంగా సంప్రదాయ ఇంట వందనాలతో పోలిస్తే ఎల్పీజీ వల్ల కలిగే ప్రయోజనాలేమిటి, ఎల్పీజీ సిలిండర్ను ఎలా నిల్వ చేయాలి లాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించింది ఈ ఎల్పీజీ పంచాయతీ కార్యక్రమం. ఈ ఎల్పీజీ పంచాయతీలనేవి కేవలం అవగాహన కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఒక సామాజిక సమావేశ వేదికగా కూడా పనిచేశాయి. ఎందుకంటే ఎల్పీజీ వినియోగదారులు ఒకరితో ఒకరు తమ అనుభవాలను పంచుకునేందుకు, తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు, ఒకరు నుంచి మరొకరు నేర్చుకునేందుకు కూడా ఇవి అవకాశం కల్పించాయి. చమురు మార్కెటింగ్ కంపెనీ అధికారులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, మెకానిక్లు, డెలివరీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విస్తృత అవగాహన కల్పించారు గ్రామీణ సమాజానికి. ఎల్పీజీ పంచాయతీల పేరిట అవగాహన కార్యక్రమాలతో పాటు భద్రతా పరీక్షలను కూడా నిర్వహించింది ప్రభుత్వం. 2024-25లోనే దేశవ్యాప్తంగా నిర్వహించిన బేసిక్ సేఫ్టీ చెక్ ప్రచారంలో సుమారు 12.12 కోట్ల గృహాల్లో ఉచిత డోర్ టు డోర్ భద్రతా తనిఖీలను చేపట్టింది. 4.65 కోట్ల నాణ్యత లేని ఎల్పీజీ హోస్లను బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన సురక్షా హోస్లతో మార్చినట్లు తెలిపింది. అదేవిధంగా ఎల్పీజీ సేవలను కూడా క్రమంగా డిస్ప్లే చేసింది ప్రభుత్వం. రీఫిల్ బుకింగ్ కోసం ఫోన్, మిస్డ్ కాల్, వాట్సాప్, మొబైల్ యాప్స్, ఆన్లైన్ పోర్టల్స్ వంటి పద్దతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు తమ ఇంటి నుంచే ఎల్పీజీ రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం కలిగింది. అలాగే ఎల్పీజీ కనెక్షన్, కేవైసీ, సబ్సిడీ, వినియోగ వివరాలు వంటి అంశాల్లో కూడా డిజిటల్ వ్యవస్థలు పారదర్శకతను పెంచడానికి సహాయపడుతున్నాయి. దేశంలో అత్యధిక మరణాలకు కారణమయ్యే ప్రమాద కారకాల్లో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కూడా ఒకటిగా నిలిచింది. సాంప్రదాయ ఇంధనాలైన కట్టెలు, పేడపిడకలు, పంట అవశేషాలను కాల్చి వంట చేయడం వల్ల ఇంటి లోపల పొగ భారీగా పేరుకుపోతుంది. ఈ పొగను రోజూ పీల్చడం వల్ల మహిళలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు, వ్యాధులు బారిన పడే అవకాశం ఉండటంతో దీనిని గుర్తించిన భారత ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత ముగింపు పలికింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంతో. ఈ పథకం ద్వారా లభించిన ఎల్పీజీ వినియోగంతో వంటగదిలో పొగ గణనీయంగా తగ్గింది. ఇలా ఉజ్వల యోజన అంటే కేవలం వంటింటిని మార్చడం మాత్రమే కాదని, ఆరోగ్యాన్ని కాపాడే మార్పుకు కూడా దోహదపడిందనే విషయాన్ని స్పష్టం చేసింది. సాంప్రదాయ వంట ఇంధనాలైన కట్టెలు, బొగ్గు వినియోగం ప్రభావం కేవలం మనుషుల ఆరోగ్యంపైనే కాదు పర్యావరణంపైన కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఈ బయోమాస్ ఇంధనాలను కాల్చినప్పుడు వెలువడే పొగ, మసి, కాలుష్య కారకాలు గాలి నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి.

దాంతోపాటు అడవుల నరికివేతకు, అటవీ వనరుల క్షీణతకు కూడా ఇది దారితీస్తుంది. అందుకే సంప్రదాయ బయోమాస్ ఇంధనాల స్థానంలో పరిశుభ్రమైన వంట ఇంధనమైన ఎల్పీజీ వినియోగం ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. మహిళల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణలో ఈ పథకం సాధించిన పురోగతిని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏ ప్రశంసించింది. మహిళల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణలో ఉజ్వల యోజనను ఒక ముఖ్యమైన విజయంగా ఐఈఏ అభివర్ణించింది. 2018లో విడుదలైన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నివేదికలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో కొన్ని దేశాలు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు, తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఆ నివేదికలో పేర్కొంది. అందులో భారత్ కూడా ముందుందని, అందులో భాగంగానే ప్రధానమంత్రి ఉజ్వల యోజనను తీసుకొచ్చిందని డబ్ల్యూహెచ్ఓ ప్రస్తావిస్తూ, కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఉజ్వల యోజన పథకం ద్వారా పేదరికంలో ఉన్న సుమారు 3 కోట్ల 70 లక్షల మంది మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించబడ్డాయని, తద్వారా పరిశుభ్రమైన గృహ ఇంధన వినియోగం వైపు వారు మారేందుకు ఈ పథకం సహకరించిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలా అంతర్జాతీయ వేదికపైన కూడా భారత్ చేపట్టిన ఒక ముఖ్యమైన పరిశుభ్రమైన ఇంధన కార్యక్రమంగా ప్రశంసలు అందుకుంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన. అలాగే దేశంలో ఎల్పీజీ పంపిణీ వ్యవస్థ విస్తరించడం కూడా ఉజ్వల విజయ ప్రయాణంలో మరో ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ డిస్టిబ్యూటర్లు, బాట్లింగ్ మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల దూర ప్రాంతాలకు కూడా ఎల్పీజీ సరఫరా చేయగల సామర్థ్యం పెరిగింది. 2026 నాటికి దేశవ్యాప్తంగా ఎల్పీజీ కవరేజ్ 2014లో ఉన్న 55.9% నుంచి 107% పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య కూడా 2014 ఏప్రిల్లో 14.51 కోట్ల నుంచి 2026 ఏప్రిల్ నాటికి 33.39 కోట్లకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇంటి పనులతో పాటు వ్యవసాయం, పశుపోషణ, స్వయం సహాయక సంఘాలు, చిరు వ్యాపారాలు వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వంట ఇంధనం కోసం వెచ్చించే సమయం, శ్రమ తగ్గితే ఆ సమయాన్ని ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ ఉజ్వల యోజన స్పష్టం చేసింది. అందువల్ల ఎల్పీజీ అందుబాటు గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలతో కూడా అనుసంధానమైంది. ఇలా 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2026 నాటికి 10 కోట్లకు పైగా కనెక్షన్లను దాటి దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ఎల్పీజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే దేశ అభివృద్దికి విద్యుత్ ఎంత అవసరమో, ఇంటి వంటకు సురక్షితమైన పరిశుభ్రమైన ఇంధనం కూడా అంతే అవసరమన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. పరిశుభ్రమైన వంట ఇంధనం, ఆరోగ్యకరమైన కుటుంబం, సమయాన్ని ఆదా చేసుకునే మహిళ, మరింత సాధికారమైన సమాజం అనే విస్తృత దృక్కోణాన్ని ఆవిష్కరించింది ఉజ్వల యోజన. స్వచ్ఛమైన వంట ఇంధనం ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాల జీవితంలో మార్పులు తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి నిజంగానే టీనేజ్ అనేది ఒక గోల్డెన్ ఫేజ్ అండ్ అలాగే చాలా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి ఫేజ్ కూడా. సో మరి ఈ విషయాన్ని మన తెలుగు సినిమా దర్శకులు ఎంత అద్భుతంగా చూపించారు, ఆ సినిమాల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం కదా. ముందుగా చెప్పాలంటే శేఖర్ కమల గారి హ్యాపీ డేస్ అలాగే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలు తీసుకోండి, టీనేజ్ లో టీనేజ్ నుంచి అడల్హుడ్ లోకి అడుగు పెట్టే ముందు ఆ మధురమైనటువంటి క్షణాలకు ఈ సినిమాలు చక్కటి నిదర్శనాలని చెప్పొచ్చు. కాలేజ్ ఫ్రెండ్షిప్స్, అల్లరి, అప్పుడప్పుడే మొదలయ్యేటువంటి బాధ్యతలు ఈ సినిమాల్లో మనకు కనిపిస్తాయి. అండ్ అంతేకాదు, ఈ వయసులో మనకు దొరికేటువంటి స్నేహితులు కానీ ప్రేమ కానీ మన జీవితాన్ని ఎలా మార్చేస్తారు అనేటువంటి విషయాన్ని మనకు ఈ సినిమాల ద్వారా చక్కగా చూపించారన్నమాట. మంచి స్నేహితులు మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తారు, కానీ చిన్న తప్పులు, అపార్థాల వల్ల మనం ఎంత మానసిక ఒత్తిడికి గురవుతామో, అలాగే బాధ్యతలను ఎలా స్వీకరించాలో కూడా ఈ సినిమాలు మనకు చాటి చెప్తాయి. జీవితంలో సంతోషం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి, మన చుట్టూ ఉండేటువంటి బంధాలు అని ఆ ఏజ్ నుంచే తెలుసుకోవాలి అని చూపించేటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు హ్యాపీ డేస్ అండ్ అలాగే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ అలాగే ఇంకొక చిత్రం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, బ్రోచే వారెవర్రా. సో ఈ సినిమాలో కూడా ఒక ముగ్గురు స్నేహితులు చదువును పక్కన పెట్టేసి వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న తప్పు, డబ్బుల కోసం చేసినటువంటి చిన్న తప్పు వాళ్ళని ఎలా ఒక పెద్ద క్రైమ్ లో పడేలాగా, అలాగే ఆ తర్వాత వాళ్ళు చిక్కుల్లో పడేలాగా చూపించారు మనకి ఈ సినిమా ద్వారా, బ్రోచే వారెవర్రా. అండ్ ఈ సినిమాలో మనం చూస్తే కనుక చూసేటప్పుడు చాలా హ్యూమనస్ గా అయ్యో అనిపిస్తుంది, కానీ అదే మన లైఫ్ లో ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తే ఎంత మానసిక ఒత్తిడికి మనం గురవుతాం అండ్ అలాగే ఎంత టెన్షన్ పడతాం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిందే. టీనేజ్ లో మనం చేసేటువంటి అనాలోచితంగా చేసేటువంటి చిన్న తప్పులను మనం ఎంత సరిచేసుకోవాలని చూసినా కూడా అది కుదరదు. అలాగే ఒక్కోసారి మనం ఏదో జస్ట్ ఫన్ కోసం చేసేటువంటి చిన్న చిన్న పనులే మన జీవితాన్ని, మన ఫ్యామిలీని కూడా చాలా పెద్ద ప్రమాదంలోకి పడేసేటువంటి అవకాశం ఉంటుంది అని ఈ సినిమా చెప్తుందన్నమాట. సో థ్రిల్ కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, తప్పుడు మార్గాలను ఎంచుకోవడం ఎంత తప్పో కూడా ఈ సినిమా మనకి నేర్పుతుంది. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్.

అందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి టీనేజ్ చాలా కేర్ఫుల్ ఉండాల్సినటువంటి ఏజ్, అలాగే గోల్డెన్ ఏజ్ కూడా. సో మరి అలాంటి విషయాన్ని మనకు చెప్పేటువంటి సినిమాలు కొన్ని, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది బొమ్మరిల్ల సినిమాల గురించి. హాసిని లాంటి అమాయకత్వం, సిధు లాంటి కన్ఫ్యూజన్. సో ఇదే కదా మరి టీనేజ్ లో ఉండేటువంటి గ్యాప్. సో ఈ విషయాన్ని భాస్కర్ దర్శకత్వంలో వచ్చినటువంటి బొమ్మరిల్ల ద్వారా, ఇది కేవలం ఒక లవ్ స్టోరీగానే కాదండి, ప్రతి ఇంటి కథగా కూడా మనకి చూపించారు. సో టీనేజ్ వచ్చినటువంటి పిల్లలు కాస్త వాళ్లకి కూడా వాళ్ల ఓన్ డెసిషన్స్, చిన్న చిన్నవి వాళ్ళకి డెసిషన్స్ తీసుకునేటువంటి అధికారం అనేటువంటిది కల్పించాలి, లేకపోతే వాళ్లు ఎలా సఫర్ అవుతారు అనేటువంటి విషయాన్ని మనకైతే ఈ సినిమా ద్వారా చాలా చక్కగా చూపించారు. అండ్ టీనేజ్ లో ఉండేటువంటి పిల్లలకు స్వేచ్ఛ కావాలి, కానీ ఆ స్వేచ్ఛ బాధ్యతతో కూడుకున్నదై ఉండాలి. తల్లిదండ్రులు మన మంచి కోసమే చెప్తారు, కానీ మన మనసులోని భావాలను వారితో ఓపెన్ గా కమ్యూనికేట్ చేయడం అనేది కూడా ఎంత ముఖ్యమో ఈ సినిమా ద్వారా మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దాపరికం లేని బంధమే బలమైనటువంటి బంధంగా నిలబడుతుంది అని మనకి చక్కటి సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందిస్తున్నారన్నమాట. అండ్ అలాగే ఇంకా చెప్పాలి అంటే, ఉప్పెన ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి యూత్ఫుల్ ఎమోషనల్ డ్రామా మూవీ ఉప్పెన. సో టీనేజ్ లో ఉండేటువంటి ఇద్దరు యువతి యువకుల మధ్య వచ్చేటువంటి ప్రేమ, సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, పెద్దల అహంకారం, సో వీటి మధ్య ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో మనకి ఇందులో చూపిస్తుందన్నమాట. సో టీనేజ్ లో వచ్చేటువంటి ప్రేమలు చాలా వరకు కూడా శారీరక ఆకర్షణ వలన కలుగుతూ ఉంటాయి కదా. సో మరి అలా కాకుండా ఒక మానసికమైనటువంటి బంధమే చక్కగా నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సినిమా మనకి చూపిస్తుందన్నమాట. అండ్ అలాగే ఆవేశంలో పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా మనం కనుక ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి మనం ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో కూడా ఈ సినిమా మనకి చూపిస్తుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే, మల్టీ స్టారర్ మూవీ అనేటువంటి సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టు. సో మరి ఇందులో కూడా చిన్నోడి క్యారెక్టర్, అదేనండి మన మహేష్ బాబు గారి క్యారెక్టర్ లో కూడా ఒక యూత్ మైండ్ సెట్ ని మనకి చూపించారనమాట. చదువు పూర్తయిపోతుంది, ఉద్యోగం లేకపోతే సమాజంలో ఉంచి వచ్చేటువంటి ప్రెషర్ ని తట్టుకుంటూ ఒక సగటు యువకుడి ప్రయాణాన్ని మనకు ఈ సినిమాలో చూపిస్తారనమాట. సో చాలా మందికి ఏంటంటే, అలా కాలేజ్ అయిపోగానే వెంటనే ఏదో ఒక జాబ్ అనేది ఉండాలి, ఒకవేళ అది లేకపోతే కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్, సో ఇవన్నీ కూడా సహజం కదా. సో ఆ సమయంలో కూడా మనకు అండగా ఉండేది మన కుటుంబమే. బయట వాళ్ల మాటలు విని మన ఇంట్లో వాళ్లతో గొడవ పడకూడదు, ఎంత కష్టం వచ్చినా సరే చిరునవ్వుతో ఎదుర్కోవాలి అనేటువంటి ఒక చిన్న లాజిక్ ని మనకి చిన్నోడి పాత్ర నేర్పుతుందన్నమాట. సో మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఉప్పెన.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లో మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి టీనేజ్ లైఫ్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వయసు అనేటువంటి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాల గురించి మనం అయితే తెలుసుకుంటున్నాం కదా. అండ్ అలాగే ఇంకొక సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. అండ్ ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, వాటిలో నువ్వే కావాలి కూడా ఒక అల్టిమేట్ టీనేజ్ క్లాసిక్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఒక చాలా పెద్ద కన్ఫ్యూజన్ ని మనకు చూపిస్తారు. టీనేజ్ లో మనకు అత్యంత ప్రాణమైనటువంటి స్నేహితులు స్నేహితురాలు ఉంటారు కదా. సో అప్పుడప్పుడు మనం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనా, అంతకు మించా అనే ఒక అందమైనటువంటి అయోమయం అయితే ఏర్పడుతుంది. సో ఈ సినిమాలో చూపించినట్టు ఆ వయసులో ఉండేటువంటి ఆకర్షణను ప్రేమ అనుకుని పొరబడేటువంటి ప్రమాదం ఉంది. అలాగే నిజమైన ప్రేమను గుర్తించలేక స్నేహాన్ని కోల్పోయేటువంటి రిస్క్ కూడా ఉంది అని చెప్పేటువంటి చక్కటి చిత్రం నువ్వే కావాలి. అండ్ అలాగే అసలు ఇలాంటి టీనేజ్ లైఫ్ అనగానే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి సినిమా కొత్త బంగారు లోకం. మొదటిసారిగా అంటే ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే టీనేజ్ లో ఉండేటువంటి ఆకర్షణలు చాలా ప్రమాదకరం. సో ఆ టైంలో లైఫ్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో అలాగే దాని వెనకాల ఉండేటువంటి లోతుపాట్లు, అలాగే మనం ఆలోచనతో ఆలోచించకుండా సరిగా ఆలోచించకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మనకు ఎలాంటి కష్టాలను తెచ్చిపెడతాయి, మన లైఫ్ ని ఎలా టర్న్ చేస్తాయి అని చక్కగా చూపించినటువంటి సినిమా. టీనేజ్ లో వచ్చేటువంటి ప్రతి ఫీలింగ్ కూడా చాలా కొత్తగా ప్రపంచంలో అదే సర్వస్వంలో అనిపిస్తుంది. కానీ ఆ వయసులో మన మొదటి బాధ్యత చదువు. చదువును కెరీర్ను నిర్లక్ష్యం చేస్తే జీవితం ఎంత ప్రమాదంలో పడుతుందో, అదే సమయంలో తల్లిదండ్రుల నమ్మకాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కూడా చాలా సున్నితంగా మనకు ఈ సినిమాలో చూపించారు. సో అదనమాట. సో టీనేజ్ అనేది ఒక అందమైన ప్రవాహం లాంటిది, అందులో కొట్టుకుపోకుండా దాన్ని మన ఎదుగుదలకు వాడుకోవాలి. చక్కటి

కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ నచ్చిన స్నేహితులతో లైఫ్ ని ఎంజాయ్ చేయండి, బట్ మీ హద్దులేంటి అని కూడా తెలుసుకొని జాగ్రత్త పడండి. సో ఇదన్నమాట మరి ఈనాటి మన సినిమా కబుర్ల ప్రోగ్రామ్ అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ప్రారంభమైన రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్తో పాటు రాష్ట మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరస్ మేళా ఈ నెల 13 నుంచి 30 వరకు జరుగుతుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు సరస్ మేళా అద్దం పడుతుందని వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నాయకత్వంలో నిరంతరంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రైతు సంక్షేమాన్ని దేశాభివృద్దిలో కీలక భాగంగా భావిస్తున్న ప్రధానమంత్రి పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ పథకంపై

ప్రజలకు అవగాహన కల్పించేందుకు సేవాసేతు అభియాన్ పేరుతో అవగాహన కార్యక్రమాలను ఈ రోజు నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు నెల్లూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అధికారి సుధాకర్ తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కార్యక్రమంలో పీఎం సూర్యగారి పథకానికి దరఖాస్తు విధానం, సబ్సిడీ, సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను వివరిస్తామన్నారు. యువతలో హెచ్ఐవీ ఎయిడ్స్పై అవగాహన కల్పించి ఆరోగ్యకర జీవన శైలిని ప్రోత్సహించేందుకు మారథాన్ రెడ్ రన్ 2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ బి స్మరణ్ రాజు తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను సవరించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపో రేటు 5.50% చేరింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు వెల్లడించారు. మానవుని దైనందిన జీవితంలో పత్తి ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు ఈ రోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏట అక్టోబర్ 7వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. వివిధ భారతి ఫిల్మ్ సెలైన్స్ 3 గంటలకు వింటారు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి మనమైతే ఎంటర్ అయిపోయాము. సో మరి ఈ రోజు మీకు తెలుసాలో మనం ఒక మంచి ప్లేసెస్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ ప్లేసెస్ మనకి చాలా సినిమాల్లో కనిపిస్తుంటాయి. ఎస్, నిజంగానే కదా, సినిమాల్లో మనకి అలా ఒక పాటలో బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కానివ్వండి, లేదా ఒక కొన్ని కొన్ని సార్లు ఇళ్ళు చూపిస్తుంటారు, పొలాలు, కొండలు, గట్లు ఇలా చాలా చూపిస్తుంటారు కదా. సో అలా చూసినప్పుడు అబ్బా ఇలాంటి ప్లేసెస్ కి ఒక్కసారైనా మనం కూడా వెళ్తే బాగుండు అని అనిపిస్తుంటుంది కదా. సో మరి అలాంటి ప్లేసెస్ గురించి మనకి తెలిస్తే మరి నిజంగానే మనం అక్కడికి వెళ్ళిపోతాం కదా. అలాగే కొన్ని కొన్నిసార్లు మనం సినిమాల్లో చూసేటువంటి ప్లేసెస్ ని చూసినప్పుడు కూడా అసలు నిజంగా ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయా, ఇలాంటి ఇళ్ళు ఉంటాయా అని ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. సో మరి అలాంటి ప్లేసెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలే మనమైతే ఈరోజు మాట్లాడుకుందాం. మనం మీకు తెలుసాలో

యాక్చువల్గా ఏంటంటే 90s టైంలో, అంటే 1990s అండ్ అంతకు ముందు కూడా చాలా వరకు ఫిల్మ్ షూటింగ్స్ అనేవి ఫిల్మ్ స్టూడియోస్లోనే జరిగేవన్నమాట. సో అక్కడ ఏంటంటే ఒక సినిమా సెట్ వేసేవారు, ఎలాగా ఇళ్ల సెట్ ఉండేది. అండ్ మనం చూస్తే కనుక 80s 90s, సో కాస్త బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, కాస్త అప్పుడప్పుడే కలర్ సినిమాలు వస్తున్నటువంటి సినిమాలన్నిట్లో కూడా పెద్ద ఇళ్ళు, మధ్యలో మెట్లు ఇలా కనిపిస్తుంటాయి కదా. సో ఇవన్నీ కూడా నిజమైన ఇళ్ళు కావండి, చాలా వరకు కూడా అవన్నీ సెట్టే వేసి అక్కడ షూటింగ్ చేసేవారు అనమాట. అయితే ఇలా ఫిల్మ్ షూటింగ్స్ అనేవి ఎక్కువగా జరిగినటువంటి కొన్ని ప్రదేశాల గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. సో సినిమాల్లో అలా సముద్రం చూపించగానే మనకి ముందుగా గుర్తొచ్చేది సముద్రం, చక్కగా ఆ పక్కన చక్కటి ఇసుక, అందులో కూర్చున్నటువంటి ప్రేమికులను మనకి ఇలా చూపిస్తూ ఉంటారు కదా. అలాగా సముద్రం, కొండలు, రోడ్స్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా చాలా వరకు విశాఖపట్నంలోనే షూట్ చేసేవారు అనమాట. ఒకప్పుడు అంటే 90s అంతకుముందు విశాఖపట్నం, చెన్నై, ఈ సాగర తీరాలు ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటి తీరాల్లో ఈ షూటింగ్ సెట్స్ వేసేవారు. అండ్ అలాగే ఇలా సముద్రం, కొండలు చూపించాలి అనుకున్నప్పుడు ఎక్కువగా విశాఖపట్నం, చెన్నై ఇలాంటి నగరాల్లో ఈ బ్యాక్ డ్రాప్స్ ఉండడం వల్ల విశాఖపట్నం తెలుగు సినిమాలకు సహజమైనటువంటి అవుట్డోర్ లొకేషన్ గా, ఒక మంచి సినిమా లొకేషన్ గా ఉపయోగపడేదన్నమాట. అలాగే ఇంకా మనం చెప్పాలంటే ఏ సినిమాలో మనకి ఇది కనిపిస్తుంది అంటే మనసంత నువ్వే, నేను శైలజ, జంబలకట్ పంబ, అలాగే సాహస వీరుడు సాగర కన్య, ఇలా ఎన్నో సినిమాలు ఇక్కడ షూట్ చేశారనమాట. సో మనం చూస్తే కనుక ఈ మనసంత నువ్వేలో కానివ్వండి, లేకపోతే జంబలకడి పాంబ, సో ఆ టైంలో వచ్చినటువంటి సినిమాలు, సో వీటన్నిటిలో కూడా ఏదైతే ఓషన్స్, సాగరం అనేది చూపించారో, సముద్రం అనేది, ఇవంతా కూడా ఇక్కడ విశాఖపట్నం అలాగే చెన్నై లొకేషన్స్ లోనే మాక్సిమం షూట్ చేసినటువంటి సినిమాలు అనమాట. మరి ఇలాంటి మరిన్ని లొకేషన్స్ గురించి మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ నేనింతే.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాంలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

ఎస్, మీకు తెలిసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ సినిమాలు మనకి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి కదా, సో అలా సినిమాలు చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాలు అబ్బా ఇలాంటి ప్రదేశాలు నిజంగా ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి కొన్ని ఫిల్మ్ సెట్స్ అంటే ఫిల్మ్ షూటింగ్స్ జరిగినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రదేశాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ప్రకృతి అందాలను చూపించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా షూట్ చేసేటువంటి లొకేషన్స్ లో అరకు లోయ అలాగే బుర్రా గుహలు ముందున్నాయన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి అరకు లోయ అందాలను అలాగే బొర్రా గుహల అందాలను మనం చాలా సినిమాల్లో పాటల్లో అలాగే ప్రేమ సన్నివేశాల్లో ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ మనకి కనువిందులు చేశాయని చెప్పొచ్చు. అండ్ ఈ ప్లేసెస్ లాంటి అరకులో కానివ్వండి, బొర్రా గుహల్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొండలు, లోయలు, జలపాతాలు, గుహలు ఇలాంటి డిఫరెంట్ లొకేషన్స్ కారణంగా ఇవి షూటింగ్స్ చేయడానికి చాలా చక్కటి అవుట్డోర్ లొకేషన్ గా మనకి యూస్ఫుల్ అయ్యాయన్నమాట. సో అలాంటి సినిమాలో చెప్పుకోవాలి అంటే సాహస వీరుడు, సాగర్ కన్య, అండ్ అలాగే ఇంకా కొన్ని సినిమాలు చిరంజీవి గారిది ఉన్నాయి కదా. సో అలాంటి చాలా సినిమాల్లో మనకి కొండవీటి రాజా పాట, ఈ పాటలో మనకు కూడా కనిపిస్తాయి అనమాట. బొర్ర గుహల అందాలు అలాగే అరకులోయ అందాలను చూపించేటువంటి కొన్ని సినిమాల పాటలు కూడా మీకైతే మరి ప్లే చేస్తుంటాను. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట, సరిగమల

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5% చేర్చింది. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ఉదయం తాను శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి దేశం సుభిక్షంగా ఉండాలని, 140 కోట్ల మంది భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత అంకితభావంతో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ప్రజాసేవ చేసేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకున్నానని చెప్పారు. గడిచిన 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసం, ఈ సుదీర్ఘ ప్రస్థానంలో తాను గడించిన అనుభవమే తన ఆస్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: मेरे जीवन में कोई घटना व्यर्थ नहीं गई, हर

0: घटना ने मुझे सिखाया, मोरबी की बाढ़ ने मुझे दिन रात सेवा कार्यों में जुटने का रास्ता दिखाया, भूज के भूकंप ने मुझे पुनर्निर्माण के लिए डटे रहना सिखाया, चंद्रयान ने मुझे असफलता से उठना सिखाया, कोरोना महामारी ने मुझे राष्ट्र की सामूहिक चेतना का महत्व समझाया, मीडिया ने मुझे खट्टे मीठे अनुभवों के बीच आगे बढ़ने की प्रेरणा दी, जीवन के हर प्रवास ने मुझे नीतियों में संवेदना का रास्ता दिखाया।
1: ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవయే తన జీవిత ఏకైక లక్ష్యంగా చేసుకున్నారని, దేశ సేవకు రాజకీయాలను ఒక సాధనంగా పరిగణించారని అన్నారు. దేశానికి నిరంతరాయంగా అంకిత భావంతో అవిశ్రాంతంగా 25 ఏళ్ల సేవ పూర్తి చేసుకున్నందుకు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. పేదలు, యువత, రైతులు, మహిళలు కేంద్రంగా ప్రధానమంత్రి ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు చేశారని చెప్పారు. గత 25 ఏళ్లుగా 140 కోట్ల మంది భారతీయుల జీవితాల్లోకి అభివృద్ది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని తీసుకురావడానికి ప్రధానమంత్రి అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు.
2: जब किसी व्यक्ति के साथ उनकी सोच, उनकी दृष्टि 140 करोड़ लोगों का संकल्प बन जाता है तो वो एक सामूहिक स्वप्न बनता है। जो आधुनिक भारत के शिल्पकार हैं वही विकसित भारत 2047 के सूत्रधार हैं। इस संकल्प को पूरा करने के लिए आपके देश के लोगों को शक्ति की सप्तधारा का रोड मैप दिया है।
1: ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతోనే ఈ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. దేశాభివృద్ది, ప్రజల సంక్షేమానికై నరేంద్ర మోదీ సాగిస్తున్న ఈ ప్రయాణం యావత్ దేశానికి ఆదర్శప్రాయమని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఈ ప్రస్థానం దేశ నిర్మాణం, సుపరిపాలన, ప్రజా సంక్షేమాలకు ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న బిలాస్పూర్కు చేరుకున్న రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు. రాష్టపతి ఈరోజు అటల్ టన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. ఈ సొరంగం ఉత్తర, దక్షిణ ద్వారాలను సందర్శించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారుల నుంచి ఈ చారిత్రాత్మక సొరంగం వివరాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం రాష్టపతి మనాలీలోని ప్రసిద్ద హిడింబా ఆలయంలో పూజలు చేస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా మనాలీ, అటల్ టన్నెల్ రోహ్తాంగ్, చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. టెలికమ్యూనికేషన్లు, డిజిటల్ కనెక్టివిటీ, సాంకేతికత ఆవిష్కరణల రంగాల్లో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ సదస్సును రూపొందించారు. సరిహద్దులు లేని విస్తరణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అధికారికంగా ప్రారంభిస్తారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, సరికొత్త జ్ఞాన మార్పిడికి ఈ వేదిక అత్యంత కీలకంగా మారనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఆక్రాలోని ఘనా ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాలలో భారత్ సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. భారత్ ఆఫ్రికా తమ యువతను నైపుణ్యం, సాధికారత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ గొంతును బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడమే లక్ష్యంగా ఈరోజు ద్విమాస ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటు

0: 5.50% చేరింది. దాదాపు 3.5 ఏళ్ల విరామం తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పటి వరకు కొనసాగించిన తటస్థ విధానాన్ని మార్చి తన పాలసీ స్టాన్స్ ను క్రమబద్దమైన కఠినతరం వైపు మళ్లించింది. 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఈ వడ్డీ రేట్ల పెంపునకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ,
1: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by
0: ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తికి ఉన్న ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రాముఖ్యతను తెలిపేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 7న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాటన్ ఫర్ గుడ్, వాణిజ్యం, పరివర్తన, భాగస్వామ్యంతో శ్రేయస్సు నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఒక వీడియో సందేశంలో ఈ రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. పొలాల్లో పత్తిని పండించే రైతులను ఈరోజు గౌరవిస్తుందని మంత్రి పేర్కొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్ గా స్మృతి మందానాను నియమించింది. 3 ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి సీనియర్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో బీసీసీఐ ఈ కీలక ప్రకటన చేసింది. మందానా గతంలో 18 T20లు, 4 వన్డేలకు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశీయ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లోనూ మందానా తన అద్భుత నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు న్యూఢిల్లీలో జోష్ బృందాలను ప్రారంభిస్తారు. టీబీ నివారణ చర్యల్లో యువతను చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అవగాహన కల్పన, ప్రజల భాగస్వామ్యానికి తోడ్పడేందుకు వారికి ఒక నిర్దిష్ట వేదికను అందించడం దీని ఉద్దేశం. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకితభావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.

0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: రాయి.
2: ఏం రాయలే?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మానో తెలియదు, నాకేమి కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు.

అగ్నిలాగా స్వచ్ఛమైనది.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని 90s నుంచి కూడా ఎక్కువగా సినిమా షూటింగ్స్ జరిగినటువంటి కొన్ని ఫిల్మ్ లొకేషన్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. అలాగే పొగమంచు, కొండలు, పచ్చని లోయలు, అలాగే కొలోనియల్ బిల్డింగ్స్, సో ఇలా పాటల్లో ఆకర్షవంతమైనటువంటి విజువల్స్ గా మనకు చూపించేటువంటి ప్లేసెస్ ఎక్కడైనా తెలుసా? ఊటీలో, అలాగే కునార్లో. సో ఈ రెండు ప్లేసెస్ లో ఇలాంటి చక్కటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి అనమాట. అండ్ గీతాంజలి సినిమా మీకు గుర్తుంది కదా, సో గీతాంజలి సినిమాలో మనం ఆ ఊటీ అందాలను, కునార్ అందాలని మనం అయితే చూడొచ్చు అనమాట. అలాగే ఊటీలో ఉన్నటువంటి చల్లటి వాతావరణం వల్ల ఎన్నో ఇండియన్ ఫిల్మ్స్ షూటింగ్స్ ఇక్కడే చేశారనమాట. అలాగే హైదరాబాద్, సో 90s లో హైదరాబాద్ లో పెద్ద ఫిల్మ్ సెట్ గా ఉపయోగపడేందుకు అనువైనటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. అనగనగా ఒకరోజు అలాంటి సినిమాల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజమైన ప్రాంతాలని, రోడ్స్, భవనాలు ఇవన్నీ కూడా మనకి పాటల్లో చూపించారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే అన్నమయ్య ఇలాంటి ఎన్నో భక్తిరస చిత్రాలను చిత్రీకరించారు, తిరుపతి ఇలాంటి ప్రాంతాలు. వీటితో పాటు చెన్నైలో ఉన్న ఏవిఎం స్టూడియోస్ కానివ్వండి, విజయవాహిని స్టూడియోస్, ప్రసాద్ స్టూడియోస్ అండ్ అలాగే జెమ్మి స్టూడియోస్ భారత సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు. అలాగే మన హైదరాబాద్ లో కూడా ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయ, రామనాయుడు స్టూడియోస్, సారథి స్టూడియోస్ ఇవన్నీ కూడా ఇప్పటికీ చాలా ఫేమస్ అనమాట. అండ్ అలాగే కొన్ని మనం చూస్తే కనుక ఇంకా కొన్ని స్టూడియోస్ లో అప్పటి సినిమాల సెట్టింగ్స్ అయితే ఇంకా అలాగే ఉండి మనల్ని ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. సో మరి ఈసారి హాలిడేస్ కి ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాంటి కొన్ని ప్లేసెస్ ని కనుక మీరు విజిట్ చేశారనుకోండి, ఫలానా సినిమాలో మనం చూసినటువంటి ప్లేస్ ఇదే కదా అని చెప్పి ఈజీగా మీరు గుర్తుపట్టేస్తారనమాట. సో మరి ఇప్పుడైతే మీ అందరికోసం మరొక చక్కటి వాటితో వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ రేసుగురం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో హార్టికల్చర్ సమాచార వ్యవస్థ ఏపీహెచ్ఐఎంఎస్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఉత్తరాంధ్ర వేదికగా విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలో 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సును ఈ రోజు నిర్వహించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి అనుగుణంగా స్టార్టప్లు పెట్టుబడిదారులను సదస్సు అనుసంధానించనుంది. ఈ సదస్సులో 30 ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. అమరావతిలో నిర్మాణ పనులకు అవసరమైన భూమి సమీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలో భూ సమీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. సరస్ మేళా ఈ నెల 13 నుంచి 30 వరకు జరుగుతుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు సరస్ మేళా అద్దం పడుతుందని వెల్లడించారు. గోదావరి డెల్టా ఆధునికీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టా శాశ్వత ముంపు పరిష్కారం కోసం 13.4 కోట్ల రూపాయలతో చేసిన లైడార్ సర్వేతో డీపీఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు. వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 2K రన్ను మార్కాపురంలోని అటవీశాఖ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత, శాసనసభ్యులు కందులు నారాయణరెడ్డి జెండా ఊపి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన్యప్రాణి సంరక్షణ మనందరి బాధ్యత అని, అడవులను అడవిలోని జంతుజాలాన్ని సంరక్షించడం పర్యావరణ సమతుల్యానికి చాలా అవసరమని పేర్కొన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు రిజిస్టేషన్లు చేసుకోవాలని కన్వీనర్ సి కృష్ణ తెలిపారు. 12 నుంచి 14 వరకు వెబ్ ఐచ్ఛికాలు, 17న సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో చాలా మంది ఆడవారు ఖచ్చితంగా వాడకంటూ ఒక సంపాదన ఉండాలి అని అనుకుంటారు. అయితే కొంతమందికి చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, కానీ కొంతమందికి ఆ అవకాశం ఉండదు కదా. మరి అలాంటి వారు కూడా చేయదగినటువంటి, చేయగలిగేటువంటి చక్కటి కొన్ని బిజినెస్ ఐడియాస్ గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం మన ధీరా ప్రోగ్రామ్ లో. మహిళలు ఇంటి నుంచే చాలా తక్కువ పెట్టుబడితో లేదా కొన్నిటికి అసలు పెట్టుబడి కూడా అవసరం లేనటువంటి కొన్ని జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇందులో ముందుగా చేయగలిగేవి ఏంటి అంటే, సపోజ్ మీరు కనుక చదువులో మంచి పట్టు ఉన్నవారు అయితే చిన్నపిల్లలకు ట్యూషన్స్ చెప్పడంతో స్టార్ట్ చేయొచ్చు. ఇవి ఆన్లైన్ ట్యూషన్స్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ లో అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఇలా ఏ సబ్జెక్ట్ లో నైపుణ్యం ఉంటే ఆ సబ్జెక్ట్ పర్టికులర్ గా చెప్తూ లేదా చిన్నపిల్లలకి చెప్తూ ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్టాండర్డ్స్ పెంచుకుంటూ మీ స్టాండర్డ్ కి తగ్గట్టుగా మీరు చెప్పగలిగే విధంగా చూసుకొని ఇలా ఆన్లైన్ ట్యూషన్స్ కానివ్వండి, హోమ్ ట్యూషన్స్ కానీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఒకవేళ మీకు కనుక వంట చేయడం ఇష్టమా, సో మరి అలా మీకు వచ్చేటువంటి బాగా మీకు చేయగలిగేటువంటి వంటకాలని ప్రచారం చేసి ఒక చిన్న చిన్న ఆర్డర్స్ ద్వారా హోమ్ మేడ్ ఫుడ్ ఆర్డర్స్ తీసుకోవచ్చు లేదా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ లో చదివే పిల్లలు ఉంటారు, సో వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం కానీ, లేకపోతే ఆఫీసులో జాబ్కు వెళ్లే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి కొంతమందికి ఇంట్లో ఫుడ్ చేసుకోవడానికి టైం కుదరదు, బయట ఫుడ్ తింటే పడదు. సో అలాంటి వారికి మీరు చక్కగా ఇంటి తరహా భోజనాన్ని రీజనబుల్ ప్రైసెస్ కి అండ్ అలాగే వాళ్ళకి తగ్గట్టుగా మెన్యూ ప్రిపేర్ చేసి మీరు కనుక అందించగలిగితే ఆ టైమ్స్ లో మీరు ఇలాంటి ఒక క్లౌడ్ కిచెన్ ని కానీ లేకపోతే హోమ్ మేడ్ ఫుడ్ ఆర్డర్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి స్టార్ట్ చేయొచ్చు. సో అంత పెద్దగా మేము చేయలేమనుకున్నా కూడా మీకు బాగా వచ్చినటువంటి పచ్చళ్ళు కానీ, పొడులు, స్వీట్స్, స్నాక్స్ ఇలా ఏదైనా సరే వాళ్ళ అంటే మీరు చేయగలిగిన వాటిని ద్వారా ఇలా ప్రచారం చేస్తూ మీ ఫుడ్ ఆర్డర్స్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనమాట. అయితే కంపల్సరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇలా ఏదన్నా ఆహారం విక్రయించేటప్పుడు స్థానిక ఆహార భద్రత లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నిబంధనలు వర్తిస్తాయో లేదో కూడా ఇవి చెక్ చేసుకుని ఒకవేళ అలాంటి రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ ఏమైనా తీసుకోవాల్సి ఉంటే సో అలాంటి ఒక లైసెన్స్ తీసుకొని మీ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనమాట. సో మరి అలాంటి విషయాలు అండ్ అలాగే ఇలాంటి ఎన్నో జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ ఉమెన్ కోసం పర్టికులర్ గా చేయగలిగేవి, సో వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన ధీర ప్రోగ్రామ్ లో. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ గోవింద గోవింద.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రి మండలి సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకితభావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. ప్రజలకు అంకితభావంతో సేవ చేసేందుకు మరింత శక్తి, ఉత్సాహాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రజల నుంచి పొందిన విశ్వాసం, లభించిన అనుభవం తనకు విలువైన సంపద అని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: 7 अक्टूबर 2001 को जब मैंने गुजरात के मुख्यमंत्री के रूप में शपथ ली थी तब सोचा नहीं था कि कभी ये पड़ाव भी आएगा. आज मुझे हेड ऑफ द गवर्नमेंट के तौर पर निरंतर सेवा करते हुए 25 वर्ष पूरे हो गए. ये जनता जनार्दन के निरंतर आशीर्वाद का परिणाम है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్టంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా దేశం పురోగమిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రధానమంత్రి 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా సేవాజ్యోతి యాత్ర పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన యాత్రలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు.

0: విజయవాడ నిర్వహించిన బైక్ ర్యాలీలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాలు ప్రభుత్వ అధినేతగా పూర్తి చేసుకుంటున్న దినం. ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని ఆదుకుని చితికమైన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా జరుగుతాం. వికసిత భారత నిర్మాణం చేయాలని సంకల్పం ఏదైతే పూనారో ఆ దిశగా వారు అడుగులు వేయడానికి దోహదం పోవాలని వెంకటేశ్వర స్వామి వారికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నారు.
0: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో హార్టికల్చర్ సమాచార వ్యవస్థ ఏపీ హెచ్ఎంఎస్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చిస్తోంది. విధుల్లో మృతి చెందిన అర్హులైన ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ, గిరిజన విద్యార్థులకు ఐఐటీ జేఈఈ నీట్ శిక్షణ కోసం విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ, భూ వర్గీకరణ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరగనుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట ఆర్థికాభివృద్దిపై సదస్సులో చర్చించారు. ప్రభుత్వ రాయితీలు, రుణ సదుపాయాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్టంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అమరావతిలో నిర్మాణ పనులకు అవసరమైన భూమి సమీకరణపై రైతులకు అవగాహన కల్పించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలో భూ సమీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో ఇంకా ఎంత భూమి సమీకరించాల్సి ఉందనే అంశంపై మంత్రి చర్చించారు. రాజధానిలో చేపడుతున్న రహదారులు, ఇతర నిర్మాణాలకు అవసరమైన భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసి భూ సమీకరణకు సహకరించేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు గురించి ఈరోజు తెలుసుకుందాం. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. దీంతో జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగంలోని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా చేపట్టిన కీలక చర్యగా పేర్కొంది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా అప్పటి రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లడక్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ మార్పులు 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామికాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ
2: దేశ్ ప్రథమ్ కి భావన సే కామ్ హోతా హై తో కోయి భీ నిర్ణయ కఠిన్ నహీ హోతా. బీతే దశక్ మే హమారీ సర్కార్ నే జో నీతియా బనాయి, జో నిర్ణయ లియే, వో సంవిధాన్ కి గరిమా కో పునఃస్థాపిత కర్నే వాలే రహే. ఆర్టికల్ 370 హట్నే కే బాద్ ఆజ్ పూరే దేశ్ మే భారత్ కా సంవిధాన్ లాగూ.
0: గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 13.40 కోట్ల వ్యయంతో నిర్వహించిన లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర నివేదికను సిద్దం చేస్తున్నామని చెప్పారు. ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సాగునీటి సంఘాలు, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. కాలువలు, డ్రైన్లు, లాకుల ఆధునీకరణతో పాటు సముద్రంలో కలిసే డ్రైన్లలో పూడిక తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు సరస్ మేళా నిర్వహిస్తున్నామని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ సరస్ మేళాకు

0: నెల 15న రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతానని తెలిపారు. దేశంలోని వివిధ రాష్టాల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో 650 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని శివనా తెలియజేస్తూ,
1: సరస్సు మేళాకి ఇచ్చే డాక్రా మహిళలందరికీ కూడా విజయవాడ నగరం ఆతిథ్యం ఇస్తుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఫుడ్ కోర్ట్స్ కూడా అక్కడ ఉండబోతున్నాయి. సరస్సు మేళ 13 నుంచి ప్రారంభమై 30వ తారీఖు దాకా కూడా పున్నమి ఘాట్లో ఉండబోతుంది. తప్పకుండా విజయవాడ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున జరిగే ఈ నేషనల్ సరస్సు మేళాని విజయవంతం చేసి వారి ఉత్పత్తులకి సరైన మార్కెటింగ్ ఉండే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం.
0: మానవ దైనందిన జీవితంలో పత్తి ప్రాధాన్యతను వివరించేందుకు ఈ రోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పత్తి పంటకు మంచి భవిష్యత్తు కల్పించడం, పత్తి సాగు చేసే రైతులు కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రజలకు వివిధ రకాలుగా ఉపయోగపడే పత్తి పంటను వాణిజ్యపరంగా మరింత లాభదాయకంగా అభివృద్ది చేయడంపై ఈ దినోత్సవం సందర్భంగా దృష్టి సారిస్తారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత అన్నారు. వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని మార్కాపురంలో నిర్వహించిన 2K రన్ను స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అడవులు వన్యప్రాణులను సంరక్షించడం పర్యావరణ సమతుల్యతకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో 35 పులులు ఉన్నాయని వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. రాష్టంలో పరిశ్రమలు పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మహిళలు ఇంటి నుంచే చాలా తక్కువ పెట్టుబడితో లేదా అసలు పెట్టుబడి కూడా లేకుండా ప్రారంభించగలిగినటువంటి జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే కథలు రాయడం, వ్యాసాలు రాయడం, సోషల్ మీడియా పోస్ట్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న ప్రకటనలు రాయడం, సో ఇలాంటి వాళ్ళందరూ ఇలా చేయడం వచ్చిన వాళ్ళందరూ కూడా కంటెంట్ రైటింగ్ అనేటువంటి ఆప్షన్స్ ని చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కంటెంట్ రైటింగ్ ద్వారా కూడా చాలా చక్కగా సంపాదించవచ్చు. అండ్ అలాగే తెలుగులో

చక్కగా రాయగలిగే వారికి కూడా కంటెంట్ రైటింగ్ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ రోజుల్లో. అండ్ అలాగే ఒకవేళ మీరు సోషల్ మీడియాని బాగా మేనేజ్ చేయగలిగితే చిన్న వ్యాపారాలకి, స్థానిక షాపులు లేదా వాళ్ల సేవల కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకుని పోస్టులు తయారు చేయడం, వాటికి క్యాప్షన్స్ రాయడం అండ్ అలాగే వారి సోషల్ మీడియా పేజెస్ ని మేనేజ్ చేయడం, ఇలా చేస్తూ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా కూడా మీరు ఇంటి నుంచే చక్కటి సంపాదన అయితే సంపాదించవచ్చు. అలాగే ట్రాన్స్లేషన్ సేవలు ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే ఇంట్లోంచి ఇంటి నుంచే చాలా చక్కగా జీరో ఇన్వెస్ట్మెంట్ తో లేదా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ప్రారంభించగలిగినటువంటి బిజినెస్ ఐడియాస్ గురించి, అది కూడా ఉమెన్ కోసం మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా మన ధీర ప్రోగ్రామ్ లో. అండ్ ఇంకా చెప్పాలి అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మీరు ఇలాగా ఇతర భాషలు ఏమన్నా సరే మీరు మన భాష కాకుండా మాట్లాడగలిగితే కనుక మీకు ఆ భాషలో మంచి పట్టు ఉన్న వారికి అనువాద సేవలను కూడా అందించవచ్చు. అంటే ట్రాన్స్లేషన్ సర్వీసెస్ కూడా వాటిలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే చిన్న నోటీసెస్ కానీ, కథలు కానీ, ఆర్టికల్స్, సబ్ టైటిల్స్, సో ఇట్లాంటి పనులతో మీ వర్క్నైతే స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఒకవేళ మీకు పెయింటింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్ మేకింగ్, సో ఇలా హ్యాండ్ రైటింగ్, పేపర్ క్రాఫ్ట్ చేయడం ఇలాంటి నైపుణ్యాలు కనుక ఉంటే పిల్లలకు చక్కగా హాలిడేస్ లో ఇలా ఆన్లైన్ క్రాఫ్ట్ క్లాసెస్ కానీ ఆర్ట్ క్లాసెస్ కానీ కండక్ట్ చేస్తూ మీరు చక్కగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ మీకు మంచి స్వరం కలిగి ఉంటే, స్పష్టమైన ఉచ్చారణ మీకు కనుక ఉంటే, సో ఇలాంటి వారు కూడా చిన్న చిన్న వీడియోస్, ఆడియోస్, క్లిప్స్ తో ఎడ్యుకేషన్ కంటెంట్ సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సరే మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కంటెంట్ తో యాడ్స్ కానీ, ఆడియో ప్రాజెక్ట్స్, సో వీటితో వాయిస్ ఓవర్ అందించేటువంటి అవకాశాలను కూడా అందిపుచ్చుకోవచ్చు. అండ్ అలాగే చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో సో ఇలాంటి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్లకు అయితే మంచి డిమాండ్ ఉంది కాబట్టి, సో మీకు కనుక మంచి వాయిస్ ఉంటే మీరు కూడా ఇలాంటి సర్వీసెస్ ను స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో వీటన్నిటి ద్వారా మనకు తెలిసేదైతే ఒకటే, వ్యాపారం అంటే పెద్ద ఆఫీసు, పెద్ద పెట్టుబడి అండ్ టీమ్ ఇవన్నీ కూడా అవసరం లేదు. మన దగ్గర కనుక మంచి స్కిల్స్ ఉంటే, అలాగే ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్ లో మంచి మొబైల్ ఫోన్ ఉండి అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, సమయం కూడా ఉంటే చాలు అని ప్రూవ్ చేసేటువంటి బిజినెస్ ఐడియాస్ లో ఇవి కొన్ని అనమాట. సో మీకున్నటువంటి స్కిల్స్ ని బట్టి మీరు ఇంకా ఏం చేయొచ్చు అనేటువంటి విషయాలను కూడా మీరు తెలుసుకుని మరి మీకు మీరుగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మీరు చేసేటువంటి పనులలో చక్కగా ఇంకా ముందుకు వెళ్లాలి, బాగా ఎదగాలని నేనైతే ఆశిస్తూ, మరి ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ అనమాట. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మనకు లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: FM 101.3.
1: అబ్బబ్బా అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: ఎస్పీ ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి టైం చూసుకుంటే మన స్టూడియోస్ లో 2:33 అయితే అయిపోయిందనమాట. సో మరి మన సందడి సందడికి సో హార్టీ వెల్కమ్ అయితే చెప్పేస్తూ మరి మీ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట. మరి మీరందరూ కూడా అలా మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ ని నాకు పంపించేస్తున్నారు, వెల్కమ్ టు సందడి సందడి అనేస్తున్నారు. సో ఆ మెసేజెస్ తో పాటు మరి ఇప్పుడు నేను అడగబోయేటువంటి క్వశ్చన్ కి కూడా సరైన సమాధానాన్ని జత చేసి

మరి నాకు వాట్సాప్ చేయడానికి మీరైతే రెడీగా ఉన్నారు కదా. ఎస్ రెడీగా ఉన్నామంటూ మాకైతే అర్థమైపోయింది. సో మరి క్వశ్చన్, మన సందడే సందడులు ఫస్ట్ క్వశ్చన్ అయితే తెలుసుకుందాం. ఓడ నీటిలో తేలడానికి ప్రధానంగా ఏ సూత్రం సహాయపడుతుంది? సో మరి మన లైఫ్ లో ప్రతి దాని వెనకాల సైన్స్ అయితే ఉంటుంది కదా. సో అలాగా మరి బోట్స్ కానీ షిప్స్ కానీ ఇవన్నీ కూడా నీటి మీద అలా తేలడానికి ఏం ప్రిన్సిపల్, అంటే ఏ ప్రిన్సిపల్ ఆధారంగా అవి నీటి మీద తేలుతాయి? సో మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఓడ నీటిలో తేలడానికి, నీటి పైన తేలడానికి ప్రధానంగా ఏ సూత్రం సహాయపడుతుంది? మరి మీ ఆన్సర్ అయితే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి ఒక చక్కటి పాటని ఫ్రమ్ ద మూవీ సింహరాశి అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చాలా వచ్చేస్తున్నాయి అనమాట. సో మరి చూసేద్దాం, ఆన్సర్ చూసే ముందు మరొకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేస్తున్నాను. ఓడ నీటిలో తేలడానికి ఏ సూత్రం ప్రధానంగా సహాయపడుతుంది? సో మరి ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ ని జత చేసి నాకు వాట్సాప్ చేసేయండి. మరి వెల్కమ్ టు సందడే సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే మాధవి ఆంజనేయ గారు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు. అలాగే జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి, అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యదోజీ సక్కుబాయ్ గారు బాగున్నారా మేడం అంటున్నారు. ఎస్, చాలా బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ చిన్ని గారు అంటూ భోజనం చేశారా. వెరైటీ క్వశ్చన్స్ తో కూడినటువంటి సందడి సందడికి వెల్కమ్ అంటూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే కరెక్ట్ గా పంపించారు విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, సూపర్ అండి. అలాగే సుందరి గారు పెనంలూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే సందడి సందడికి స్వాగతం అంటున్నారు. అండ్ హాయ్ అంటూ పంపించారు శామ్ గారు. ఓకే. అండ్ గోర్లకాన్ దొడ్డి గారు పొత్తింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సూపర్ సాంగ్స్ ప్లే చేస్తున్నారంటున్నారు నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రాహంపురం నుంచి పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే సుమణి గారు పెడన్ నుంచి పంపించారు. ఓకే. అలాగే కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు ఓకే పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. అలాగే భద్రేశ్వరి చారి గారు అయ్యప్పనగర్ మేడ్చల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్య శ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి. అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తల్లంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్నూలు జిల్లా గోనగొండ నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మసూం బాబా గారు నాగర్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మారాణి అక్షర కృప వలన పంపించారు. అండ్ ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బివి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి. అండ్ అనంతపురం నుంచి సునంద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విసు గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి చిలుక నారాయణ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ నిన్నే ఇష్టపడ్డాను అయితే మీ అందరి కోసం వచ్చేసిన చిత్రకారు వాయిస్ లో స్టేషన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

ఎస్, మరి మన సందడే సందడిలో నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే వచ్చేసాయితాం. పార్థ సాద్రి గారు సిద్దిపేట నుంచి, సో వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు. అలాగే కౌస్తవ ఆత్మకు నంద్యాల నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ డైలీ రెగ్యులర్ గా, ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే నరేష్ రోజా గారు పంపించారు మూసాపేట నుంచి, బట్ కాదండి. అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఎఫ్ఎం సర్దార్ గారు, సో ఇప్పుడే రేడియో ఆన్ చేసా అంటున్నారు. ఓకే అండ్ ఓకే అండి, నో ప్రాబ్లం. అండ్ మాధవి అంజలి గారు పంపించారు. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు. అలాగే అంజన్ దేశిరెడ్డి పల్లి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ స్వాగతం సుస్వాగతం సందడి సందడికి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు పంపించారు, రెండు సార్లు అదే మెసేజ్ పంపించారు, కానీ ఆ ఆన్సర్ మాత్రం పంపించలేదు.

ఓకే అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కోలా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుందరి గారు పెరంబలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మి చరితవ్య రేవంత్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయిపల్లి నుంచి లక్ష్మీదేవి గారు పంపించారు. అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించారు సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటి. అండ్ ఇంకా తరాలపల్లి నుంచి జరిపోతుల బుచ్చే గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నార్కట్పల్లి మండలం నుంచి నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. పల్లవి గారు చిన్నకానూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్న గారు జేఎల్ నుంచి హాయ్ అంటున్నారు, సారీ రాజోల్ నుంచి జయన్ గారు హాయ్ అంటున్నారు. అండ్ ఇంకా మండూరి లక్ష్మీదేవి గారు పంపించారు. ఓకే మాధవి ఆంజనేయుల గారు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆత్మకూరు నంద్యాల నుంచి మహబూబ్ గారు హాయ్ అంటున్నారు. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు. సో మొత్తానికి ఆన్సర్ అయితే పంపించేశారనమాట. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, ఓడ నీటిపై తేలడానికి ప్రధానంగా ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్, సో ఆ సూత్రం అయితే సహాయపడుతుందన్నమాట. అండ్ అలాగే అసలు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటో తెలుసా మీకు? సో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు నీటిలో మునిగినప్పుడు అది తన బరువుకు సమానమైనటువంటి నీటిని పక్కకు నెడుతుందన్నమాట. సో అలా పక్కకు నెట్టబడినటువంటి నీరు ఆ వస్తువు కింద నుంచి పైకి నెట్టడానికి దాని బలాన్ని ఉపయోగిస్తుంది. అంటే ఎవరైనా మనల్ని తోస్తున్నారనుకోండి, మనం కూడా వాళ్ళని ఇలా తోస్తాం కదా. సో అలా నీటికి ఉన్నటువంటి ఈ బలాన్నే బియాండ్ ఫోర్స్ అంటారు, దాన్ని ఉత్ప్లవన బలం అని అంటారనమాట. సో అలా వస్తువు ఉన్నటువంటి బరువు ఏమవుతుందంటే గ్రావిటీ ద్వారా కిందకు వెళ్తుంది. అండ్ అలాగే నీటికి ఉన్నటువంటి బలం ద్వారా దాన్ని పైకి నెడుతుంది అనమాట. సో ఇలా కిందకి లాగే బరువు కంటే పైకి నెట్టేటువంటి బలం ఎక్కువగా ఉంటే ఆ వస్తువు నీటిపై తేలుతుందనమాట. మరి ఇదంతా బానే ఉంది, మరి మనం కూడా నీళ్లలో మునగకూడదు కదా. ఇలా ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఎందుకు మునిగిపోతున్నాం? మనుషులు నీళ్లలో పడితే మునిగిపోతారు కదా. సో మరి ఎందుకు అలా మునిగిపోతున్నారు, ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారు మీరు? సో ఎందుకంటే మనం పేపర్ పడవ చేసినా, పెద్ద పడవలైనా, ఓడలైనా, ఇవన్నీ కూడా ఇనుముతో చేసి ఉంటాయి. అంటే లోపల భాగం ఖాళీగా గాలితో నిండుంటుంది. కానీ మన శరీరం చూడండి, బరువైన ఎముకలుంటాయి, కండరాలుంటాయి, అవయవాలుంటాయి. సో దీని ద్వారా వల్ల ఏంటి అంటే మన బరువు, శరీర బరువు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓడ ఆకారం అనేది వెడల్పుగా ఉంటుంది. సో అది తన బరువు కంటే ఎక్కువ నీటిని పక్కగా నెడుతుంది. కానీ మన శరీరం పొడవుగా ఉండడం వల్ల మనం నిలబడినప్పుడు ఎక్కువ నీటిని పక్కకి నెట్టలేదన్నమాట. అందుకనే నీళ్లలో మునిగిపోయే వాళ్ళకి సలహా ఏమిస్తారంటే, ఇలా వెల్లెలకలా పడుకోండి. సో అలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది ఎక్కువ వెడల్పుగా అవుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనం నీటిలో తేలడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే దానివల్ల కింద నుంచి ఉండేటువంటి బలం తక్కువగా ఉంటుంది. సో ఓడలు కానీ షిప్స్ కానీ మనం చేసినటువంటి చిన్న చిన్న పేపర్ పడవలు ఇవన్నీ కూడా పైకి తేలుతాయి. బట్ మనం ఏమవుతుందంటే కింద ఉండేటువంటి గురుత్వాకర్షణ శక్తి బలం ఎక్కువై మనం నీటిలో మునిగిపోతాం అనమాట. సో అది మన సంగతి అనమాట. అండ్ ఒకవేళ కనుక మనం ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని వెల్లకిలా పడుకుంటే మనం కూడా తేలచ్చు. ఇదనమాట ట్రిప్ టిక్, చిన్న ఒక టిప్ అనమాట. సో ఎప్పుడైనా అనుకోకుండా నీళ్ళలో పడిపోయిన వాళ్ళు ఏంటంటే ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని అలా వెల్లకిలా పడుకోగలిగితే కనుక మీరు తేలేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మరి అది సంగతి. అండ్ శంకర్పల్లి నుంచి రంగారెడ్డి జిల్లా పుత్తూరు కృష్ణ సంతోష్ గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసుకోవాలంటే, సో మరి ఇప్పుడైతే మీకు ఒక మంచి ఆడియో క్లిప్ అయితే ప్లే చేస్తున్నాను. ఆ సాంగ్ ఏంటి అనేది గెస్ట్ చేయడానికి మరి రెడీగా ఉండండి.

0: కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశ

మరి విన్నారు కదా, మరి ఈ ఆడియో క్లిప్ ఏ సినిమాలోది లేదంటే సాంగ్ కనుక మీరు గెస్ చేసినట్టయితే 0866244814 ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మీ వాట్సాప్ మీ ఆన్సర్ ని వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులతో ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశం కానున్నారు. జిల్లాలో ప్రతి నెల 400కు పైగా టీనేజ్ గర్భధారణ కేసు నమోదవుతున్న నేపథ్యంలో బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజలకు తెలియజేస్తూ 3 నెలల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రానున్న 10 రోజుల్లో విజయవాడలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్మేళా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0 ఒకే సమయంలో జరగడం ఎంతో ప్రత్యేకమైన సందర్బమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా పూడికి తీత, గుర్రపు డెక్క, చెత్త వ్యర్థాల తొలగింపు పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా అర్హులైన గృహ వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని గుణదల్లో ఏర్పాటు చేసిన సేవా సేతు అభియాన్ క్యాంపును సందర్శించిన ఏపీ ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సూచించారు. కోర్టు కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు వివాదాలను త్వరితగతిన అతి తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవడానికి సామరస్య మధ్యవర్తిత్వమే సరైన మార్గమని విశ్రాంత న్యాయమూర్తి రత్నతార స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 ప్రచార కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన మధ్యవర్తులకు ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కృష్ణా జిల్లా బేతబోలు, నాగవరపాడు చెరువులతో పాటు వాటర్ ట్యాంకులు, పైప్లైన్ పనులు, ఇటీవల శంకుస్థాపన చేసిన రహదారి నిర్మాణ పనులను ఆలస్యం కాకుండా అధికారులు, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాల వైపు యువత దృష్టి సారించాలని సూచించారు. ప్రపంచవ్యాప్త భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు దాదాపు 3.5 ఏళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నేడు కీలక విధానపరమైన వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5% చేర్చింది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

ఎస్, మరి నేను అడిగినటువంటి ఈ క్వశ్చన్ కి నేను వినిపించినటువంటి ఆడియో ట్రాక్ కి కరెక్ట్ మూవీ ఏంటి అనేది గెస్ చేసేసారు అనమాట మన లిజనర్స్. చూసేద్దాం. అండ్ అలాగే రెస్పాన్స్ యాజ్ యూజువల్ గా అలా హాఫ్ సెంచరీ దాటి సేమ్ మెసేజెస్. చూసేద్దాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొత్తూరు నుంచి కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. విశ్వక్ నగర్ విజయవాడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఖుషీ గారు విజయవాడ నుంచి పంపించారు, బట్ కాదండి. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

0: రాఘవేంద్ర గారు ఇబ్రహాంపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు. సినిమా పేరైతే కరెక్ట్ గా గెస్ట్ చేశారు, బట్ సాంగ్ అయితే అది కాదండి. అండ్ మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుమణి గారు పెడర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నరేష్ రోజా పంపించారు ఆన్సర్, బట్ కాదండి, మూసాపేట నుంచి. కనకారావు గారు పెడర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ సైనికపురి నుంచి పద్మశ్రీ శ్యామ్ గారు పంపించారు, బట్ కాదండి. అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పల్లవి చిన్నకాను నుంచి పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సునంద గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ కోలా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. జయం భాష గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కుమారి లక్ష్మి అన్నయ్య, సో వీరు అందరు పంపించారనమాట. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే మధు ప్రసాద్ గారు తలంపాడు దొరవారి సత్రం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మహబూబ్ కలీం ఆత్మకు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కొల్లిపాడు నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగర్ కర్నూలు నుంచి మసూమ్ బాబా గారు. ఎస్, మూవీ నేమ్ అయితే కరెక్ట్ అండి, బట్ సాంగ్ అయితే అది కాదు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బట్ మీ పేరైతే పంపించలేదు. ఓకే. అలాగే సుజాత శ్రీనివాసరావు గారు దొడ్డ దేవరపాడు నుంచి పంపించారు. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ దరిపినేని సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా బోల్డ్ అని ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

ఎస్, మరి మనం అయితే ఉన్నాం సందడి సందడిలో. మరి నిన్న అడిగినటువంటి క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి. విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బట్ సినిమా పేరు అయితే కాదండి, హీరో అయితే కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ గా గెస్ట్ చేశారు, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎస్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్, అశోక్ గనవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, నార్కట్పల్లి నెమ్మారి నుండి పున్న వెంకటేశం హేమలత గారు, సో ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా దామర్ల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగొండ నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్, మండూరు నుంచి లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య పొదురూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ సాయి శిరీష తిరుపతి బ్యాంకాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ సత్య భార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి హేమ రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ గోర్లకాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప గారు జయమ్మ రమేష్ బాబు సుమలత గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నరేష్ రోజా మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆత్మకూరు నుండి ఆశేష్ గారు

ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుండి ఉమ్మండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సో ఓకే అండి, క్వశ్చన్ అలాగే ఆన్సర్ కూడా రివీల్ చేసేసే టైం అయితే వచ్చేసింది. అండ్ మంచి పాటలు ప్రసారం చేస్తున్నారంటున్నారు వెంకట్, సాయి, యుగంధర్, సాయి సుధని బాబు గారు పంపించారు. ఓకే, విజయవాడ నుంచి హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వర్గ, శివయ్య, ముంత పెద్దన్న గారు పంపించారు. రాజవ నుంచి బోరల్లి సంధ్యా గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూతాన్ పోచంపల్లి నుంచి పంపించారు. ఓకే, నాగర్కల్ నుండి మసూమ్ బాబా గారు, సారీ, కరెక్ట్ ఆన్సర్ అండి. శేషసాయి, రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఇందాక మనం విన్నటువంటి ట్రాక్ ఏ సినిమాలోది అంటే దళపతి. సో ఈ చిత్రం నుంచి మనం అయితే సాంగ్ విన్నాం కదా, సో అదనమాట ఆ ట్రాక్ వచ్చేసి దళపతి ఈ మూవీలోది. అండ్ ఇందులో మనకి రజనీకాంత్ గారు కనిపిస్తారు. సో ఎస్పి బాలు గారు చిత్రగారి వాయిస్ లో రాజశ్రీ గారు లిరిక్స్ అందించారనమాట ఈ పాటకి. అండ్ మరి ఆ సాంగ్ అయితే వినే ముందు మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఈసీజీ ఏ అవయం యొక్క పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈసీజీ ఏ అవయవం యొక్క పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ప్రతి మీ అందరి కోసం దళపతి చిత్రం నుంచి ఆ లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది మరి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి మామూలు రెస్పాన్స్ కాదన్నమాట. సో హాఫ్ సెంచరీ కాదు, సో ఆల్మోస్ట్ సెంచరీ దగ్గరకు వచ్చేసాం. సో మరి చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. విశ్వజ్ఞ గారు విజయం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే మూసాపేట నుంచి నరేష్ రోజా గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వెంకట్ సాయి యుగంధర్ సాయి సుధాని బాబు గారు విజయవాడ నుంచి స్ట్రీట్ నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే శివప్రియ చంద్రశేఖర్ షణ్ముఖ ప్రణతి గురు మోక్షజ్ఞ కొత్తపేట మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, బట్ మీ పేరైతే పంపించలేదు. ఘౌస్ గారు పమిడి నుంచి. అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆశేష్ గారు రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి. రాజం నుంచి జయన్న గారు. ఆచార్య చిరంజీవి గారు దమ్మయ్యగూడ హైదరాబాద్ నుంచి. నార్కట్పల్లి మండలం నెంబాని నుండి పున్న వెంకటేశం హేమలత గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ అలాగే చిత్తూరు నుంచి అన్నగారు, ఓకే రమణయ్య గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి. కౌస్తుభ ఆత్మకూరు నుంచి నంద్యాల నుంచి. అలాగే సీను గారు ఐరాల నుంచి. భూమిక మార్కాపురం నుంచి. అలాగే పాలెంపోలే గారు అళ్ళగడ్డ నుంచి. సుందరి గారు పెనవలూరు నుంచి. అండ్ మాధవి ఆంజనేయుల గారు భూదన్ పోచంపల్లి నుంచి. వేణు గారు జయంపు గ్రామం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి. రమేష్ దుంతి గారు అనంతపురం నుంచి. మహబూబ్ కలీం గారు ఆత్మకూరు నుంచి. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. అలాగే గౌరీ గారు తిరుపతి నుంచి. అండ్ హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయం భాష గారు కర్నూలు నుంచి. అండ్ అలాగే సుజాత శ్రీనివాస్ గారు దడ్డదేవరపాడు నుంచి. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు. అలాగే బట్ మీ పేరు పంపించలేదండి. ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు నుంచి. అనంతపురం నరసాపురం నుంచి. నాగేష్ లావణ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి. అలాగే భద్రేశ్వరచారి గారు అయ్యప్ప నగర్ నుంచి. భాస్కర్ గారు పెడ నుంచి. అండ్ సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి. అలాగే ఇన్నమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్. అలాగే శృతి గారు అఖిల కందికాయపల్లి విలేజ్ నుంచి. అండ్ ఇంకా సందడి సందడి సూపర్ అంటున్నారు నాగర్ కర్నూలు నుండి. ఎండీ ఫజల్ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సింధు గారు స్వీడన్ నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు. అండ్ ఇంకా అబ్దుల్ రజాక్ బీదర్ కర్ణాటక నుంచి. అండ్ అలాగే కర్నూలు జిల్లా గూడూరు నుంచి సూర్యబాబు గారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. అండ్ ఇంకా శంకర్పల్లి పొదుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష్ గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఎఫ్ఎం 101.3.
1: ఇంకా ఉన్నాయన్నమాట మెసేజెస్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అండ్ కర్నూలు జిల్లా గొనిగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపురం నుంచి

వెంకటాచలపతి, అలాగే టైలర్ రమేష్, అలాగే పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి, ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి, ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ నుంచి ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, అలాగే సునంద గారు అనంతపురం నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి నుంచి, అండ్ ఇంకా బృందావన పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, అలాగే మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ ఇంకా పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు, రాజోల నుంచి బోరెల్లి సంధ్య గారు, అలాగే చిలుక నారాయణ అనసూయ జాన్కంపేట్ యమున నిజామాబాద్ నుంచి, అలాగే దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, పేటెన్ నుంచి కాగితాల ఉమా గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు.

ఎస్, ఇంకా పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసు రెడ్డి గారు అండ్ తిరుపతమ్మ కుటుంబ సభ్యులు, అండ్ భూదాన్ పోచంపల్లి నుంచి భారత భాస్కర్ భాగ్యలక్ష్మి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా విసు గారు గుంటూరు నుంచి, అండ్ నందం జగదీశ్వరరావు గారు అండ్ లక్ష్మి కాజాగ్రామం నుంచి, సో అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ గారు, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, సో అందరూ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాను గారు బెలుగప్ప నుంచి, పాపారావు గారు టి నర్సాపురం నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అలాగే అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, నందిగామ నుంచి తేజస్విని గారు, అలాగే సత్యసాయి కంగన కొండరెడ్డి నాగేంద్రరెడ్డి గారు, సో వీరందరూ కూడా పంపించారు. కనకారావు గారు పెడ నుంచి, కర్ణాటక బళ్ళార్ నుండి సుభాన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ముంత పెద్దన, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామిణి, వసుంధర, ఇనమడుగు నుంచి పంపించారు. అలాగే మావో ఇందిర మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే రామనగర్ నుంచి బోడు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఖాదర్బాద్ విలేజ్ పొదుటూరు నుంచి వడ్డే రంగా గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ రోజా, సో పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అండ్ మరి తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

ఎస్, మరి ఈసీజీ ఏ అవయవం యొక్క పనితీరును పరిశీలించడానికి ఉపయోగిస్తారు అని అడిగాను కదా. ఎస్, మరి ఈసీజీ అనేది గుండె యొక్క పనితీరు, అంటే గుండె నుంచి రక్తం సరఫరా అన్నిటికీ సరిగా వెళ్తుందా, ఏమైనా వాల్స్ బ్లాక్ అయ్యాయా, లేకపోతే ఇంకా ఇతరితర విషయాలు గుండెకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి ఈసీజీ అయితే తీస్తారనమాట. సో మరి అది కరెక్ట్ ఆన్సర్ అయితే. అండ్ మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, యమధర్మరాజు గారి వాహనం పేరేమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, యమధర్మరాజు వాహనం పేరేమిటి? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662484 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చూసేద్దాం. శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు పంపించారు. సో అందరూ నాకు తెలిసి అంటే ఆ యానిమల్ ఏంటి అనేది పంపించారు తప్పించి, నేను అడిగింది ఏంటి అందరూ పప్పులు కాలేశారనమాట. సో యమధర్మరాజు గారి వాహనం పేరేమిటి అని అడిగాను, వాహనం ఏమిటి అని అడగలేదు. సో అందరూ అదే పంపించారు ఆన్సర్. ఓకే, ఎనీవేస్ మరి చూసేద్దాం. విశ్వజ్ఞనగర్ విజయవాడ నుంచి, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, కనకారావు గారు పెడ నుంచి, సుందరి గారు పెనవలం నుంచి, నందిగాం నుండి తేజస్విని అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మార్కాపురం నుండి టైలర్ మస్తానావలి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మాధవి ఆంజనేయులు గారు భూదన్ పోచంపల్లి నుంచి, శివప్రియ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మంగళగిరి నుండి, భాస్కర్ గారు పెడ నుంచి, ఓకే కరెక్ట్ గా పంపించారండి. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి పంపించారు. ఓకే, దస్తగిరి సంధ్య పొదుటూరు కడప నుంచి పంపించారు. అలాగే జయం బాషా గారు కర్నూలు నుంచి, అనంతపురం నుంచి సునంద గారు, అలాగే ఆత్మకూరు నుండి ఆశేష్ గారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అండ్ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు బట్ పేరైతే పంపించలేదు. భూమిక మార్కాపురం నుంచి సీను ఐరాల గారు, అలాగే మసూం బాబా గారు యమహా బైక్ అంటున్నారు. ఓకే ఓకే, కొల్లాపూర్ నుంచి, అండ్ అలాగే పద్మశ్రీ శ్యామ్ గారు హైదరాబాద్ సైనిక్పూర్ నుంచి. సో అందరు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు గారు, మల్లికార్జున అభిరామ్ గారు, అలాగే బాలాజీ గారు హైదరాబాద్ నుంచి, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నాగార్జున లక్ష్మి వరియంపేట నుంచి, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, అండ్ కర్నూలు జిల్లా నుంచి సూరిబాబు గారు, అండ్ నాసిక వేణు దేశాయపేట నుంచి. ఓకే, వేరే పేరేమైనా ఉందా తెలియదు అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం అండి. అలాగే ఇనవడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే అనంతపురం నరసాపురం నుంచి నాగేష్ లావణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మండూరు లక్ష్మీదేవి గారు, అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి, గుంటూరు నుండి ఉమామహేశ్వర గారు, రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి, అండ్ ఇంకా సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, చిలుక నారాయణ జానకంపేట నుంచి, అండ్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య గారు అండ్ లక్ష్మీదేవి కందికాపల్లి నుంచి, గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపిచర్ల నుంచి, అలాగే శంకర్ పైడిపల్లి వరంగల్ నుంచి, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, బళ్ళారి నుండి సుబాన్ రషీదా బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అనంతపురం నుంచి అనురాధ గారు, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, ఆత్మకూరు నంద్యాల నుంచి మహబూబ్ గారు, విజయ పరమేష్ ముందుకల్ నుంచి, సారీ గుంతకల్ నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభానువు గారు నిజామాబాద్ నుంచి, అలాగే వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, నాగేంద్ర రెడ్డి గారు, అలాగే ఎస్ సూపర్ అందరిలోకి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి, సో పర్ఫెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కౌస్తభ గారు ఆత్మకూరు నుంచి, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి, అలాగే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు, అలాగే భద్రేశ్వరాచారి గారు అయ్యప్ప నగర్ నుంచి, అండ్ శృతి గారు అఖిల కందికాయపల్లి నుంచి, అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినే పాలెం నుంచి, అలాగే కాజా నుంచి నందం జగదీశ్వరరావు లక్ష్మి గారు, అలాగే మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, ఇంకా మరి చూసేద్దాం మన లిసనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే సుజాత శ్రీనివాస్ గారు దొడ్డదేవరపాడు నుంచి, దేవసేన గారు తిరుపతి నుంచి, పాపారావు గారు టి నరసాపురం నుంచి, రాజశేఖర్ రెడ్డి గారు వాదన్ నుంచి, అండ్ అలాగే అనంతపురం నుంచి బెలుగప్ప గారు, అలాగే పోలవరం నుండి భాస్కర రాణి గారు, అండ్ గుంటూరు దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే వెంకటాచలపతి గారు, అలాగే రమేష్ గారు. ఓకే అండి, పోచంపల్లి నుంచి భారత భాస్కర్ భాగ్యలక్ష్మి గారు, అండ్ ఇంకా

మధుసూదన్ రెడ్డి గారు అనంతపురం, ఓకే. అలాగే హంపాపురం నుండి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే పెద్ద

పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ గారు పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి, అండ్ అలాగే నరేష్ రోజా మూసాపేట నుంచి, మావో ఇందిర మంగళగిరి నుండి, అలాగే దంపులూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి, అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారంటున్నారు. సో మరి మీరు అలా వింటూ ఉండండి, నేను మధ్యలో అలా వచ్చేస్తూ ఉంటాను. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ రవీంద్ర చంద్రకళ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే కేవీ భూమిక మార్కాపురం నుంచి, కౌస్తుభ ఆత్మకూరు నుంచి, మాధవి ఆంజనేయులు గారు భూదాన పోచంపల్లి నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్ విజయలక్ష్మి గారు పెద్దగొండం నుంచి, సూపర్ రైట్ ఆన్సర్. అలాగే బృందావన పద్మశ్రీ శ్యామ్ గారు అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్ యమధర్మరాజు గారి వాహనం పేరు యాక్చువల్ గా దున్నపోతు, సో దాన్ని పౌండ్రకం అంటారు, ఇలా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటి అంటే అసలు పేరు దున్నపోతును సంస్కృతంలో పౌండ్రక అని పిలుస్తారనమాట. సో అది కూడా మేల్ బఫెలో, అది సంగతి. అండ్ ఎస్ అందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు, సూపర్. సో మరి ఇదన్నమాట ఈ రోజు మన సందడి సందడి. అండ్ మరి మన సందడి సందడికి అయితే బాగా చెప్పేద్దాం మనకు సూపర్ సాంగ్ తో. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. నాయకత్వం, సేవాభావం, వికసిత్ భారత్ పట్ల భారతదేశానికి ఉన్న దార్శనికతను ప్రశంసిస్తూ భూటాన్ ప్రధానమంత్రి షేరింగ్ తోబ్గే రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఈరోజు పంచుకున్నారు. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ఫ్రాన్స్కు చెందిన హెన్రీ కగాన్, జపాన్కు చెందిన కెన్సో సోవాయిలు ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. శాస్త్రీయ పరిశోధన, విద్యారంగం, సామర్థ్య నిర్మాణం, వ్యవసాయ పరిశోధన, విద్యారంగాలలో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్ ఘనా దేశాలు రెండు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 పదవ ఎడిషన్ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీ సిల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 144 ఏళ్ల క్రితం సర్ రాబర్ట్ కోచ్ క్షయ టీబీ వ్యాధి కారక క్రిమిని కనుగొన్నారని, దీని నియంత్రణకు గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఇది ఇప్పటికీ ప్రాణాంతక వ్యాధిగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 25 సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్బంగా ఆయన నాయకత్వాన్ని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ, ఆయన దార్శనిక నాయకత్వంలో వికసిత్ భారత్ 2027 దిశగా భారత్ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తుందని ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. 2001లో అక్టోబర్ 7వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానం నేటితో 25 సంవత్సరాల రజతోత్సవం పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రధానమంత్రి పేరు మీద గుంటూరు జిల్లా వెంకటపాలెం ఆలయంలో ప్రధాని వికసిత్ భారత్ వ్రతసంకల్పం నెరవేరాలని ప్రార్థిస్తూ రాష్ట విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈరోజు పూజలు చేశారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులను, మధ్యాహ్న భోజనం నాణ్యతను ఆమె పరిశీలించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలో 59,45,000 పైగా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను 71 మంది లబ్దిదారులకు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఈరోజు అందించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. 4 గంటల 5 నిమిషాలు అయితే కావస్తుంది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే వినబోతున్నాం ఈ రోజు వన్ సింగర్ సాంగ్ అన్నమాట. సో మరి ఎవరు ఆ సింగర్ అంటే శ్వేతామోహన్. సో

శ్వేతామోహన్ గారు ఆలపించినటువంటి అద్భుతమైనటువంటి పాటలు మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్, సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్

0: ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:49 అయిపోతే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ అలాగే మరి మనం అయితే ఇప్పుడు ఇంకా వినబోతున్నాం అండ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్లా. అండ్ అలాగే మరి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేసేయాల్సిన టైం అయితే వచ్చేసింది కదా. సో మరి దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్. అండ్ అలాగే మరి సమయం చూస్తే 4:50 అయితే కావస్తుంది. మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇంటి పనులు బాధ్యతలన్నీ భార్యాభర్తలు సమానంగా పంచుకోవాలి. దీంతో పాటు లేడీస్ కి మహిళలకు మాతృత్వ సెలవులున్నట్లే పితృత్వ సెలవులు ఉండాలి ఫర్ ఫాదర్స్. ఉద్యోగాలకు దూరం అవుతున్న విషయం గురించి మాట్లాడితే మహిళలకు అన్ని రంగాల్లోనూ పుష్కలమైన అవకాశాలున్నాయి, కానీ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, వివాహమయ్యాక ఒత్తిడి వల్ల కొందరు ఉద్యోగాలు మానేస్తారు. ఈ పరిస్థితి మారాలి. పెళ్లి అంటే ఆర్థిక స్వాతంత్రం కోల్పోవడం కాదు. భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చుల జాబితాను చేసుకోవాలి. దే హావ్ టు గివ్ ప్రయారిటీ అకార్డింగ్ టు ద నీడ్. ఆవశ్యకత ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఇంటి బాధ్యతలతో వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మ్యారేజ్ అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుందని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద ఫ్యామిలీ రిలేషన్స్, ఇవన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగం సమన్వయం చేసుకోవాలి. అందుకే దానికి తగినట్లు ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. వివాహం ముఖ్యంగా భారతదేశంలో మహిళలకు జీవితంలో ఒక కీలక మైలురాయిగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఇంటి పనుల నుంచి ఆర్థిక నిర్వహణ వరకు బాధ్యతలు చాలా రెట్లు పెరుగుతాయి. వీటన్నిటి మధ్య మీ జీవిత భాగస్వామి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు, ముఖ్యంగా డబ్బు విషయానికి వస్తే, మీరు మీ స్వాతంత్రాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. ఇక ఉమ్మడి కుటుంబంలో భాగంగా అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కుటుంబం కూడా వారికి తోడుగా ఉంటే ఇది చాలా సులభమవుతుంది. ఆమె ఆర్థిక స్వాతంత్రానికి ఆటంకం లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. డబ్బు నిర్వహణ విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చులన్నీ జాబితా చేసుకోవాలి. ఆవశ్యకత అంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి. దాని ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కలిసి సాధించాలనుకునే కొన్ని లక్ష్యాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కలిసి ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. భార్యాభర్తల్లో అవగాహన ఉండేవారు పెట్టుబడుల గురించి ప్రణాళిక చేయాలి. ఇతరులు వారికి మద్దతు ఇవ్వాలి. ఇద్దరి ఆలోచనలో ఏవైనా విభేదాలుంటే పరిష్కరించుకోవాలి. పెళ్లైన తర్వాత కొత్త లక్ష్యాలు కోసం ఉమ్మడి పెట్టుబడులు ప్రారంభించినప్పటికీ పెళ్లికి ముందు చేసిన పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే పూర్తిగా భర్తపై ఆధారపడకుండా ఆర్థిక విషయాల్లో స్వతంత్రం ఉంటుంది. వివాహం అనేది అన్ని విషయాల్లో భాగస్వామ్యం ఉంటుంది. జీవితాన్నే కాకుండా ఆర్థిక బాధ్యతలను కూడా పంచుకోవాలి. కుటుంబంలో భర్త ఆర్థిక విషయాలను ఒక్కడే నిర్వహిస్తే భార్య ఆర్థిక స్వాతంత్రాన్ని దెబ్బతీసిన వారవుతారు. భార్య వారిపై ఆధారపడాలనుకుంటే అది మహిళ విశ్వాసాన్ని దెబ్బతీసిన వారవుతారు. ఆర్థిక నిర్ణయాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిపి తీసుకోవాలి. కొంతమంది మహిళలు వివాహం చేసుకున్న తర్వాత వారి వృత్తిని కూడా వదులుకుంటారు, కానీ మహిళలు సొంత ఆదాయ వనరులను కలిగి ఉండటం చాలా ముఖ్యం. జీవితం అనిశ్చితం, ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో కూడా చెప్పలేము. మీ డబ్బు అవసరాలకు మీరు మీ జీవిత భాగస్వామిపై ఆధారపడినట్లయితే అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం లేని మహిళలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వివాహానికి ముందే లేదా తర్వాతైనా భాగస్వామి ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవాలి. డబ్బు అలవాట్ల విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు ఒక నిర్దిష్ట అభిష్టానానుసారం ఖర్చు చేయడానికి స్వతంత్రం ఇవ్వాలి. ఖర్చు పరిమితిని దాటితే ఉమ్మడిగా చర్చించుకోవాలి. అంతేగాని ఇతరుల ఖర్చులను నియంత్రించడం మంచిది కాదు. అలా చేస్తే మానసికంగా ఆర్థికంగా ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకరి ఇష్టాలను మరొకరు నియంత్రించకుండా ఉంటేనే ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది. మహిళలు బ్యాంక్ పెట్టుబడుల ఖాతాలను ప్రారంభించండి. పొదుపు పెట్టుబడులను అలవాటు చేసుకోవాలి. ఏదైనా అనుకోని సమస్య ఎదురైనప్పుడు వారు ఆర్థికంగా నిర్ణయం తీసుకోవాలొస్తే అప్పుడు వారికి అవగాహన ఉంటుంది. మీరు కొన్ని నెలల్లో వివాహం చేసుకోబోయే లేదా కొత్తగా వివాహం చేసుకున్న మహిళ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. 1, మీరు కుటుంబంలో అన్ని ఆర్థిక నిర్ణయాల్లో చురుకైన పరిజ్ఞానం కలిగిన వారై ఉండాలి. 2, మీరు పనిచేసే మహిళ అయితే, అంటే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఉమెన్, మీ పేరు మీద మీరు ఆదా చేస్తుండటం పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. 3, ఇంటి ఖర్చులకు సహకరించండి.

కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన పెట్టాలి. జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి డబ్బు అవసరం అని భావిస్తే ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోండి. ఆర్థిక నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీస్లో భర్త చేసే పని కంటే 10 రెట్లు ఎక్కువ పని ఇంట్లో భార్య చేస్తుందని గుర్తించాలి. పిల్లల్ని సాకడం, ఇంటి పనులు చేయడమే భార్య విధి అని మరెందులోనూ జోక్యం చేసుకోకూడదన్న కొందరి అభిప్రాయం, కానీ ఇది తప్పు. కుటుంబ విషయాల్లో ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. 10 మందిలో ఉన్నప్పుడు ఆమె గురించి 2 మంచి మాటలు చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె ప్రాధాన్యం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పిల్లల వద్ద చెబితే ఆమె తన కష్టాన్ని మర్చిపోయి కుటుంబం కోసం మరింత కష్టపడుతుంది. ఇదేం గొప్ప, అంతేగా నువ్వు చేసేది వంటి పదాలు వాడకపోవడం మంచిది. సమస్యలు, సూచనలు, దంపతుల మధ్య ప్రతి విషయంలోనూ నిజాయితీ కొనసాగాలి. నిజాయితీగా వ్యవహరించినప్పుడు మనస్పర్ధలు సహజం. సందర్భం ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. అవగాహనతో వ్యవహరించాలి. ఎవరి వల్ల సమస్య ఎదురైనా పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు వెతకాలి. సాకులతో ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వల్ల పరిస్థితి జటిలమవుతుంది. పుట్టి పెరిగిన వాతావరణం వేరుగా ఉండటం, మెటర్నిటీ వాతావరణం భిన్నంగా ఉన్నప్పుడు అలవాటు పడేలా ప్రోత్సహించాలి. అర్థం చేసుకునేలా కౌన్సిలింగ్ చేయాలి. కంపారిజన్స్ చిన్నబుచ్చడం మంచిది కాదు. ఉద్యోగులైతే మిస్అండర్స్టాండింగ్ కి దూరంగా ఉండాలి. సమయ పాలన విషయంలో పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించాలి. అపోహ పడితే ఇబ్బందులే. పని విభజన చేసుకుని పరస్పరం సహకరించుకోవాలి తప్ప నీదే బాధ్యత అన్న మాట రాకూడదు. లైంగిక పరమైన అపోహలను దరిచేరనివ్వకూడదు. సమస్య ఉంటే సైకాలజిస్ట్ ని సంప్రదించి పరిష్కరించుకోవాలి తప్ప నువ్వే కారణం అనకూడదు. అది ఎవరైనా సరే, వెదర్ ఇట్ మే బి ది హస్బెండ్ ఆర్ ది వైఫ్. వ్యసనాలకు బానిస కావడం, బాధ్యత లేకుండా వ్యవహరించడం ఆర్థిక ఇబ్బందుల సమస్య కారణం. ఎదురుచూపు గుర్తించాలి. ఇంటి పనితో ఎంతో సతమతమయ్యే భార్య రోజులో ఒక సందర్భంలోనైనా భర్త ప్రశంస కోసం ఎదురుచూస్తుంది. ఆ ఎదురుచూపుని గుర్తించినప్పుడే ఆమె పట్ల మనకు నిజమైన ప్రేమ బయటపడుతుంది. తమ కోసం తన సర్వస్వం ధారబోసే భార్య ఎదురుచూపుని గుర్తించడం మర్చిపోతుంటారు. దీంతో ఆమె మనోవేదన అనుభవిస్తుంది. ఆమె పడుతున్న మనోవేదనను గుర్తించలేని వారు ఎందరో ఉన్నారు. ప్రత్యేకంగా గుర్తించుకోవాలి. భార్యకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను, రోజులను గుర్తించుకోవాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు, ముఖ్యమైన రోజులను గుర్తించుకుని విష్ చేస్తూ ఉండాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ టిప్స్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ టాటా, బై బై. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. వనితా లోకం స్త్రీల కార్యక్రమం

0: వనితాలోకం ఈనాటి స్త్రీల కార్యక్రమంలో టెలిఫోన్ ద్వారా మహిళా శ్రోతలు మాత్రమే కోరే చిత్రగీతాల కార్యక్రమం ప్రారంభించుకునే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముఖాన్ మొటిమల
2: గజ్జా
1: బొబ్బలా
2: సైబాల్,
1: నడువుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: 107.5 103.2 MHz పై వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమానికి మహిళా శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలు నచ్చిన పాట వినాలనుకుంటే కార్యక్రమానికి వెంటనే డయల్ చేయండి, మీకు నచ్చిన పాట అడిగి వినండి. కార్యక్రమానికి డయల్ చేయవలసిన మా నెంబర్లు 224-6605, ఇంకో నెంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. మొదటి మహిళా శ్రోతను పలకరిద్దాం, వారే పాట కోరుతారో చూద్దాం. హలో హలో హలో
9: హలో మేడం.
8: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
9: స్వరూప మేడం.
8: స్వరూప గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారా? చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం? ఇదేనా తొలిసారి మీరు కాల్ చేయడం? ఓకే ఓకే, చెప్పండి మా, ఏ చిత్రం నుంచి పాట? ఘటోత్కచుడు. అందులో ఏ పాట అండి? వినేద్దామా పాట? ఎవరి కోసం వినిపిస్తున్నారు ఈ పాటని? అందరి కోసం వినిపిస్తున్నారు. సరే అండి, పాట వస్తుంది, వినేద్దాం.
10: స్వర్గాన ఉన్న మాత, నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన, నీ మాటగా నేను చెప్పేది తల్లి. ఆహా, దివ్యోపదేశం దివ్యోపదేశం మాత.
11: చెప్పంక, అమ్మేం చెప్పిందో చెప్పు. చెప్పువా చెప్పువా చెప్పు చెప్పు
10: చెప్తాంత.

0: 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు మాత్రమే. టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమంలో ఉన్నామండి మనం. మరో శ్రోతను పలకరిద్దాం. హలో
1: మేడం,
0: మీ పేరు?
1: పూర్ణిమ.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందామండి? ఒకటో నెంబర్ కుర్రాడ నుంచి ఏ పాట అన్నారు? నువ్వు చూడు, ఓకే అండి, వినిద్దామా? చెప్పండి చెప్పండి.
1: ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీ బాబు, పుష్పలత, మేఘశ్రీ, మిత్ర,
0: ఓకే అండి. అందరి కోసం మీరు కొన్న ఒకటో నంబర్ కుర్రాడు చిత్రం నుంచి పాట వస్తుంది, వినేద్దామండి.

0: వనితాల్లోకం స్త్రీల కార్యక్రమంలో మరో మహిళా శ్రోతను పలకరిద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి? మీ పేరు?
1: అమరావతి మేడం.
0: అమరావతి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: కేజీలో నుంచి ఏ నామంలో వచ్చింది, ఏ పూజ చేస్తున్న పాట కావాలి మేడం.
0: ఏ సినిమా అండి?
1: యోగి.
0: యోగినా? ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీరు?
1: మేము ఆవులు మేస్తా ఉంటాం.
0: వింటుంటారా రేడియో కార్యక్రమాలు? నేను
1: వింటూ ఉంటాం మేడం.
0: సరే అండి, మీరు కొన్న పాట సిద్ధంగా ఉంది, వినేద్దామా?
1: ఓకే మేడం, బాయ్
0: బాయ్ అండి.

0: తిరుపతి ఎఫ్ఎంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న చిత్రగీతాల కార్యక్రమంలో ఉన్నామండి. తర్వాత మహిళా శ్రోత ఏ పాటను కోరుతారో చూద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి?
1: మాది జయం సుబాలయపల్లి మండలం మేడం.
0: మీ పేరు?
1: పేరు సుబ్రత్నమ్మ.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట
1: మేడం? నాకు
0: హలో
1: మనుషుల నుంచి.
0: ఏ పాట అండి?
1: మేడం జాబ్ ఆకాశమే.
0: వినపడలేదండి మీ మాట, చెప్పండి ఏ చిత్రం నుంచి. హలో, సరే అండి, లైన్ కట్ అయినట్టుంది. హలో
2: హలో,
0: నమస్తే అండి.
2: నమస్తే మేడం.
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మేడం రంబుచల్ నుంచి మేడం మాట్లాడుతున్నాం. నా పేరు వేదవతి మేడం.
0: వేదవతి గారు, ఏ చిత్రం నుంచి పాట విందాం?
2: అన్నమయ్యలో వేయండి మేడం.
0: అన్నమయ్య చిత్రం నుంచి ఏ పాట?
2: ఏదో ఒకటి వేయండి మేడం, గుర్తులేదా?
0: అన్నమయ్య నుంచి ఏ పాట అయినా పర్లేదు.
2: అవును మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
2: ఆవులకాడ ఉన్నా మేడం.
0: అవునా, వింటుంటారా రేడియో కార్యక్రమాలు?
2: వింటాం మేడం, అన్నీ వింటా ఉంటాం మేడం. ఎన్నిసార్లు నుంచి ట్రై చేస్తాను, తగలలే మేడం.
0: ఇప్పుడు వేరే ఆవిడకి లైన్ దొరికి, మీకు దొరకాలని ఉంది కాబట్టి ఆవిడ లైన్ కట్ అయింది కాబట్టి మీకు ఈరోజు లక్కీ.
2: అవునా మేడం? థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, మీతో మాట్లాడాలని ఉంది, లైన్ దొరికింది. వినేద్దామండి పాట, మీరు కోరిన పాట.
2: విన్నాం మేడం.
0: కోరుతున్న శ్రోతలు ఏమైనా చెప్తారా?
2: ఐశ్వర్య మేడం, మా పాప.
0: ఓకే, ఏం చేస్తుంటుంది ఐశ్వర్య?
2: సెకండ్ ఇయర్ మేడం, ఇంటర్ సెకండ్ ఇయర్.
0: ఇంటర్ సెకండ్? ఓకే ఓకే ఓకే ఓకే అండి, మీ పాట వస్తుంది, వినేద్దాం.
2: థ్యాంక్ యూ మేడం.
0: అలానే అండి.
2: సరే.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో
0: పుస్తకవాణి.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772466 05. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఇంతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

కార్యక్రమం. యువవాణి ఈనాటి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి స్థానిక ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచ మార్కెట్ వరకు ఈ అంశం గురించిన విశేషాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఆర్ఆర్బీలో 3477 ఎన్టీపీసీ ఉద్యోగాలు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేషన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 3477. అర్హత, సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉండాలి. వయస్సు 1/1/2027 నాటికి 18-33 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ 8/10/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6/11/2026. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://www.rrbapply.gov.in. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరోసారి https://www.rrbapply.gov.in. ఇక డిఆర్డీఓ డిఐపీఆర్ ఢిల్లీలో 24 అప్రెంటిస్లు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్ డిఐపీఆర్ వివిధ ట్రేడ్లలో ఐటీ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 24. ట్రేడ్ల వారీగా ఖాళీలు స్టీవార్డ్ 1, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ 2, సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంగ్లీష్ హిందీ 2, ఫోటోగ్రాఫర్ 1, సిఓపిఏ 14, ఐటీ ఐటీ ఈఎస్ఎం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ 2, మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్ 2. అర్హత, సంబంధిత ట్రేడ్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం ఐటీఐలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా. ఈమెయిల్ అడ్రస్ admin.dipr.dipr@gov.in. సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడి admin.dipr.dipr@gov.in. దరఖాస్తులకు చివరి తేదీ 14/10/2026. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://www.drdo.gov.in.

ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు దార్శనిక భారత్. శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలు ఏమిటి? ప్రజల జీవితాలను

ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి, స్థానిక ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచ మార్కెట్ వరకు, ఈ అంశం గురించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడో ఒక పంటకు పేరుంటుంది, మరెక్కడో ఒక చేనేత వస్త్రానికి, ఇంకొక చోట హస్తకళకు, మరొక జిల్లాలో ఆహార ఉత్పత్తికి. ఈ స్థానిక ప్రత్యేకతలను గుర్తించి వాటికి మార్కెట్, బ్రాండింగ్, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఎగుమతి అవకాశాలను అనుసంధానించడమే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం డిపిఐఐటి ప్రకారం 2026 జూలై నాటికి దేశంలోని 773 జిల్లాల్లో 1244 ఉత్పత్తులను ఓడిఓపి కింద గుర్తించారు. ప్రతి జిల్లాలోని స్థానిక ఉత్పత్తిని ఎంపిక చేసి దానికి బ్రాండ్ గుర్తింపు కల్పించి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇది కేవలం ఒక ఉత్పత్తిని ఎంపిక చేసే కార్యక్రమం కాదు. ఒక జిల్లాలో ఉన్న ఉత్పత్తి చుట్టూ మొత్తం స్థానిక ఆర్థిక వ్యవస్థను నిర్మించే ప్రయత్నం. రైతు పండించిన పంట నుంచి ప్రారంభమై దాని ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నిల్వ, రవాణా, బ్రాండింగ్, మార్కెటింగ్ వరకు ఒక సమగ్ర విలువ గొలుసును అభివృద్ది చేయడానికి ఓడిఓపి దోహదపడుతోంది. దీని ప్రభావం స్థానిక ఉపాధిపైన ఉంటుంది. ఒక ఉత్పత్తికి మార్కెట్ విస్తరించినప్పుడు రైతుతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్న వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు, ఎఫ్పిఓలు, సహకార సంఘాలు, కళాకారులు, ప్యాకేజింగ్, రవాణా రంగాల్లో పనిచేసేవారికి కూడా అవకాశాలు పెరుగుతాయి. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద ఓడిఓపి ఉత్పత్తుల కోసం బ్రాండింగ్, మార్కెటింగ్కు 50% వరకు ఆర్థిక సహాయం, ఎస్హెచ్ఇ సభ్యులకు ఒక్కొక్కరికి 40,000 రూపాయల వరకు సీడ్ క్యాపిటల్ వంటి సహాయాలు అందించే వ్యవస్థ ఉంది. ఓడిఓపిలో మరో ముఖ్యమైన మార్పు స్థానిక ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడం. ఇంతకాలం ఒక జిల్లాలోనే పరిమితమైన ఉత్పత్తి ఇప్పుడు జిల్లా పేరుతో ఒక ప్రత్యేక ఆర్థిక గుర్తింపుగా మారుతోంది. దేశంలోని ప్రభుత్వ ఓడిఓపి పోర్టల్లో వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, చేనేత, తయారీ, సముద్ర ఉత్పత్తులు వంటి విభిన్న రంగాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఇక ఓడిఓపి స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే వంతెనగా కూడా పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఓడిఓపి ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రదర్శనలలో ప్రదర్శించడం, విదేశాల్లోని భారతీయ మిషన్లతో అనుసంధానం, వర్చువల్ బయర్ సెల్లర్ సమావేశాలు నిర్వహించడం, అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను కల్పించడం వంటి చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ జీఈఎం ఓడిఓపి బజార్ ద్వారా ఈ ఉత్పత్తులను ఈ కామర్స్ మార్కెట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతోంది. దీంతో ఒక చిన్న జిల్లాలో తయారైన వస్తువు లేదా పండిన పంటకు మార్కెట్ ఇక ఆ జిల్లాల సరిహద్దులతో ముగియదు. స్థానిక ఉత్పత్తి, జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ అనే ప్రయాణానికి మార్గం ఏర్పడుతుంది. అలా ఓడిఓపి భారతదేశంలోని స్థానికతను ప్రపంచీకరణతో కలుపుతోంది. గ్రామీణ రైతు పంట నుంచి కళాకారుడి చేతి వృత్తి వరకు ఒకప్పుడు స్థానిక పరిధిలోనే ఉన్న ఉత్పత్తులకు కొత్త గుర్తింపు, కొత్త మార్కెట్, కొత్త ఆర్థిక అవకాశాలను అందిస్తోంది. ఇంతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి, స్థానిక ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచ మార్కెట్ వరకు అనే ఈ అంశం గురించిన వివరాలు విన్నారు.

0: యానిమల్ చిత్రం నుంచి విశాల్ మిశ్రా పాడిన పాటను విన్నారు. ఇప్పుడు విశ్వనాథన్ సన్స్ చిత్రం నుంచి పాటను విందాం.
1: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. ఆయుష్ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, దేశంలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ఆదరణ, వైద్య పర్యాటకుల సంఖ్యలో పెరుగుదల, పరిశోధనల్లో పురోగతి, వీటితో అంతర్జాతీయ స్థాయిలో ఆయుర్వేద విస్తరణకు అనేక అవకాశాలు, ఈ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ దేశాల్లో ఆరోగ్య సంరక్షణతో ముడిపడిన చర్చలలో ఒక విషయంగా మాత్రమే ఇంతకాలం పరిమితమైన ఆయుర్వేదం ఇక ఆ పరిమితిని అధిగమించి ప్రధాన స్రవంతి దిశగా పురోగమిస్తోంది. భారత్లో ఆయుష్ సేవల ఆర్థిక వ్యవస్థ అంతకంతకు వృద్ధి చెందుతుండడం, దేశీయంగా చాలా మంది సాంప్రదాయక సంరక్షణ పద్ధతులను అనుసరిస్తుండడం, ఆరోగ్యం పట్ల వైద్య సేవలను అందుకోవడమే ప్రధానంగా పర్యటనలపై పెరుగుతున్న ఆసక్తి, ఇవన్నీ కలిసి ఆయుర్వేదానికి సరికొత్త అవకాశాలని అందిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాల్లో వైద్య సమాజం కూడా ఇదివరకటి కన్నా ఇప్పుడు సాంప్రదాయక వైద్యానికి, పరిశోధనలకు, ఫలితాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకోనుంది. ఆరోగ్యవంతమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయుర్వేదను అనుసరించడం అన్న అంశాన్ని ఈ సంవత్సర ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారు. భారత్ తన శతాబ్దాల నాటి జ్ఞాన వ్యవస్థను ఆధునిక పరిశోధనలు, నాణ్యతా ప్రమాణాలు, అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సేవల ప్రాథమిక ప్రణాళిక ఫ్రేమ్వర్క్లతో జోడించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న దశలో ఈ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇప్పుడున్న సవాళ్లు ఆయుర్వేదాన్ని ప్రపంచ దేశాల చెంతకు చేర్చడమే ఒక్కటే కాదు, ఆయుర్వేదంలో అంతర్జాతీయ స్థాయి వృద్ధికి మద్దతిచ్చేలా తగిన ప్రమాణాలను కూడా నెలకొల్పవలసి ఉంది. దీని విశ్వసనీయతను, సంస్థాగత పునాదులను తీర్చిదిద్దాల్సిన అవసరం కూడా ఉంది. గత 10 ఏళ్లలో ఆయుష్ రంగం గణనీయమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. దీంతో ఆయుర్వేద విస్తరణకు బలమైన పునాది పడడంతో పాటు మునుపటితో పోలిస్తే ఎక్కువ వర్గాల ఆదరణ కూడా లభించడం మొదలైంది. ఆయుష్ మార్కెట్ స్థాయి 2014లో 2.85 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉంటే 2023 కల్లా అది 43.4 బిలియన్ అమెరికా

0: డాలర్లకు మెరుగైంది. ఇదే వ్యవధిలో ఆయుష్ ఎగుమతులు కూడా 1.09 బిలియన్ అమెరికా డాలర్ల నుంచి 2.16 బిలియన్ అమెరికా డాలర్ల వరకు చేరుకున్నాయి. ఎంఎస్ఎంఈ అంకుర సంస్థలను పటిష్టపరచడానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఫలితంగా ఈ రంగంలో కొత్త వాణిజ్య సంస్థలను ప్రారంభించే వారికి నూతన ఆవిష్కరణలకు పెట్టుబడులకు విశాల ప్రోత్సాహక విస్తారిత అనుబంధ వ్యవస్థ ఇకోసిస్టమ్ ఏర్పడడానికి మార్గం సుగమమైంది. ఆయుష్ చికిత్స పద్ధతులకు దేశీయంగా ఆదరణ అంతకంతకు పెరుగుతుండటంతో ఈ విస్తరణ కార్యకలాపాలకు కీలకమైన దన్ను లభిస్తోంది. గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ నమూనా సర్వే కార్యాలయం 2022 జూలై మొదలు 2023 జూన్ మధ్యకాలంలో అఖిల భారత స్థాయిలో మొదటిసారిగా ఒక సర్వేను నిర్వహించింది. దీనిలో 181,298 కుటుంబాల అభిప్రాయాలు సేకరించారు. ఈ కుటుంబాల్లో 104,195 కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల నివాసులు కాగా 77,103 కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆయుష్ పట్ల అవగాహన గ్రామ ప్రాంతాల్లో 94.8%, పట్టణ ప్రాంతాల్లో 96% స్థాయిలో ఉందని సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంత నివాసుల్లో 46.3% మంది, పట్టణ ప్రాంత నివాసుల్లో 52.9% మంది సర్వేకు ముందుండి ముందటి 365 రోజుల్లోనూ చికిత్సకు గాని లేదా నివారణ దృష్ట్యా గాని చికిత్స పరంగా ఆయుష్ వైపు మొగ్గు చూపారని ఈ సర్వేలో తేల్చారు. చికిత్స కోసం ఆయుష్ పద్ధతులన్నింటిలోకి ఆయుర్వేదపైనే ఎక్కువ మంది శ్రద్ధ చూపుతున్నారని, నివారణ ప్రధాన ఆరోగ్య సంరక్షణ వెల్నెస్ రీత్యా కూడా ఇది పోషించగల పాత్ర మునుముందు పెరగనుందని నిర్ధారణ అయింది. వైద్య సేవలను కోరుకుంటూ బయట దేశాల నుంచి భారత్కు తరలివస్తున్న వారి ద్వారా నానాటికి పెరుగుతున్న అంతర్జాతీయ గిరాకీ ప్రయోజనాన్ని సద్వినియోగపరుచుకోవాలని భారత్ ఆశిస్తోంది. ఆయుష్ పద్ధతుల్లో చికిత్స చేయించుకోగోరుతున్న విదేశీయులను దృష్టిలో పెట్టుకుని ఆయుష్ వీసాను 2023 జూలై 27 ప్రవేశపెట్టారు. ఆయుర్వేద ఇతర సాంప్రదాయక వైద్య పద్ధతులకు మంచి అవకాశాలున్న పర్యాటక ప్రాంతాలను గుర్తించడానికి భారతీయ వైద్య పద్ధతులకు మంచి అవకాశాలున్న పర్యాటక ప్రాంతాలను గుర్తించడానికి భారతీయ పర్యాటక అభివృద్ది సంస్థతో ప్రభుత్వం భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వైద్యం కోసం ప్రయాణాలు చేస్తున్న వారికి సంబంధించిన మార్కెట్ 2022లో 115.6 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉండవచ్చునని అంచనా వేయగా, ఇది మరో 4 సంవత్సరాల్లో అంటే 2030 కల్లా దాదాపుగా 286.1 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగా ఆయుర్వేద తదితర సాంప్రదాయక పద్ధతులు భారత వైద్య పర్యాటక వెల్నెస్ సంబంధిత విస్తారిత అనుబంధ వ్యవస్థలో ఓ ప్రధాన భాగంగా మారగలగడానికి అవకాశం ఉంది. అయితే దీనికి గాను ఆరోగ్య సంరక్షణ సేవలను, వెల్నెస్ పథకాలను, పర్యటన రంగాన్ని పరస్పరం అనుసంధానించాల్సి ఉంటుంది. ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు ప్రకటన విందాం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

యువవాణి ఈనాటి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:30 ప్రపంచ పత్తి దినోత్సవం గురించిన వివరాలు, అనంతరం అన్నమయ్య పదమంజరిలో భక్తి గీతాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షలు పాటించాల్సిన యాజమాన్య పద్దతుల గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ భార్గవరామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు ఈ కార్యక్రమం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 8 గంటలకు దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రాత్రి 8:15 8:45 చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:30 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:00 రాగం తానం పల్లవిలు డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గారి గాత్రం, వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మౌడూరు సూర్యప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 10:45 ఆపాత మధ్యాహ్నాలు కార్యక్రమంలో చిత్రగీతాలు ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ వై రామకృష్ణారావు. 6:30 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా వందే భారత్ రైలు భారత దేశ అభివృద్దికి సరికొత్త వేగం అనే అంశం గురించిన విశేషాలు, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. 7:45 ఉదయరాగంలో చిత్రగీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 8:35 పుస్తకవాణి కార్యక్రమంలో ఆర్సి కృష్ణస్వామిరాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం కథ జాతరో జాతర, కథ చదివిన వారు శ్రీమతి జె నిర్మల. 9:00 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. 10:00 ప్రజాసేవలో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి అతిథి బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ఉదయం 10:20 12:10 12:40 1:30 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక అంశం మీద పాటలతో కూర్చున్న కార్యక్రమం. కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత భారత వైమానిక దళ దినోత్సవం గురించిన వివరాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో స్త్రీ పర్వం 2వ భాగం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Prime Minister Narendra Modi has interacted with Global System for Mobile Communications Association GSMA board members at Seva Teerth in New Delhi ahead of the India Mobile Congress IMC 2026. GSMA is a global organization unifying the mobile ecosystem, representing mobile operators and organizations across the mobile ecosystem and adjacent industries. During the interaction, the Prime Minister emphasized that technology must become a tool for inclusive and sustainable development. He stressed that democratization of technology is essential to ensure that no section of society is left behind. Prime Minister Narendra Modi has said India will definitely fulfill its dream of becoming a developed nation by 2047 through visionary policies and hard work. Addressing the Vikasit Bharat Sankalp Sabha in New Delhi today, Mr. Modi said the present government's policy focuses on solutions for all citizens. He said India wants

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది.

0: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. పెట్టుబడులకు పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారుతోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వికసిత్ భారత లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 12 అజెండా అంశాలకు ఈరోజు ఆమోదం లభించింది. విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లకు మార్గం సుగమం చేస్తూ 2026 ఉన్నత విద్యా పాలసీకి విద్యా చట్ట సవరణకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆశా కార్యకర్తల గ్రాట్యుటీ పెంచేందుకు సైతం అంగీకారం లభించింది. రేపల్లె ఆసుపత్రిని ఆధునీకరించడంతో పాటు గిరిజన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ వంటి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఉద్యానవన రంగాన్ని డిజిటల్ బాట పట్టించే ఏపీ హెచ్ఎంఎస్ వ్యవస్థకు కేబినెట్లో ఆమోదం లభించిందని రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: రాష్ట్రంలో ఉద్యాన పంటలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించడం, నిర్వహించడం, విశ్లేషించడం, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా విధుల్లో ఉండగానే మరణించి అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనంగా గ్రాట్యుటీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేవలో పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 5,000 చొప్పున గరిష్టంగా 1,50,000 వరకు గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రతిపాదించారు.
0: రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమై విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం కోరనున్నారు. నదుల అనుసంధానంపై కూడా అధ్యయనం చేయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. అదేవిధంగా ఎల్నినో దృష్ట్యా కరువు పరిస్థితులపై కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కోరనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు కేంద్ర సహాయం కోరనున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు నాయుడు రేపు కలవనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై గోదావరి వరద జలాల సద్వినియోగం, నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తరువాత రేపు ఢిల్లీలో ప్రారంభం కానున్న సిఐఐ పార్ట్నర్షిప్ సదస్సు కర్టెన్ రైసర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. పెట్టుబడులకు పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నం ఐఐఎంలో జరిగిన సిఐఐ ప్రాంతీయ సదస్సుకి ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పెట్టుబడిదారులకు ప్రాజెక్టులను వేగంగా ప్రారంభించడమే కీలకమని, ఏపీ ఐఐసీ సింగిల్ విండో మెకానిజం ద్వారా 6 నుంచి 12 నెలల్లో అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 7.8 వృద్ధి రేటుతో భారత్ ఎదుగుతోందని స్పష్టం చేశారు. విశాఖపట్నం గేట్వే ఆఫ్ ఎకానమీగా దేశంలో గుర్తింపు పొందుతోందని, అన్ని రంగాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయని రామ్మోహన్ నాయుడు తెలియజేశారు.
2: Andhra has brought this new term into the conversation, which is speed of doing business. And through our APIIC's single window mechanism and plug and play industrial zones, many industrial projects and expansions are now being enabled in a record time of 6 to 12 months. Whereas if you look at the average across the country, it is around 18 to 24 months of several standard processes. That can mean saying that an investor is saving 6 months and time saved is money saved.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో సాగిన ఆయన ప్రజాజీవిత ప్రయాణం దేశ సేవ పట్ల ఆయనకున్న నిరంతర నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తోంది. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో మార్గనిర్దేశం పొందుతూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత్ భారత లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారతకు ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా సాంస్కృతిక నాగరికత చైతన్య పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిపై నిర్మితమైన రామమందిరం భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. 2020 ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగగా 2024

0: జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇక 2025 నవంబర్ 25తో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కేవలం ఒక ఆలయ నిర్మాణంగా కాకుండా భారతీయ నాగరికతతో ముడిపడిన సాంస్కృతిక వారసత్వాన్ని పునఃస్మరించుకునే సందర్భంగా నిలిచింది. రామమందిర నిర్మాణంతో అయోధ్యలో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం పెరిగింది. యాత్రికులు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రహదారులు, రైల్వే, విమానాశ్రయం, వసతి, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా వంటి రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అయోధ్య ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: హమారే రామలలా అబ్ టెంట్ మే నహీ రహెంగే, హమారే రామలలా అబ్ దివ్య మందిర్ మే రహెంగే. మేరా పక్కా విశ్వాస హై, అపార శ్రద్ధా హై కి జో ఘటిత హువా హై ఇస్కి అనుభూతి దేశ్ కే విశ్వ కే కోనే కోనే మే రామ భక్తో కో హో రహీ హోగి. యే మాహోల్, యే ఘడీ ప్రభు శ్రీ రామ కా హమ్ సబ్ పర్ ఆశీర్వాద్ హై.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సేవాజ్యోతి యాత్రను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ జీవితం దేశ సేవకు, పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమైందన్నారు. సేవే సంకల్పం, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ సేవలో భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులు తమ కుల ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయాన్ని కల్పించినట్లు రియల్ టైం గవర్నెన్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు తమ కుల ధృవీకరణ పత్రాలను తమకు కావలసినప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండా తామున్న చోటు నుంచే తమ మొబైల్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆర్టీజీఎస్ తెలిపింది. మనమిత్రలోని రెవెన్యూ సేవల విభాగంలో పౌరులు రీఎష్యూయన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ విభాగాన్ని ఎంపిక చేసుకుని అందులో తమ ఆధార్ నంబరును పొందుపరిచి ఓటీపీ పొందాలి. ఈ ఓటీపీ అందులో నమోదు చేసిన తర్వాత కొన్ని వివరాలను నింపాల్సి ఉంటుంది. తరువాత కుల ధృవీకరణ పత్రం పొందడానికి కావలసిన 40 రూపాయల రుసుమును వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే చెల్లించవచ్చు. ఒకసారి చెల్లింపు అయిన తర్వాత వాట్సాప్లో మీ కుల ధృవీకరణ పత్రం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే కుల ధృవీకరణ పత్రాలు జారీ అయిన వారు తమ కుల ధృవీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా తమకు కావలసిన సమయంలో కావలసిన చోట డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. పెట్టుబడులకు, పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారుతోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: నోబెల్ పురస్కార సముద్ఘోషిత. అథ వార్తాః విశదీకృత్య. నవదెహల్యాం అద్య వికసిత భారత సంకల్ప సభాం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అబ్రవీత్ యత్ దూరదర్శిన్యా నీత్యా కఠోర పరిశ్రమేణ చ భారతం సప్తచత్వారింశదధిక ద్విసహస్రతమే వర్షే వికసిత రాష్ట్రస్య స్వకీయం స్వప్నం అవశ్యమేవ పూర్ణం విధాస్యతి. వర్తమాన ప్రశాసనస్య నీతయః సర్వ నాగరికాణాం సమస్యానాం సమాధానే కేంద్రీకృతాః సంతి. ప్రధానమంత్రిణా ప్రోదీరితం యత్ పురా యత్ భారతం నీతిగత శిథిలతాయాః కృతే చర్చ్యతే స్మ తత్ అద్య స్వకీయాయాః వర్ధమాన శక్తేః దృఢతాయాః చ కృతే జగతి విశ్రుతమస్తి. గతేషు ద్వాదశ వర్షేషు దేశస్య స్థితిః సర్వథా పరివర్తితా. పూర్వతనస్య ఆయాత నిర్భరతా యుగస్య స్థానే అద్య భారతం ఉత్పాదన సామర్థ్యేన నిర్యాత క్షేత్రే నూతన కీర్తిమానాని రచయతి. తేన సవిశేషం సంసూచితం యత్ పంచవింశత్యధిక ద్విసహస్రతః షడ్విశత్యధిక ద్విసహస్రతమ పర్యంతం స్వతంత్రతాయాః అనంతరం కృషిక్షేత్రే ఉచ్చతమస్య అనవరత వికాసస్య సాక్షిభూతమాసీత్. ప్రధానమంత్రిణా సబలం ప్రోక్తం యత్ ఈదృశం యుగాంతకారి పరివర్తనం తదైవ సంభవతి యదా సంకల్పః సుస్పష్టః నీతయః చ సునిశ్చితాః భవంతి.
1: దేశ్ నే ముజే బహత్ కుచ్ దియా హై ఇస్లియే దేశ్ కే లియే మేరా దాయిత్వ భీ సబ్సే అధిక హై ఔర్ మే హృదయ సే యే మాన్తా హూం कि देश के हर नागरिक का मुझ पर सबसे बड़ा हक है. ये 25 वर्ष का जनविश्वास बहुत बड़ी पूंजी है और ये पूंजी देश की है. मां भारती की हर संतान इस पूंजी की अधिकारी है.
0: ప్రధానమంత్రిణా శ్రీ నరేంద్ర మోదినా ప్రోక్తం యత్ అయం సమయః భారతాయ బృహత్తమానాం లక్ష్యానాం నిర్ధారణాయ అత్యంతం అనుకూలః అస్తి. స్వకీయాం సమగ్రామపి రాజనైతిక యాత్రాం దేశవాసీనాం అనన్య విశ్వాసాయ సమర్పయన్ శ్రీమోదీ అవోచత్ యత్ వర్తమాన శాసనస్య నీతయః సర్వ నాగరికాణాం సమస్యానాం స్థాయి సమాధానే కేంద్రీకృతాః సంతి.
1: సబ్కా సాథ్ సబ్కా వికాస్ యహీ మేరే లియే సుశాసన్ కా ఆధార్ రహా హై. సమస్యా సబ్కీ హై తో సమాధాన్ భీ సబ్కే లియే హోనా చాహియే ఔర్ ఇస్లియే హమ్నే సుశాసన్ కో సేచురేషన్ సే జోడా. సేచురేషన్ యానీ హర్ లాభార్థి జుడే, కోయి పాత్ర ఛూటే నహీ, కోయి హక్దార్ పీఛే రహే నహీ और किसी के हक पर कोई डाका न डाल सके.
0: भारत स्विट्जरलैंड देशयोः द्विपक्षीय वार्तायाः अंकीय प्रौद्योगिकी नवीन ऊर्जा आर्थिक विकास क्षेत्रेषु च गभीरा विचार विनिमय प्रक्रिया सुसंपन्ना. ఉభయోః దేశయోః ప్రతినిధిభ్యాం అనుసంధాన నవాచార క్షేత్రయోః సహయోగాయ ప్రలేఖేషు హస్తాక్షరాణి విహితాని. అస్యాః గోష్ఠ్యాః ముఖ్యముద్దేశ్యం తావత్ ద్విపక్షీయ వ్యాపారవర్ధనం, స్వచ్ఛ ప్రౌద్యోగిక్యాః ఆదాన ప్రదానం, ఉభయోః రాష్ట్రయోః ఆర్థిక సంబంధానాం నూతన శిఖరాణాం ప్రతి నయనం చ అస్తి. జాగతిక భూ రాజనైతిక అనిశ్చితతానాం మధ్యే వర్ధమానాయాః ముద్రాస్ఫీతేః నియంత్రణాయ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇత్యనేన ప్రాయః సార్ధత్రివర్షానంతరం అద్య ముఖ్య నీతిగత అనుపాతః 25 ఆధారాంకైః సంవర్ధితః, యేన సః 5.5% ప్రాప్తః. ద్వైమాసిక మౌద్రిక నీతేః ఘోషణాం కూర్వన్ రిజర్వ్ విత్తకోశస్య గవర్నర్ సంజయ మల్హోత్రా అవోచత్ యత్ మౌద్రిక నీతి సమిత్యా సర్వసమ్మత్యా నీతిగత రెపో అనుపాతస్య 25 ఆధారాంకైః సంవర్ధనస్య నిర్ణయః గృహీతః. రిజర్వ్ విత్తకోశేన వర్తమాన విత్తవర్షాయ వాస్తవిక సకల స్వదేశీయోత్పాదస్య వృద్ధ్యనుపాతః 7.5% భవిష్యతీతి

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు ప్రపంచ పత్తి దినోత్సవం గురించిన వివరాలు, ఆ తర్వాత అన్నమయ్య పదమంజరిలో భక్తి గీతాలు వింటారు. ప్రపంచ పత్తి దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న జరుపుకుంటారు. ప్రపంచ ఆర్థిక

0: వ్యవస్థలో ముఖ్యంగా కోట్ల మంది రైతులు, చేనేత కార్మికులు, వస్త్ర రంగానికి చెందిన కార్మికుల జీవితాల్లో పత్తి యొక్క ప్రాముఖ్యత మరియు పాత్రను గుర్తించేందుకు ఈ రోజును కేటాయించారు. ఐక్యరాజ్యసమితి యుఎన్, ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ సంయుక్తంగా 2019 అక్టోబర్ 7న మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి. బెనిన్, బుర్కినాఫాసో, చాడ్, మాలి, కాటన్ ఫోర్ అనే ఆఫ్రికా దేశాల చొరవతో ఇది ఏర్పాటైంది. ఈ సంవత్సరం 2026 థీమ్, ప్రపంచ పత్తి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటంటే మంచి కోసం పత్తి, వాణిజ్యం, పరివర్తన మరియు భాగస్వామ్యం ద్వారా శ్రేయస్సును నిర్మించడం. భారతదేశంలో ప్రాధాన్యత. భారతదేశంలో పత్తిని తెల్ల బంగారం, వైట్ గోల్డ్ అని పిలుస్తారు. దేశంలో దాదాపు 60 లక్షల మంది రైతులు పత్తి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట, తెలంగాణ రాష్ట్రాలు పత్తి ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. ఇంతవరకు ప్రపంచ పత్తి దినోత్సవం గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు అన్నమయ్య పదమంజరిలో భక్తి గీతాలు విందాం.
1: అన్నమయ్య రామాంజనేయ లహరి.

0: అన్నమయ్య మధుర కవితాగానం.
1: శ్రోతలు, మీరు ఈ భక్తి గీతాలు 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో అన్నమయ్య పదమంజరిలో వింటున్నారు.
2: కవిత్వ ఆవిర్భావానికి నాంది, అది అవ్యక్త మధురమైన ఆడపాట, రాగలయాత్మకమైన ఆ సుందర కళా జగత్తులు వెలిగించిన మణిదీపాలే పద కవితా పితామహుని తొలి గీతాలు. ఆ దేశి కవితలు తెలుగు ఉద్యానాల విరిసిన సిరిమల్లెలు, ఆ మధుర కవితలు వాగ్దేవి దరహాస చంద్రికలు. అవి అలమేలు మంగ కరకంకణ నిక్వాణములు, అవి వెంకటపతి చరణ మంజీర నినాదములు. కొండలరాయిని కొలువుకు సాగే భక్తజన బృందాలు, వారి తలలపై మూటలున్న, వారి తలపులలో గుడి కట్టుకొన్నది తిరుమల దేవుడే. సతులతో సుతులతో బంధుజన పరివారాలతో కొండలెక్కే వారి గుండె లోతులలో ప్రతిధ్వనించేది
3: వెంకటరమణ గోవిందా.

ఇంతవరకు అన్నమయ్య పదమంచరలు భక్తిగీతాలు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షలు, పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ భార్గవరామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశాభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు డ్రోన్లతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని సేవాతీర్థులో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సన్నాహకంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమాపేశమయ్యారు. జీఎస్ఎంఏ అనేది మొబైల్ ఆపరేటర్లు, అనుబంధ పరిశ్రమలను ఏకం చేసే ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సమాపేశంలో మాట్లాడుతూ మోదీ, సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని చెప్పారు. సమాజంలోని ఏ వర్గమూ వెనుకబడిపోకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం టెక్నాలజీని, డిజిటల్ సేవలను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని మోదీ గుర్తు చేశారు. డిజిటల్ వ్యత్యాసం పెరగకుండా టెక్నాలజీని అట్టడుగు స్థాయికి చేరవేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధాని తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ ఒక పరివర్తనాత్మక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

0: పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ సైబర్ మోసాల సవాళ్లను ప్రస్తావిస్తూ ఈ సమస్యకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. మోసపూరిత కాల్స్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి వినియోగదారులకు నిరంతర అవగాహన సందేశాలు పంపాలని సూచించారు. ఈ సమాపేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త సంకోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పశ్చిమాసియా సంకోభం తలెత్తి ఉండకపోతే భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా ప్రపంచంలో మొదటి 3 స్థానాల్లో ఉండేదని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ది రేటుతో దూసుకుపోతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
1: ఇతనా బడా ఆర్థిక సంకట్ పైదా హోనేకే బావజూద్ భీ హమ్నే దేశ్ కీ అర్థవ్యవస్థా కీ రఫ్తార్ కో రుక్నే నహీ దియా హై. దునియా కే బడే బడే దేశ్ కీ అర్థవ్యవస్థా జహాన్ 2%, 1.5% ఔర్ 3% కీ రఫ్తార్ సే బఢ్ రహీ హై, వహీ పర్ విశ్వ మే ఇతనా బడా సంకట్ పైదా హోనేకే బావజూద్ భారత్ కీ అర్థవ్యవస్థా ఆజ్ భీ 7.4% కీ దర్ సే బఢ్ రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమాపేశం రేపు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. ఈ సమాపేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విధానపరమైన సంస్కరణలపై చర్చిస్తారు. నిబంధనల అమలు సమయాన్ని, ఖర్చును తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. జీఎస్టీ వ్యవస్థలో తదుపరి సంస్కరణల కోసం ప్రభుత్వం 5 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సంస్కరణలు జీఎస్టీ వ్యవస్థలోని ప్రస్తుత పరిపాలనాపరమైన అభ్యంతరకర అంశాలను సులభతరం చేయడానికి, ముఖ్యంగా చిన్న వ్యాపారాలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడ్డాయి. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రొటెక్షన్ ఆఫీసర్ల జాతీయ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె, దేశంలోని తల్లులు, అక్కజెల్లెళ్లు, కుమార్తెలు సాధికారత సాధించి సురక్షితంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ సంకల్పం నెరవేరుతుందని పేర్కొన్నారు. మహిళలకు భద్రత, గౌరవ భావాన్ని కల్పించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆమె అన్నారు. దేశ శక్తి మహిళా శక్తిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా నమ్ముతున్నారని ఆమె చెప్పారు. ప్రతి ఇల్లు సురక్షితంగా ఉండేలా చూడటం, బాధితులందరికీ సత్వర న్యాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కూటమి ఎంపీలను ఆందోళన విరమించుకోవాలని పోలీసులు పలుసార్లు విన్నవించారు. కానీ ఎంపీలు వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించారు. హిందీని రుద్దడం ద్వారా కాకుండా ఉపాధి, వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రోత్సహించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. హిందీ సలహా కమిటీ 3వ సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, హిందీ భాష ద్వారా ఉపాధి, కెరీర్ అవకాశాలు లభిస్తే దాని వాడకం సహజంగానే పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా సిబ్బంది శిక్షణ శాఖకు చెందిన కౌశల్ పత్రికను కూడా మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పనుల్లో అనువాద నాణ్యత మెరుగుపడిందని, సాంకేతికంగా సున్నితమైన రంగాలతో పాటు అనువాదాలను మెరుగుపరచడంలో సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు, పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న డేటా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శాఖకు తగిన సలహాలు, మార్గదర్శకాలను అందించడంలో హిందీ సలహా కమిటీ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. సభ్యులు తమ ఆలోచనలను లిఖితపూర్వకంగా లేదా తగిన మార్గాల ద్వారా తెలియజేయాలని కోరారు.

0: వారి మార్గదర్శకత్వానికి అనుగుణంగా శాఖ మెరుగైన కృషి చేస్తుందన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లు కైవ్తో పాటు మరో 12 ఉక్రెయిన్ ప్రాంతాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఉత్తర చెర్నిహీవ్ ప్రాంతంలోని ప్రిలుకి బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అక్కడ జరిగిన రష్యన్ దాడిలో ఒక అపార్ట్మెంట్ భవనం ధ్వంసమైంది. రష్యా భారీ ఎత్తున ఉద్దేశపూర్వక దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్కు అత్యవసరంగా మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు అవసరమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామిక సౌకర్యాలతో పాటు ఒడెస్సా ప్రాంతంలోని పోర్ట్ షిప్ రిపేర్ సదుపాయాలను తమ బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగం లోపల చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సుదీర దాడులను కొనసాగిస్తోంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇటువంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలియజేసింది. 2026 సంవత్సరానికి గాను ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ బి కాగన్, జపాన్ రసాయన శాస్త్రవేత్త కెన్సో సోవైలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. రసాయన శాస్త్రంలో వారు చేసిన సంచలనాత్మక ఆవిష్కరణలకు ఈ పురస్కారం దక్కింది. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసినందుకుగాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంకోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, ద్రోణులతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం

0: పల్లె సీమలు ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షలు, పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ భార్గవరామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: భూసార పరీక్షల గురించి తెలుసుకునే ముందు అసలు భూసారం తగ్గడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటారు?
2: శ్రోతలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా భూసార పరీక్షా ఫలితాల గురించి తెలుసుకునే ముందు భూసారం తగ్గడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన రైతులకి ఎరువుల వాడకం మీద ముఖ్యంగా అవగాహన లేకపోవడం, అధిక మోతాదులో ఎరువులను వాడడం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడం, వీటన్నిటి వల్ల వాతావరణంలో పొల్యూషన్ అనేది పెరిగిపోవడం, వీటన్నిటి వల్ల భూమి యొక్క

0: సారం తగ్గిపోవడం జరుగుతుందన్నమాట. రసాయన ఎరువుల వాడకం రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అంటాం మనం. ఎరువుల మోతాదు ఎంతైతే ప్రతి పంటకి ఒక మోతాదు అనేది ఉంటుంది, ఎరువుల మోతాదు, ఆ ఎరువుల మోతాదు కంటే అధిక మోతాదులో రైతులకి ఎంత లభ్యత ఉంటే అంత ఎక్కువగా వాడేస్తున్నారు. యూరియా కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ ఏదో మళ్ళీ దొరకవు అన్నట్టుగా ఒకసారి దొరికితే మొత్తం ఫర్టిలైజర్స్ మోతాదుని పెంచుతూ ఉన్నారు రైతులు.
1: అంటే ఇప్పుడు ఎక్కువ మోతాదులో వాడడం వల్ల నేలకి ఏమైనా లాభం ఉంటుందా సార్? నష్టమే కదా జరిగేది.
0: లాభం ఉండదు సార్, నష్టమే ఎక్కువ ఉంటుంది. వాటిల్లో వ్యర్థ పదార్థాలు ఎక్కువ ఉంటాయి ఎరువుల్లో. ఎరువుల్లో మనకి నత్రజనులు 46% మొక్కలకు ఉపయోగపడతాయి, మిగిలిన శాతం మొత్తం కూడా వ్యర్థాలుగా భూమిలో అలాగే నిలిచిపోతాయి.
1: అంటే అవగాహన లేమి వల్ల ఇలా ఎక్కువగా వాడుతుంటారు.
0: అవగాహన లేకపోవడం వల్ల భూసార పరీక్షలు సరిగ్గా చేపించుకోకపోవడం, భూసార పరీక్షా ఫలితాలు తెలుసుకోకపోవడం ఒకటి, ఆ భూసార పరీక్షా ఫలితాలకు అనుగుణంగా ఎరువుల మోతాదుని వాడుకోకపోవడం ఒకటి.
1: సార్ మరి ఈ భూసారం గురించి రైతులు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అంటే వాళ్ళే వెళ్ళి నేరుగా అధికారులను సంప్రదించాలా, లేదా అధికారులే రైతుల దగ్గరకు వచ్చి భూసార పరీక్షలు నిర్వహిస్తారా?
0: మనకి భూసార పరీక్షా కేంద్రాలు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక భూసార పరీక్షా కేంద్రం ఉంటుంది, ఎస్టీఎల్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అని గవర్నమెంటే నడుపుతున్న సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఆ భూసార పరీక్షా కేంద్రంలో ఒక నామమాత్రంగా 50 రూపాయలు చలానా చెల్లించి వాళ్ళు భూసార పరీక్షా ఫలితాలని తెలుసుకోవచ్చు.
1: మరి ఈ భూసార పరీక్షలు ఎంత కాలానికి ఒకసారి చేయించుకోవాలి, అలాగే ఏ సమయంలో చేసుకుంటే అది రైతులకు అనుగుణంగా ఉంటుంది?
0: భూసార పరీక్షా ఫలితాలు ప్రతి రైతు కూడా కంపల్సరీగా అంటే తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే మన ఆరోగ్య పరీక్ష ఎలాగ మనం చేపించుకుంటాము, కాపాడుకుంటాము, అలాగే నేల గురించి కూడా మనం ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీగా భూసార పరీక్షా కేంద్రంకి వెళ్ళి ఆ సాయిల్ పరీక్షని చేయించుకోవడం ఉత్తమం. మనకి ఆ పరీక్ష చేయించుకోవడం వల్ల ముఖ్యంగా మన భూమిలో ఉండే నేల సారం, భూమిలో ఉండే పోషకాల లభ్యత అనేది తెలుసుకోవచ్చు రైతులు. ముఖ్యంగా రైతులు ఎప్పుడు భూసార పరీక్ష చేయించుకోవాలి, ఏ సమయం అయితే అనుకూలంగా ఉంటుంది అనే డౌట్ రావచ్చు. ఎప్పుడు కూడా భూమిలో పంట లేనప్పుడు మాత్రం భూసార పరీక్ష చేయించుకోవాలి. మనకి ముఖ్యంగా సమ్మర్ సీజన్లో, వేసవి కాలంలో రైతులకి ఎలాంటి పంట ఉండదు, ఆ సమయంలో భూసార పరీక్ష చేయించుకున్నట్లయితే రైతులకి అనుకూలంగా ఉంటుంది.
1: భార్గవ రామిరెడ్డి గారు, మరి ఇప్పుడు చాలా మంది రైతులు మనం ఇప్పుడు చూస్తుంటాం, వాళ్ళు ఈ భూసార ఆరోగ్య పత్రాలు తీసుకుంటున్నారు, కానీ అవి తీసుకున్న తర్వాత ఏం చేయాలనే దానిపై వాళ్ళకి సరైన అవగాహన ఉండటం లేదు. దీని గురించి ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: ఈ భూసార పరీక్షా కేంద్రంలో భూసార పరీక్ష చేయించుకున్న తర్వాత ప్రతి సెంటర్లో కూడా మనకి సాయిల్ హెల్త్ కార్డ్ అంటాం, అది నేల యొక్క ఆరోగ్య పత్రం, నేల యొక్క ఆరోగ్య పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి రైతుకు కూడా. అది ఏంటంటే నేల యొక్క ఆరోగ్య పత్రంలో ఆ సాయిల్లో ఉండే, ఆ నేలలో ఉండే పోషకాల లభ్యత, మరి ఆ నేల యొక్క ఉదజని, ఆ నేల యొక్క లవణ సూచన ఇవన్నీ కూడా ఆ సాయిల్ హెల్త్ కార్డులో పొందుపరచడం జరిగింది. రైతులకి దాని మీద పూర్తి అవగాహన అనేది ఉండట్లేదు. ఎవరైతే సాయిల్ టెస్టింగ్ చేస్తారో ఆ ల్యాబొరేటరీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో కానీ, మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కానీ, ఎక్కడైనా కూడా సాయిల్ టెస్ట్ చేసిన శాస్త్రవేత్తలు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, మన గ్రామ స్థాయిలో ఉండే అధికారులు కానీ సాయిల్ యొక్క హెల్త్ కార్డుని విపులంగా రైతులకు చెప్పడం జరుగుతూ ఉంది. వారు వాళ్ళ అందుబాటులో ఉన్న అధికారులను అడిగి ఆ భూసార పరీక్షా పత్రం యొక్క వివరాలను కనుక్కున్నట్లయితే వాళ్ళ నేలలో ఉండే పోషకాల స్థాయి లభ్యత అనేది తెలుసుకోవచ్చు.
1: మరి ఈ పరీక్ష నిర్వహించే ముందు రైతులు ఈ మట్టి నమూనాలు ఏ విధంగా సేకరించాలి?
0: మనం వేసవి కాలంలో ఈ మట్టి నమూనాలు సేకరించాలి. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మట్టి నమూనా సేకరించేటప్పుడు 1 ఎకరాకి 6 నుంచి 8 నమూనాలు సేకరించాలి. ఆ 6 నుంచి 8 నమూనాలు ఎలాగంటే మనం ఎప్పుడూ కూడా పొలం గట్ల దగ్గర మనం ఈ నమూనాని సేకరించకూడదు. అలాగే ఫస్ట్ మనం ఎక్కడ సేకరించకూడదో చెప్తాను, తర్వాత ఎలా సేకరించాలో చెప్తాను. మన చెట్ల కింద ఎక్కడైతే నీడ ఉంటుందో చెట్ల దగ్గర, అలాంటి చోట మట్టి నమూనాని సేకరించకూడదు ఎప్పుడూ కూడా. అలాగే వాటర్ నీరు అనేది నిల్వ ఉన్న ప్లేసుల్లో ఆ మట్టి నమూనా సేకరించకూడదు. అలాగే మనం ఎరువులు, ఏదైతే ఎరువులు నిల్వ ఉన్న చోట మట్టి నమూనాని సేకరించకూడదు. అలాంటి చోట్ల మనం సేకరించకుండా మన పొలం మధ్యలో జిగ్జాగ్

0: ఒక ఎకరా పొలంలో ఒక జిగ్జాగ్ మేనర్లో ఒక 6 నుంచి 8 నమూనాలు సేకరించి దాన్ని క్వార్టరింగ్ మెథడ్ అంటాం. ఒక 4 భాగాలుగా చేసి దాన్ని ఆపోజిట్ 2 భాగాలు తీసివేసి మళ్ళీ మిక్స్ చేస్తూ ఉంటాం. మొత్తం ఎందుకు అలా చేస్తామంటే, 6 నుంచి 8 భాగాలను సేకరించిన మట్టి మొత్తం ఆ పొలం యొక్క పోషకాల స్థాయిని తెలియజేస్తుంది. అలాగే ఒక 1/2 కేజీ సాయిల్ శాంపుల్ వచ్చేంత వరకు ఆ క్వార్టరింగ్ మెథడ్ చేసిన తర్వాత ఆ 1/2 కేజీ సాయిల్ శాంపుల్ని మనం సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి ఇవ్వడం జరుగుతుంది.
1: మరి ఇప్పుడు మీరు అన్నారు ఈ చెట్టు నీడ ఉన్న చోటు, నీరు నిలువగా ఉన్న చోటు సాయిల్ని సేకరించొద్దని, దానికి గల కారణాలు ఏంటి?
0: మనకి పొలంలో ఎక్కడో ఒక చోట నీరు నిల్వ ఉంటుంది. ఆ నీరు నిల్వ ఉన్న చోట ఆ మట్టి మొత్తం పోషకాలన్నీ కూడా కిందకి లీచేట్ అయిపోయి ఉంటాయి. కిందకి లీచేట్ జరగడం, పోషకాల లభ్యత అనేది లభించకపోవడం దాంట్లో ఆ పొలము యొక్క మొత్తం పోషకాల స్థాయిని తెలియజేయదు. అలాగే చెట్టు నీడలో మనకి టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అందులో మనకి సూక్ష్మజీవుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది చెట్ల కింద.
1: అంటే సరైన నిర్ధారణ
0: చేయలేము. అలాగే మనకి ఎరువుల నిల్వ ఉన్న ప్లేసుల్లో కూడా మనం భూసార పరీక్ష అనేది చేయలేము అక్కడ.
1: మరి నేల ఆరోగ్యం కాపాడుకోవడం కోసం రైతులు ఎటువంటి పద్ధతులు అవలంబించాలి?
0: ముఖ్యంగా రైతులు నేల ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా భూసార పరీక్ష చేయించుకోవాలి. భూసార పరీక్షకు అనుగుణంగా తగు మోతాదులో ఎరువుల వాడకాన్ని నమోదు చేసుకోవాలి. అలాగే రసాయన ఎరువులు, జీవన ఎరువుల వాడకాన్ని పెంచుకోవాలి రైతులు. ఇంతకుముందు మనకి FIM, మనకి పేడ ఎరువు అంటాం, దిబ్బ ఎరువు పల్లెటూరులలో ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు అది అందరూ చదువుకోవడానికి టౌన్లకు వెళ్ళిపోవడం, పెద్ద పెద్ద రైతులందరూ కూడా ఈ వాడకాన్ని తగ్గించడం వల్ల ఇప్పుడు పేడ ఎరువు వాడకాన్ని అందరూ తగ్గించేశారు. దానివల్ల పొలాల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతినడం జరిగింది. ఈ సరైన యాజమాన్య పద్ధతులు పాటించి మన నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జీవన ఎరువులు వాడకం, మన దిబ్బ ఎరువు, పేడ ఎరువు ఉపయోగించుకోవడం, ఈ క్రాప్ రొటేషన్ అంటాం. ఒకే పంటను ఎప్పుడు కూడా ఎక్కువ కాలం ఉపయోగించకూడదు. పంట మార్పిడి విధానం అనేది కంపల్సరీగా రైతులు చేసుకోవాలి. ఆ పంట మార్పిడి విధానం చేసుకుంటూ ఉంటే ఆ భూమిలో ఉండే సారం కూడా తగ్గకుండా అలాగే ఉంటుంది.
1: అంటే ఇప్పుడు మీరు పంట మార్పిడి అన్నారు కదా, సో ఇప్పుడు ఫస్ట్ ఈ పంట వేసిన తర్వాత ఈ పంట వేయాలి అని ఏదైనా నిర్దిష్టంగా ఉంటుందా?
0: మనం భూసార పరీక్షకు అనుగుణంగా ఆ నేలలో ఏ పంటలు అనుకూలంగా ఉంటాయి, ఏ పంటలైతే అధిక దిగుబడిని ఇస్తాయి, ఏ వెరైటీస్ అయితే ఆ నేలలో అధిక దిగుబడిని ఇస్తాయి అనేవి శాస్త్రవేత్తలు తెలియజేయడం జరుగుతుంది. ఆ భూసార పరీక్షకు అనుగుణంగా మనం పంట మార్పిడి విధానం కూడా తీసుకోవచ్చు. భూసార పరీక్షకు అనుగుణంగా ఆ సాయిల్లో ఏ పంట అయితే అనుకూలంగా పెరుగుద్ది అనేది తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఈ పంటల సరళి అనేది నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వేరుశనగ తర్వాత మనం పల్సెస్ చేసుకుంటాం. పల్సెస్ కానీ లేకపోతే మిల్లెట్స్ కానీ అలాంటివి ఆ నేలకు అనుగుణంగా వేసుకోవడం జరుగుతుంది.
1: మరి ఈ భూసార పరీక్ష ఫలితాలు తెలుసుకున్న తర్వాత రైతులు ఎలాంటి యాజమాన్య చర్యలు తీసుకోవాలి?
0: ముఖ్యంగా భూసార పరీక్ష ఫలితాలు తెలుసుకున్న తర్వాత రైతులు ఆ భూమిలో ఉండే పోషకాల లభ్యత, దాని యొక్క లవణ సూచన, దాని యొక్క ఉదజన సూచన ఇవన్నీ కూడా రైతులకి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఆ ఉదజన అనేది మనకి 6-7, 6 నుంచి 7 వరకు న్యూట్రల్ pH అంటాం మనం. 6 నుంచి 7 వరకు ఉన్నప్పుడు పోషకాల లభ్యత అనేది అధికంగా ఉంటుంది. అలాగే 6 కంటే తక్కువగా ఉంటే మనకి ఆమ్ల నేలలు అనేవి స్టార్ట్ అవుతాయి. అదే 7 కంటే ఎక్కువగా ఉంటే ఉప్పు నేలలు అంటాం మనం వాటిని. 7 నుంచి 8 వరకు కానీ, 8 నుంచి 10 వరకు ఉంటే దాన్ని ఆల్కలీ సాయిల్స్ అంటాం. అలాగే అలాంటి ప్రాబ్లమ్ సాయిల్స్లో మనకి అధిక మోతాదులో పోషకాల లభ్యత అనేది ఉండదు. అలాగే పంట దిగుబడి కూడా ఆ నేలలో సరిగ్గా రాదు. అలాంటి చోట మనం అనుగుణంగా ఆ యొక్క ప్రాబ్లంకి అనుగుణంగా ఇప్పుడు ఆమ్ల నేలలు అయితే మనం 0 అప్లై చేసుకోవడం, అలాగే సెలైన్ సాయిల్స్, ఉప్పు నేలలు అయితే మనం మంచినీరు ఉపయోగించి ఆ లవణాల యొక్క మిశ్రమాన్ని తగ్గించుకోవడం, అలాగే ఆల్కలీ సాయిల్స్ అయితే మనం జిప్సం ఉపయోగించుకోవడం, అలా వాటిని సరైన పద్ధతులు ఉపయోగించి వాటి నేలల్ని మనం సాధారణ స్థితికి తీసుకొచ్చిన తర్వాత మనము రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం ఒకటి, అలాగే ఈ జనుము, జీలుగా లాంటి పచ్చిరొట్ట ఎరువులు

0: అలాగే జీవన ఎరువులు, బయో ఫర్టిలైజర్స్ అంటాం మనం, అజోస్పైరల్లం ఇలాంటివన్నీ కూడా సూడోమోనాస్ బయో ఫర్టిలైజర్ జీవన ఎరువుల వాడకాన్ని పెంచుకోవడం. అలాగే జీవన ఎరువుల వాడకాన్ని పెంచుకోవడం వల్ల మనం సాధారణ ఎరువుల వాడకాన్ని కూడా ఒక 30 నుంచి 40% వరకు ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మనకి ఈ పంట మార్పిడి విధానంలో కూడా ఒక పంట అధిక మోతాదులో ఎరువుల్ని పోషకాలని అబ్జర్వ్ చేసింది అనుకోండి, రెండో పంట ఆ నేలకి ఎరువుల్ని పోషకాలను అందించే పంటలాగా ఉండాలి. అలాంటి లెగ్యూమ్ క్రాప్స్, మనకి ఏదైతే లెగ్యూమ్ జాతి పంటలు, దాంట్లో రైజోబియం అనేది ఉంటుంది భూమిలో, ఆ నత్రజనిని గాలిలో ఉండే నత్రజనిని ఫిక్స్ చేసి మనకి భూమిలో సారాన్ని పెంచుతుంది కాబట్టి అలాంటి పంటలు మనకి వేసుకోవడం, వీటన్నిటి వల్ల నేల యొక్క భూసారం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పోషకాలు అనేవి నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అంటాము, వీటిని మేజర్ న్యూట్రియంట్స్ అంటాం.
1: సరే, అయితే ఇప్పుడు మీరు పోషకాలు అన్నారు, మరి పోషకాలు ఎంత మోతాదులో ఉంటే నేలకు ఆరోగ్యకరంగా ఉంటుంది?
0: ముఖ్యంగా భూసార పరీక్ష చేయించుకున్న తర్వాత రైతులకి ఇచ్చిన ఆరోగ్య పత్రంలో పోషకాల మోతాదు తక్కువ, మధ్యస్థం లేదా ఎక్కువ అనేది ఆ 3 కాలమ్స్ ఉంటాయి. వాళ్ళ భూమిలో ఉండే పోషకాల లభ్యత, ఇప్పుడు నత్రజని తీసుకున్నాను అనుకోండి, నత్రజని 280 కేజీలు పర్ హెక్టర్ కంటే తక్కువగా ఉంటే ఆ నేలలో నత్రజని తక్కువగా ఉన్నది అని ఆ రైతుకి మనం వివరించడం జరుగుతుంది. అలాగే 280 నుంచి 560 కేజీ పర్ హెక్టర్ వరకు ఉంటే మధ్యస్థంగా ఉన్నట్టు మనం ఆ రైతుకి వివరించడం జరుగుతుంది. అలాగే 560 కంటే ఎక్కువగా ఉంటే ఆ యొక్క నేలలో నత్రజని స్థాయి అధిక మోతాదులో ఉన్నది అని మనం రైతుకి వివరించడం జరుగుతుంది. అలాగే భాస్వరము 10 కేజీలు పర్ హెక్టర్ కంటే తక్కువగా ఉంటే తక్కువ మోతాదు ఉంది అని రైతుకి వివరించడం జరుగుతుంది. అలాగే 10 నుంచి 25, అలాగే 25 కంటే ఎక్కువగా ఉంటే అధిక మోతాదులో భాస్వరం ఆ నేలలో ఉన్నట్లుగా రైతుకి వివరించడం జరుగుతుంది. అలాగే పొటాషియం 120 కేజీలు పర్ హెక్టర్ కంటే తక్కువగా ఉంటే ఆ యొక్క నేలలో తక్కువ మోతాదు పొటాషియం ఉన్నట్లుగా నిర్ధారించడం జరుగుతుంది. అలాగే 120 నుంచి 280 కేజీలు పర్ హెక్టర్ వరకు ఉంటే దాన్ని మధ్యస్థంగా ఉన్నట్టుగా రైతుకి వివరించడం జరుగుతుంది. అలాగే 280 కంటే ఎక్కువగా ఉంటే అధిక మోతాదులో పొటాషియం ఉన్నట్లు రైతుకి వివరించడం జరుగుతుంది. ఈ మోతాదును బట్టి మనం రైతుకి ఎంత క్వాంటిటీ, ఎంత మోతాదులో ఎరువులు వాడకం చేసుకోవాలనేది రైతుకి వివరించడం జరుగుతుంది. మనకి తక్కువగా ఉన్నప్పుడు రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అంటాం, మనకి ఎంత మోతాదు అయితే నిర్ధారిస్తామో ప్రతి పంటకి కూడా RDF అంటాం, రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్. ప్రతి పంటకి ఇంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి, గ్రౌండ్ నెట్కి ఇంత, వరికి ఇంత, అలాగే మనకి మిల్లెట్స్కి ఇంత, షుగర్ కేన్కి ఇంత అని ప్రతి క్రాప్కి కూడా ఒక నిర్దిష్ట మోతాదు ఎరువులు నిర్ధారించడం జరుగుతుంది. అదే మోతాదులో వాడుకోవాలని రైతులకి సూచించడం జరుగుతుంది. తక్కువ మోతాదులో కానీ ఉన్నట్లయితే ఆ రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కంటే కూడా 30% అధికంగా ఎరువులు వేసుకోమని రైతులకి సూచించడం జరుగుతుంది. అలాగే ఆ నేలలో అధిక మోతాదులో కానీ ఉంటే 30% ఎరువులు తగ్గించుకొని వాడుకోవాలని సూచించడం జరుగుతుంది.
1: మరి భార్గవ రామరెడ్డి గారు
2: సార్,
1: ఇప్పుడు ఈ భూసార పరీక్ష మాత్రమే అవసరం అంటారా, లేదంటే ఇప్పుడు మనం చూస్తుంటాం నీటి వాడకం ఉంటుంది, మరి ఈ నీరు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సాగునీటి పరీక్ష కూడా అవసరం అంటారా?
0: మంచి ప్రశ్న అడిగారు సార్. రైతులు భూసార పరీక్ష ఒక్కటే చేయించుకున్నాం, భూసార పరీక్ష ఒకటే సరిపోతుంది అనుకుంటే అది పొరపాటు అవుతుంది. భూసార పరీక్షతో పాటు వాళ్ళ పొలాల్లో ఉండే నీటి పరీక్ష కూడా చేయించుకోవడం ఉత్తమం సార్. నీటి పరీక్ష ముఖ్యంగా ఎప్పుడైతే మనం చేయించుకోవాలనుకున్నామో అప్పుడు మోటార్ ఆన్ చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు మోటార్ అలాగే ఆడనిచ్చి తర్వాత ఆ నీటిని మనం ఒక బాటిల్లో తీసుకొని ఆ నీటిని మనం 24 గంటల లోపల మనం ల్యాబొరేటరీకి పంపించాలి. ఆ నీటిని మనం ల్యాబొరేటరీకి ఇచ్చిన తర్వాత ఆ నీటి పరీక్ష నీటిలో ఉండే ఒక ఉదజని కానీ లవణ సూచన కానీ ఆ నీటిలో ఉండే కార్బొనేట్స్ బైకార్బొనేట్స్ కానీ సాల్ట్, మనం ఏదైతే ఉప్పు శాతం అంటాం ఉప్పు కానీ, అవన్నీ కూడా మనకి ఆ రిపోర్ట్లో తెలుస్తుంది. ఆ నీటి వాడకాన్ని బట్టి మనం సాయిల్ యొక్క హెల్త్, సాయిల్ యొక్క ఆరోగ్యాన్ని చెప్పవచ్చు. నీరు మంచి ఆరోగ్యంగా ఉంటే భూమి కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది.
1: కాబట్టి ఈ నేల ఆరోగ్యంతో పాటు

0: ఈ సాగునీటి పరీక్ష కూడా అవసరం అంటారు.
1: అవసరం సార్. భూసార పరీక్ష ఎంత ఇంపార్టెంటో మనకి నీటి పరీక్ష కూడా అంతే ఇంపార్టెంట్. రైతులకి ముఖ్య సలహా నేనిచ్చే ఏంటంటే, భూమి మరియు నీటి యొక్క రసాయనిక స్థితిని కానీ ఈ భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు చేయించుకున్న తర్వాత ఆ పరీక్షా ఫలితాలని సంబంధిత శాస్త్రవేత్తలు, ఉద్యానాధికారులు లేదా వాళ్ళ విలేజ్ లెవెల్లో అధికారులను అడిగితే వాళ్ళ సలహాల మేరకు ఆ భూమిలో ఏ పంటలైతే అనుకూలంగా ఉంటాయో వాటిని మాత్రమే రైతులు నాటుకుంటే అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అధికారుల యొక్క సలహాల మేరకు రైతులందరూ కూడా పంటలు నాటుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: ధన్యవాదాలు సార్, మీరు మన స్టూడియోస్కి వచ్చి మన శ్రోతలకు ఈ నేల ఆరోగ్యం, భూసార పరీక్షలతో పాటు ఈ రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్, అంటే ఫర్టిలైజర్స్ ఎంత మోతాదులో వాడాలి, ఇలాంటి విషయాలపై చాలా చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షలు, పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ భార్గవరామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇప్పుడు జానపద గీతాలు విందాం.

0: పల్లె సీమలు ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ప్రతిభకు ప్రోత్సాహం, వికసిత భారత్కు బాట. హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి.
2: వికసిత్ భారత్కు దోహదం చేసేటువంటి క్రీడా పథకాల విషయానికి వస్తే, ఆరోగ్యవంతమైనటువంటి యువతే బలమైన దేశానికి పునాది. క్రీడలు కేవలం వినోదానికి పరిమితం కాకుండా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ క్రీడా వేదికలపైన భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తాయి. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రీడా ప్రతిభను వెలికి తీయడం, క్రీడాకారులకు శిక్షణ, ఆర్థిక సహాయం, మౌలిక వసతులు కల్పించేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయం, ఫిట్ ఇండియా ఉద్యమం, NSDF, సాయ్ శిక్షణ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. మరి వీటి గురించి తెలుసుకునేందుకు గాను మనకు హన్మకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి ముందుగా తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: సార్ చెప్పండి, ముందుగా ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో క్రీడల పాత్ర ఎంత ముఖ్యమైనది, యువతకు క్రీడలు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయంటారు?
3: ఎన్నో పథకాలున్నా క్రీడలకు ఆరోగ్యపరమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రీడల వల్ల యువతలకు శారీరక దృఢత్వం మేలుకొరుతుంది, దాంతోపాటు క్రమశిక్షణం కూడా, ఆత్మవిశ్వాసం, నాయకత్వం లక్షణాలు ఏర్పడతాయి. అలాగే వాళ్ళు గెలుపు ఓటమిలను వాళ్లకు ప్రయత్నాలు చేసుకుంటే ముందస్తు అంతర్జాతీయ క్రీడలకు వెళ్లాలో అనేది వాళ్లకు తెలిసిపోతుంది. ఈ భారతీయ క్రీడలు సాధించే విజయాలలో దేశాన్ని ముందస్తు తీసుకోవడానికి యువత ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా యువతకు ప్రభావితమైన క్రీడలే వికసిత్ భారత్ కు బలమైన

0: అది వేస్తుందని తెలియజేస్తున్నాను.
1: అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్నటువంటి క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో ఖేలో ఇండియా కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుందంటారు?
0: ఖేలో ఇండియా మాత్రం చాలా అద్భుతమైన స్కీమ్ తోటి ముందుకెళ్తుందండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం లేక చాలా మంది వెనుకబడుతున్నారు. ఇలాంటి ప్రతిభ గుర్తించి అభివృద్ధి చేయడంలో ఖేలో ఇండియా ముందుగున్నది, ముఖ్య వేదికగా నిలుస్తుంది. ప్రతిభ అన్వేషణ శిక్షణ కార్యక్రమాలు, మౌలిక వసతులు మరియు అభివృద్ధి ద్వారా గ్రామీణ యువతలకు కూడా జాతీయ స్థాయికి ఎదగనీకి మరియు ఎన్నో టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి ఖేలో ఇండియా ముందస్తు లభిస్తుందని మనం తెలియగలుగుతాం.
1: ఖేలో ఇండియా ద్వారా క్రీడాకారులకు శిక్షణతో పాటు క్రీడా మౌలిక వసతులు, అదే విధంగా వారి పోటీలకు అవకాశాలు ఎలా అందుతున్నాయంటారు?
0: ఖేలో ఇండియా ద్వారా మనకు ప్రతిభావంతులైన క్రీడాకారులు గుర్తిస్తున్నాము. వారికి శిక్షణకు అవసరమయ్యే క్రీడా సౌకర్యాలు, పోటీలో పాల్గొండే అవకాశాలు కల్పించడంతో పాటు ముఖ్యంగా క్రీడాకారులకు ప్రారంభ దశలోనే సరైన కోచింగ్ ఇవ్వడము, అన్ని వసతులతో కూడుకున్న అభివృద్ధి చేయడంలో దీని ముఖ్య ఉద్దేశం ఒకటండి.
1: ఇదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులను ప్రోత్సహించడంలో TOPS అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
0: మంచి క్వశ్చన్ అడిగారు. ఈ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేది ప్రధానంగా అత్యున్నత స్థాయికి రాణించే క్రీడాకారులకు అంతర్జాతీయ పోటీలు పతకాలు సాధించే అవకాశం ఉంటుంది. భారత క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ ఉద్దేశించి దీంట్లో మెయిన్ పాత్ర ఏంటంటే ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మకమైన పోటీలకు సిద్ధమయ్యే క్రీడాకారులకు అవసరమైన శిక్షణ మరియు పరికరాలు, పోటీ అనుభవం వంటి అంశాల్లో మద్దతు అందించడం దీని ప్రత్యేకంగా ఉంటుందండి.
1: ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు సిద్ధమయ్యేటువంటి క్రీడాకారులకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా ఎలాంటి ఆర్థిక శిక్షణ సహాయం అందుతుందంటారు?
0: క్రీడాకారులకైతే మనము ఈ టాప్స్ నుంచి అవసరాన్ని బట్టి విదేశాలలో శిక్షణ మరియు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడంలో అత్యున్నత స్థాయి కోచ్లను, ప్రతిభావంతులైన క్రీడలను ఆర్థిక పరిమితుల కారణంగా తమ శిక్షణకు రాజీ పడకుండా ప్రపంచ స్థాయి పోటీలు సిద్ధమయ్యే అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నామండి.
1: జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయం వల్ల ఎలాంటి మార్పులు అనేటువంటివి వస్తున్నాయంటారు?
0: జాతీయ క్రీడా సమాఖ్యాలైతే వివిధ క్రీడల్లో క్రీడాకారులకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం అందించే సహాయం, శిక్షణ శిబిరాలు నిర్వహించడం, కోచులను నియమించడం, క్రీడా పరికరాలను సమకూర్చడము, అంతర్జాతీయ పోటీల క్రీడాకారులను పాల్గొనించడము వంటి కార్యక్రమాలు చేపట్టుతానై మెరుగైన శిక్షణ లభించే అవకాశం కూడా ఉంటుందండి.
1: ఈ ఫిట్ ఇండియా ఉద్యమం కేవలం క్రీడాకారులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఎలా ఉపయోగపడుతుందంటారు?
0: ఫిట్ ఇండియా మూమెంట్ అనేది లక్ష్యం కేవలం పథకాలకే సాధించే క్రీడాకారులకు తయారు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ పై అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశం అండి. నడక, ఎగ్జాంపుల్ వ్యాయామం, యోగా, క్రీడలు వంటి శారీరక కార్యక్రమాలను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవన శైలి అమలుపరచుకోవచ్చు. పాఠశాల విద్యార్థుల నుంచే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని అనుగుణంగా శారీరక చురుకుదనాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
1: నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ NSDF ద్వారా ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు అందుతున్నటువంటి సహాయం గురించి వివరించండి.
0: NSDF ద్వారా మనము చాలా మంది క్రీడాకారులకు అంతర్జాతీయ శిక్షణ ఇప్పిస్తూ అవసరమైన క్రీడా పరికరాలు అందిస్తూ వాళ్లకు ఆర్థికంగా సహాయం అందిస్తూ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు అవసరమైన సహాయాన్ని సమకూర్చడం ద్వారా ప్రతిభను మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుందండి ఈ స్కీమ్.
1: ఇవే కాకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి శిక్షణ కేంద్రాలు యువ క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నాయంటారు?
0: దేశవ్యాప్తంగా క్రీడల ప్రతిభను గుర్తించి క్రీడాకారులను శిక్షణ పూర్తయిన తర్వాత కూడా వాళ్లను కోచ్లను తీర్చిదిద్దడానికి మనకు పాఠశాలలో NIS ఉంది. అలాగే అక్కడ అంతర్జాతీయ పాల్గొనే క్రీడాకారులకు కేంద్రంగా స్పోర్ట్స్ ఆర్ట్ ఇండియా ఒక సంస్థ ఏర్పడిందని, గ్రామీణ ప్రాంతాల్లో యువత పాఠశాలలకు కూడా కళాశాలలకు క్రీడా వ్యూహాలకు సంబంధిత ఎంపిక పరీక్షలు కూడా ట్రయల్స్ గురించి చాలా తెలియజేస్తుందండి స్పోర్ట్స్ ఆర్ట్ ఇండియా. దీని ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది క్రీడాకారులందరికీ.
1: ఆరోగ్యవంతమైనటువంటి యువత, ప్రతిభావంతమైనటువంటి క్రీడాకారులు, అంతర్జాతీయ పతకాలు, ప్రపంచ క్రీడా శక్తిగా భారత్ అనేటువంటి లక్ష్యాన్ని సాధించేందుకు మీ యొక్క సందేశం సందేశం ఏమిటంటారు?
0: నా సందేశం ఒకటే సార్, క్రీడలు జీవితంలో భాగం చేసుకోవాలా. తల్లిదండ్రులు చదువులకే కాకుండా పిల్లలను ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. విద్యా సంస్థలో చదువుతో పాటు క్రీడలను కంపల్సరీ ఒక పీరియడ్ గా క్రీడా పథకాలను శిక్షా అవకాశాల గురించి తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక్కొక్క ప్రతిభావంతుడైన క్రీడాకారులు

0: గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందించడానికి, ఆరోగ్యవంతమైన యువతకు, బలమైన క్రీడా వ్యవస్థకు, అంతర్జాతీయ విజయాలకు ఈ వికసిస్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ.
1: పథకాల విషయానికి వస్తే, ఈ పథకాల్లో మీ దగ్గర అంటే హన్మకొండ జిల్లా యువజన అదే విధంగా క్రీడా అధికారిగా ఇక్కడ నుండి ఎంతమంది విద్యార్థులు సంవత్సరానికి అంతర్జాతీయ స్థాయిలో గాని జాతీయ స్థాయిలో గాని మీరు ప్రోత్సహించడం జరుగుతున్నది, వాళ్ళు ఏ ఆటలలో రాణించడం అనేటువంటి జరుగుతుంది?
0: మాకు మొన్ననే హ్యాండ్బాల్ లో మనకు అంతర్జాతీయ స్థాయిలో మన హన్మకొండ యువకులకు మన ఆర్ఎస్ఎస్ హాస్టల్ నుండి బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అలాగే షటిల్ లో కూడా చైనాలో ఒక బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఇది వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా అందిస్తున్నాము. అలాగే ఇక్కడ నుంచి చాలా మంది జాతీయకు అంతర్జాతీయలో అన్ని గేమ్లు ప్రజెంట్ ఇప్పుడే మన దగ్గర 13 ఈవెంట్స్ జరుగుతున్నాయి. దాని నుంచి చాలా మంది అంతర్జాతీయకు వెళ్తున్నారు. ఇక ముందు కూడా జాతీయకు మరి అంతర్జాతీయ అందించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కోచ్లు కూడా వారి యొక్క శిక్షణతోటి పిల్లలను పొద్దున సాయంత్రం ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నా సార్.
1: ఇదే కాకుండా మీరు ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థులకు కూడా ఉచిత శిక్షణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో కూడా మీ దగ్గర నుండి వెళ్ళినటువంటి విద్యార్థులు మెడల్స్ సాధించడం అనేటువంటిది జరుగుతుంది. మరి మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు
0: సార్? మేము ఎవ్రీ ఇయర్ ఒక 1500 మంది పైననే మనకు సమ్మర్ క్యాంప్ లో ఏర్పాటు జరుగుతుంది. వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ హన్మకొండకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అనేది కొత్తగా మనకు కల్పించడం జరిగింది. చింతనూరున ఓపెనింగ్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాని ద్వారా రాబోయే రోజులలో ఇప్పుడు 4th మొన్ననే 5th 80 మెంబర్స్ 4th క్లాస్ కి 80 మెంబర్స్ తోటి మనం శిక్షణ ప్రారంభించుకున్నాము. వాళ్లను రాబోయే తరానికి కాబోయే చాంపియన్స్ గా తీర్చిదిద్దడంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. దీనికి కావాల్సిన ఏదైనా గానీ ఇప్పుడు స్టేడియం నిర్మించుకోవడానికి 35 ఎకరాల నుంచి 50 ఎకరాల మధ్యలో ప్రతిపాదనలు పంపించాము. అలాగే ఇప్పుడు దీనికి అలాజినేషన్ అనేది హ్యాండింగ్ ఓవర్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నది. ల్యాండ్ కన్ఫర్మ్ గానే దాన్ని మేము మా స్పోర్ట్స్ ఆర్ట్ తెలంగాణ డిస్ట్రిక్ట్ ప్రధాని హన్మకొండ మేము సద్వినియోగం చేసుకుని దాన్ని ఒక 10 ఈవెంట్స్ ను ఫర్దర్ ఫ్యూచర్ లో మొత్తం ఇండోర్ స్టేడియం నిర్మాణాలతోటే అంతర్జాతీయ స్థాయిలో పోటీలు పాల్గొనే విధంగా దాన్ని తీర్చిదిద్దుతాననేసి ఆ నమ్మకంతో ముందస్తు ఈ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం సార్. ఇది మా భవిష్యత్తు రిపోర్ట్. అయితే
1: భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉంది. గతంలో మీ ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో జాతీయ స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మీరు కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి అందులో ఎంతమంది జాతీయ స్థాయిలో రాణించడం జరిగింది, ఎంతమందికి పథకాలు అనేటువంటిది రావడం జరిగిందంట
0: సార్? నేను కోచ్ ఉన్నన్ని రోజులలో అయితే నేషనల్ సిల్వర్ మెడల్ అలాగే నేషనల్ గోల్డ్ మెడల్ చాలా మంది జాతీయ స్థాయికి బాస్కెట్ బాల్ గేమ్ లో చాలా స్టేట్ గోల్డ్ అండ్ యూనివర్సిటీ ప్లేయర్స్ ను చాలా మందిని తీర్చిదిద్దాను. అలాగే ఇప్పుడు కూడా రాబోయే రోజులలో కూడా చాలా ఈవెంట్స్ ను ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. కొత్త ఈవెంట్స్ ను కూడా సపోజ్ పికిల్ బాల్ ను ఇంకా తర్వాత జాతీయ గేమ్ ఎక్కడ హాకీ లేదండి దాన్ని మేము కంపల్సరీ ఈ స్పోర్ట్స్ స్కూల్ లో టర్ఫ్ కోర్టు తోటి నిర్మిస్తామనేసి హామీ ఇస్తున్నామండి. ఇంకా ఏ గేమ్స్ అయినా కూడా ప్రోత్సహించడానికి కూడా ఎవరైనా ప్రతిభావంతులు వాళ్ళకు ఏది లేకున్నా కూడా మేము మా స్పోర్ట్స్ ఆర్ట్ తెలంగాణ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆర్టీ వాళ్ళు ఎంబడి ఉండి వాళ్ళ సహాయసకాలు అందించి ముందస్తుగా వాళ్ళ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నానండి.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు పథకాల కోసం మాత్రమే కాదు, అవి ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలికి, క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి, దేశభక్తికి పునాది వేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీసి వారికి సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం అందించినప్పుడే భారత క్రీడాశక్తి మరింత బలోపేతమవుతుంది. వికసిత్ భారత్ లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన యువ భారతాన్ని నిర్మించడమే. మరి మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలిపినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ అని.
2: క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం వికసిత్ భారత్ కు బాట. హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

భారత్ కార్యక్రమంలో భాగంగా వందే భారత్ రైలు భారతదేశ అభివృద్ధికి సరికొత్త వేగం అనే అంశం గురించిన విశేషాలు, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు.

రేపు ఉదయం 8:35 పుస్తకవాణి కార్యక్రమంలో ఆర్సి కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం కథ జాతరో జాతర. కథ చదివినవారు శ్రీమతి జె. నిర్మలా.

రేపు రాత్రి 10 గంటలకు వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో స్త్రీ పర్వం 2వ భాగం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో దార్శనిక భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: దార్శనిక భారత్.
1: ఆకాశవాణి దార్శనిక భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రగతి పదంలో భారతదేశం ప్రసంగం వింటారు. రచన శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక.
2: ఒక దేశం ప్రగతి పథంలో పయనించాలంటే ఆ దేశాన్ని పాలించే వ్యక్తి దార్శనిక దృక్కోణం కలిగి ఉండాలి. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాలి. భవిష్యత్ ప్రగతిని మనోనేత్రంతో దర్శించగలగాలి. దేశాన్ని ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేయిస్తూనే విశ్వవేదికపై విజయగీతికలను ఎగురవేయగలగాలి. ఇప్పుడు భారతదేశం ఆ స్వర్ణపథంలోనే పయనిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అన్ని రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓవైపు సాంఘిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే సామాజిక చైతన్యంతో ప్రజాజీవన గతివేగాన్ని ప్రగతి పరుగులు తీయిస్తున్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, నవభారత నిర్మాణమే ధ్యేయంగా కొత్త ఒరవడిలో సాగుతున్న ఆ ప్రగతి ప్రయాణంలో పసిబిడ్డల సంరక్షణ నుంచి సుకన్య సమృద్ధి యోజన పథకాల వరకు, యువత ఆలోచనలకు రూపమిచ్చే సూక్ష్మ రుణాల చేయూత నుంచి దేశ రక్షణ, ఆర్థిక రంగాల స్వావలంబనకు దోహదం చేసే అణ్వస్త్రాల ప్రయోగాల వరకు అనేక పథకాలకు ఊతమిస్తూ భారత్ను ప్రగతి మార్గంలో పయనింపచేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మనిషి ఎదుగుదలకు బీజం తల్లి గర్భం నుంచే ఆరంభమవుతుంది. అందుకే మాతా శిశు సంరక్షణ కోసం జననీ సురక్ష యోజన పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం మాతృవందన యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద బాలింతలకు ఆర్థిక చేయూతనందిస్తూ వారి ఆహార భద్రతకు ఆసరాగా నిలుస్తోంది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన పరిశుభ్రమైన తాగునీటిని మారుమూల ప్రాంతాలకు సైతం అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 12 కోట్లకు పైగా మంచినీటి కుళాయి కనెక్షన్లను మంజూరు చేసింది. కొత్త చెరువులు, ఇంకుడుగుంతల తవ్వకాలు, నీటి శుద్ధి యంత్రాల ఏర్పాట్లు వంటి అనేక చర్యలతో ప్రజాజీవన వ్యవస్థను పరవళ్లు తొక్కిస్తుంది.

ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తరాలు మారుతున్నా, అంతరాలు చెరిగిపోతున్నా, మార్పులకు నోచుకొని అనేక వ్యవస్థల్లోని లోపాలను సరిచేస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. విద్యా వ్యవస్థలో కీలకమైన ఈ నిర్ణయం భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో మోదీ దార్శనికతను తేటతెల్లం చేస్తోంది. బాల్యం ఓ అందమైన జ్ఞాపకం. దానిని ఆశలు ఆశయాలకు అనుగుణంగా మలుచుకుని అవకాశాల్ని అందుకోవాలే తప్ప పోషకాహార లోపంతో అనారోగ్యాల బారిన పడి ఆ బాల్య స్మృతులకు భంగం వాటిల్లకూడదన్న సమున్నతమైన ఆలోచనల నుంచి రూపొందిన పథకమే పీఎం పోషణ్ అభియాన్. ఈ పథకం కింద ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకం కింద పోషకాహారాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 10వ తరగతి తరువాత ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు అర్హులైన వారికి స్కాలర్షిప్ కింద ఆర్థిక చేయూతనందిస్తూ వసతి సౌకర్యాలను కూడా కల్పిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఇక భారత్ గతిశక్తిని పెంపొందింపచేయడంలో యువతది అగ్రస్థానం. దేశ ప్రగతిలో వీరి భాగస్వామ్యం ఎంతో కీలకం. కొత్త ఆలోచనలతో పరవళ్లు తొక్కే యువతరాన్ని ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా ఉన్న యువత ఆలోచనలకు ఊతమందిస్తూ లక్షలాది పథకాలకు జీవం పోసిన దీని ద్వారా దాదాపు 24 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించాయి. ఇక అన్నదాతకు అన్నింటా అగ్రపీఠం వేస్తూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఏడాదికి 3 పర్యాయాలు సాగుకు చేయూతనందిస్తోంది. ఈ పథకం 2019లో ప్రారంభమైన అనతికాలంలోనే 4 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని దేశవ్యాప్తంగా 9 కోట్ల 44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసి రైతాంగానికి ఆర్థిక భరోసా కల్పించింది. కిసాన్ సమ్మాన్ నిధిని అందుకున్న లబ్దిదారుల్లో ప్రతి 4లో ఒకరు మహిళలు కావడం విశేషం. అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు అగ్రస్థానమిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రక్షణ రంగంలోనూ వారికి సముచిత స్థానాన్ని కల్పించే చర్యలకు శ్రీకారం చుట్టారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళాభివృద్దికి కొత్త పథకాలను ప్రారంభించారు. డ్రోన్ల సాయంతో వ్యవసాయం చేయడంలోనూ స్త్రీలకు తర్ఫీదునందించి నమో డ్రోన్ దీదీ, లఖపతి దీదీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళాభ్యున్నతికి పాటుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక మహిళల వంటచెరకు అవసరాలను తీర్చేందుకు వారు అనారోగ్యాల బారిన పడకుండా తీసుకువచ్చిన పథకమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఈ పథకం కింద బిలో పావర్టీ లైన్కు దిగువన ఉన్న మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించింది కేంద్ర ప్రభుత్వం. 2016 సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లను మంజూరు చేశారు. ఇంటి యజమానిగా మహిళలకు ప్రథమ ప్రాధాన్యమిస్తూ రూపొందిన ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు వంటచెరకు కష్టాల నుంచి విముక్తి లభించింది. ఇక ఆరోగ్య అవసరాలకు ఆసరాగా నిలుస్తూ కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది ఆయుష్మాన్ భారత్. ఈ పథకం కింద అర్హులైన వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత వైద్య సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులు, గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచిత వైద్యం అందుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. 12 కోట్లకు పైగా కుటుంబాలు ఆయుష్మాన్ భారత్ సేవల సౌలభ్యాలను ఉపయోగించుకునే అర్హతను కలిగి ఉన్నాయి. వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ పథకంలో ఆయుష్మాన్ వందన పేరుతో ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేస్తూ ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు దాటిన వృద్ధులకు

0: మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తోంది. దాదాపు 6 కోట్ల మంది వయోజనులకు లబ్ధి కలిగేలా ఈ పథకాన్ని విస్తరించి వారి ఆరోగ్య భద్రతకు ఆసరాగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం. సమృద్ధిగా ఉన్న ప్రకృతి వనరుల్ని ఉపయోగించుకుంటే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని సముపార్జించుకోగలిగితే సరిగ్గా ప్రధాని మస్తిష్కంలో విరిసిన ఈ ఆలోచనకు కార్యరూపమే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సోలార్ ప్యానెల్స్ ను అమర్చుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలను అందిస్తూ ప్రజలకు ఉచిత సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. వారి అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను తిరిగి ప్రభుత్వమే కొనుగోలు చేసి వారి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడుతోంది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. తొలుత ఈ పథకాన్ని ప్రారంభించిన సమయంలో కేవలం 2.8 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రస్తుతం 165 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దూసుకుపోతూ సౌరశక్తి వినియోగంలో భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేస్తోంది మోదీ సర్కార్. పీఎం జన్ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిపించి 3.15 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు అందేలా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో 46 కోట్ల ఖాతాలు గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉండగా 33 కోట్ల ఖాతాలకు మహిళలే లబ్ధిదారులు కావడం గమనార్హం. అర్హత ఉన్నవారికి అవకాశాలు కలిగిన వారికి అర్హతలు సాధించగలిగేలా రుణాలిచ్చి ప్రోత్సహిస్తోంది పీఎం ముద్రాయోజన. ముద్రాయోజన పథకం కింద చిన్నస్థాయి వ్యాపారాలు చేసుకునేవారికి పూచీకత్తు లేని రుణాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 2015 సంవత్సరంలో ప్రారంభమైన ముద్రాయోజన ఇప్పటి వరకు 57 కోట్ల లోన్లను మంజూరు చేసింది. 40 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని చిరు వ్యాపారులకు లోన్ల రూపంలో అందించి వారి ఆర్థిక ప్రగతికి బాసటగా నిలిచింది. ముద్రాయోజన కింద 1.12 కోట్ల ఉద్యోగాల కల్పన కూడా జరిగిందంటే ఈ పథకం ఎంతగా ప్రజల్లో అల్లుకుపోయిందో అర్థమవుతుంది. ఇక తీర ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, వాణిజ్యపరంగా వారిని అభివృద్ది పథంలో పయనింపచేసేందుకు, నౌకాయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు, అంతర్గత జలమార్గాలను విస్తృతంగా వినియోగించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకం సాగరమాల. 6 లక్షల కోట్ల పెట్టుబడితో 845 ప్రాజెక్టులతో సాగరమాల శరవేగంగా దూసుకుపోతోంది. జనజీవన స్రవంతిని జాగృతపరుస్తూ అభివృద్ది తీరాల తేలియాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2.5 దశాబ్దాల రాజకీయ ప్రగతి ప్రస్థానంలో ఆయన ఆలోచనల నుంచి జాలువారిన కొన్ని మచ్చుతునకలివి కేవలం ఇవే కాదు. జాతీయ రహదారుల అనుసంధానం, టన్నెళ్ల నిర్మాణాలు శరవేగంగా అభివృద్ది చెందుతున్న భారతదేశ ప్రగతికి దోహదంచేసే న్యాయ వ్యవస్థల సవరణలు, ఆర్థిక రంగాన్ని అనంత వేగంతో పరుగులు తీయిస్తున్న యూపీఐ విధానాలు, ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్థవంతమైన పాలనకు నిలువెత్తు సాక్ష్యాలు, నవభారత నిర్మాణానికి ఆ ప్రజానేత పరిచిన బంగారు బాటలు. భారత్ ఇదే దార్శనిక గమనంతో ముందుకు సాగితే, ఆ ఆలోచనల అడుగుజాడల్లో మనమంతా కలిసి పయనిస్తే 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్ కల సాకారమవుతుంది. భారతదేశపు కీర్తి పతాక విశ్వవేదికపై విహంగ వీక్షణం చేస్తుంది. దేశఖ్యాతి అజరామరమై నిలుస్తుంది.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ప్రగతి పదంలో భారతదేశం ప్రసంగం విన్నారు. రచన శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

7.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. ముందుగా వినబోతున్న పాట సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి. ఈ పాటను పాడినవారు హరిహరన్, మహాలక్ష్మి. శుద్దాల అశోక్ తేజ గీతానికి సంగీతం మణిశర్మ.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే
2: ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు.
1: మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి,
2: మీకు నచ్చిన పాటను కోరుకోండి.
1: మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి.
2: మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట
1: అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
3: అరువం వానగా నేడు కురిసేనులే, ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే.
2: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
1: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై.
1: చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
4: నూట 107.5, 103.2 MHz పై చిత్రకుసుమలు కార్యక్రమంలో తర్వాత పాట బాణం చిత్రం నుంచి. పాడినవారు సైంధవి హేమచంద్ర. రామజోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం మణిశర్మ.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుంచి. పాడినవారు చక్రి. సాయి శ్రీహర్ష గీతానికి సంగీతం చక్రి.

ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ధి గత 10 ఏళ్లలో నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దాదాపు 3.5 సంవత్సరాల తరువాత ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న కలను దార్శనిక విధానాలు కఠోర శ్రమతో భారత్ తప్పక సాకారం చేసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు దేశంలోని ప్రతి పౌరుడికి పరిష్కారాలు అందించడంపై దృష్టి సారించాయని తెలిపారు. గత 12 సంవత్సరాలలో దేశ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. గతంలో దిగుమతులను పెంచేందుకు ప్రయత్నాలు జరిగేవని, ప్రస్తుతం భారత్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోందన్నారు. 2015 నుంచి 2025 వరకు ఉన్న దశాబ్దంలో స్వాతంత్ర్యానంతరం అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ధి నమోదైందని, సంకల్పం స్పష్టంగా ఉండి విధానాలు సుస్పష్టంగా రూపొందించినప్పుడు ఇటువంటి పరివర్తన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తన మొత్తం రాజకీయ ప్రయాణం దేశ ప్రజలు తనపై ఉంచిన అచంచల విశ్వాసం, అందించిన మద్దతుతో ముడిపడి ఉందని చెప్పారు. దేశం కోసం పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన సమయం ఇదేనని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: आज हम खुद ही अपनी नियति के नियंता है। ये समय है जब हम एक देश के रूप में बड़े लक्ष्य रखे। हमें ऐसा भारत बनाना है, टूरिज्म की बात हो, पढ़ाई की बात हो, मनोरंजन का डेस्टिनेशन हो, टेक्नोलॉजी में भारत का डंका पूरे विश्व में बजे। लक्ष्य ऐसे हो कि हर क्षेत्र में तिरंगा शान से लहराए। आज हम खुद ही अपनी
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గురుగ్రామ్లో జరిగిన వికసిత్ భారత సంకల్ప సభ సేవాజ్యోతి యాత్రలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడాన్ని ఒక చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు, నక్సలిజం నిర్మూలన, దేశ మౌలిక సదుపాయాలను అత్యున్నత స్థాయికి తీసుకురావడం వంటి ముఖ్యమైన విజయాలను అందుకోగలిగాయని చెప్పారు.
2: ఏ 25

0: गरीबी से मुक्ति, सुरक्षित भारत, धारा 370 हटाना, नक्सलवाद समाप्त करना, राम जन्मभूमि और काशी विश्वनाथ का मंदिर बनाना, देश में इंफ्रास्ट्रक्चर को ऊपरी सीमा तक ले जाना और 25 करोड़ गरीबों को गरीबी रेखा से ऊपर उठाना.
1: ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఐఎంసీ 2026 సన్నాహకాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ జీఎస్ఎంఏ బోర్డు సభ్యులతో న్యూఢిల్లీలోని సేవా తీర్థలో ఈ సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాంకేతికత ఒక సాధనంగా మారాలన్నారు. సమాజంలోని ఏ వర్గం కూడా అభివృద్ది ప్రయోజనాలకు దూరం కాకుండా ఉండేందుకు సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని చెప్పారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల ప్రజలకు సాంకేతికత, డిజిటల్ సేవలు అందుబాటు ధరల్లో లభించేలా చూడాల్సిన అవసరాన్ని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ సేవలు అందరికీ సులభంగా, సమానంగా అందుబాటులోకి వచ్చినప్పుడే సాంకేతిక పురోగతి సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈరోజు కీలక పాలసీ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.5 శాతానికి చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు కొనసాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ 2025లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీపీ పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ
2: of this month to deliberate and decide. In this global backdrop, the MPC met on 5th, 6th and 7th of this month to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAV by 25 basis points to 5.5%.
1: అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి రియల్ జీడీపీ వృద్ధి 7.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నల్ల సముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి దాడులు వాణిజ్య నౌకా రవాణాకు ముప్పు కలిగించడంతో పాటు సముద్రయాన సమాచారాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ రోయడ్ మమ్డోవ్పై దాడి జరిగిందని తెలిపారు. ఆ నౌకలో 3 భారతీయులున్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే వారిలో ఒకరికి గాయాలు కావడంతో వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే టోగో జెండాతో ప్రయాణిస్తున్న ఆల్ఫా వాటన్ అనే మరో నౌకపై కూడా నిన్న దాడి జరిగినట్లు రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. నల్ల సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని త్వరగా పునరుద్ధరించేందుకు చర్చలు, దౌత్య మార్గాలను అనుసరించాలని భారత్ మరోసారి పిలుపునిస్తోందని జైస్వాల్ తెలియజేస్తూ
3: चार ढाज पर पिछले सवा दिन में हमला हुआ. जिस प्रकार का ये खतरा एक तरीके से वाणिज्य जहाजों के लिए और हमारे लोगों के लिए पैदा करती है, इससे हमको बहुत चिंता है और इस कारण से हम लोग फिर से एक बार आह्वान करते हैं कि संवाद का रास्ता अपनाया जाए ताकि शांति फिर से लौटे. और ये जो टारगेट किया जाता है कमर्शियल वेसल को, जहाज को, ये बंद होना चाहिए और जो अंतर्राष्ट्रीय जलमार्ग है उसके रास्ते वो पूरे बिना किसी रुकावट के आजाद ढंग से चलते रहना चाहिए.
1: పటిష్టమైన వాతావరణ చర్యలు చేపట్టడంతో పాటు ప్యారిస్ ఒప్పందం అమలును వేగవంతం చేయాలని భారత్ ఉద్ఘాటించింది. ఫిజీలో జరుగుతున్న ప్రీ కాప్ 31 సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ వాతావరణ మార్పులకు సంబంధించిన అవగాహనలో ఉన్న అంతరాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఆమోదించిన ప్రతిపాదనలను నెరవేర్చడంతో పాటు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న లక్ష్య సాధన దిశగా పురోగతిని వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ

0: మంత్రి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ రక్షణ అధికారుల సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు సాధికారత పొంది సురక్షితంగా ఉన్నప్పుడే అభివృద్ది చెందిన భారతదేశం సాధించాలనే సంకల్పం నెరవేరుతుందన్నారు. మహిళల్లో భద్రత, గౌరవభావాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, భారతదేశ బలం మహిళా శక్తిలోనే ఉందని నరేంద్ర మోదీ గట్టిగా విశ్వసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా పారా క్రీడల ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకదారులుగా పారా ఒలింపిక్ ఛాంపియన్ ప్రమోద్ భగత్, భావినా పటేల్ వ్యవహరించనున్నారు. ఆసియాలోని వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్ 2014 నుంచి 2023 మధ్య జరిగిన ఆసియా పారా క్రీడల్లో మొత్తం 6 పతకాలు సాధించారు. ఇందులో 2 స్వర్ణ పతకాలు, 4 కాంస్య పతకాలున్నాయి. పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినా పటేల్ 2018 నుంచి 2023 మధ్య జరిగిన ఆసియా పారా క్రీడల్లో 2 పతకాలు సాధించారు. ఇందులో 1 రజతం, 1 కాంస్య పతకం ఉన్నాయి. భారత పతాకాన్ని మోసే అవకాశం దక్కడం గర్వకారణమని భావినా పటేల్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73067 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 249 పాయింట్ల నష్టంతో 72638 వద్ద ముగిసింది. నిఫ్టీ 173 పాయింట్లు నష్టపోయి 22603 వద్ద స్థిరపడింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో అత్యధిక స్థిరమైన వ్యవసాయ వృద్ధి గత 10 ఏళ్లలో నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం నక్సల్ రహితంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నల్లసముద్ర ప్రాంతంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. ముందుగా వినబోతున్న పాట భారతీయుడు చిత్రం నుంచి. ఈ పాటను పాడిన వారు కేజే యేసుదాస్, సాహిత్యం భువనచంద్ర, సంగీతం యార్ రెహమాన్.

0: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు. మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి. మీకు నచ్చిన పాటను కోరుకోండి. మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి. మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట, అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
1: పరువం వానగా నేడు కురిసేనులే, ముత్తుమురి పాలలో ఈడు తడిసేనులే.
0: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు, సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై. చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
2: MHz పై చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత పాట గులాబీ చిత్రం నుంచి పాడినవారు సునీత సీతారామశాస్త్రి గీత.

107.5 103.2 మెగాహెడ్స్ పై చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత ఐ చిత్రం నుంచి పాట పాడినవారు హరిచరణ్, శ్రేయా ఘోషల్. అనంత శ్రీరామ్ గీతానికి సంగీతం ఏఆర్ రెహమాన్.

మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు

0: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
1: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై.
1: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం

ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నివేదిత నాటిక రచన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. వినండి నివేదిత నాటిక.
2: మావయ్య, మావయ్య ఎవరో మీకోసం వచ్చినట్లుంది, అటు చూడండి మావయ్య.
3: ఏమిటమ్మా, ఏం కావాలి?
2: అరుగు, మీ మిత్రులెవరో వచ్చారు, ఓసారి అటు చూడండి.
3: మిత్రులా? ఎవరు బాబు మీరు?
4: క్షమించాలి, నేను ఇక్కడెవ్వరికీ మిత్రుణ్ణి కాను, నేను ఆగంతకుణ్ణి మాత్రమే.
2: అయితే మీరు?
4: నేను సెంట్రల్ స్కూల్ టీచర్ని, ఈ మధ్య ఇక్కడికి బదిలీ మీద వచ్చాను. ఉండటానికి వసతి కోసం వెతుకుతూ ఈ ఇంట్లో ఏదైనా అద్దెకిచ్చే గది దొరుకుతుందేమోనని వాకప్ చేద్దామని ఇలా వచ్చాను.
2: అద్దెకు గదా? అబ్బే, అలాంటివేమీ లేవండి ఇక్కడ. మా మామయ్యకి చదరంగపు మిత్రులేమో అనుకున్నాను, సారీ మాస్టారు.
4: నేను సారీనే, మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేశానేమో కదూ, వస్తాను.
2: మాస్టారు, బయట ఎండ మండిపోతుంది, పోనీ క్షణకాలం విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా.
4: అబ్బే ఎందుకులేమ్మా, నేను వెళ్తాను, గది వెతుక్కోవాలిగా.
3: పర్వాలేదు కూర్చోండి, పాపం మంచి ఎండను పడొచ్చారు, కొంచెం దాహం తీసుకుని వెళ్ళొచ్చు. అమ్మా సులక్షణ, మాస్టర్కి.
2: అయ్యయ్యో, అడగటం మర్చాను, తెస్తానుండండి.
4: మీరంతగా అంటుంటే వెళతానటం బాగాలేదు, సరే కానివ్వండి, అలాగే కొద్దిసేపు శాంతి తీర్చుకునే వెళ్తాను. ఏమిటి, చదరంగం ఒంటరిగా ఆడుకుంటున్నారు, నేషనలా ఇంటర్నేషనలా?
3: ఏమిటి మీకు చదరంగం తెలుసా? ఏమిటి కొంప తీసి?
4: కొంపలు తీసే అంత కాకపోయినా ఏదో కొద్దిపాటి ప్రవేశం ఉందిలేండి.
3: అలా చెప్పరే మరి, రండి రండి రండి, ఒక్క ఆట వేసుకుందాం.
4: అలా అన్నారా, సరే అలానే కానివ్వండి, తమరి మాట ఎందుకు కాదాలి.
2: ఏమిటి, చదరంగపు బల్ల ముందు సెటిల్ అయిపోయారా? ముందు కూల్ డ్రింక్స్ తీసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం.
3: అలాగే మరి, తీసుకోండి మాస్టారు. చెప్పండి, మీరు తెల్లపావులతో ఆడతారా నల్లపావులా?
4: ఏవైతేనేనండి.
3: అయితే తెల్లపావులతోనే మొదలు పెట్టండి.
4: మీరే మొదలు పెట్టండి.
3: అలా కాదు, అతిథులు ఫస్ట్.
4: కాదులేండి, మీరే మొదలు పెట్టండి.
3: సరే, ముందుగా మనల్ని మనం పరిచయం చేసుకోలేదు కదూ. నా పేరు చదలవాడ దాశరథి, నేను రిటైర్డ్ ఆర్మీ మేజర్నండి. ఇదిగో ఈ అమ్మాయి ఉంది చూశారు, సులక్షణ, ఆమెకు సాక్షాత్తు మేనమావను. ఈ ఇంట్లో మేమిద్దరమే ఉంటామండి. సులక్షణ యూనివర్సిటీ కాలేజీలో ఎంఏ ఫిలాసఫీ చేస్తుంది. నేను ఆమెకు గార్డియన్గా ఆమె మంచి చెడ్డలు చూస్తున్నాను అని అనుకుంటారంతా, కానీ అసలు సంగతి సులక్షణే నాకు గార్డియన్. ఇక నా దినచర్య అంటారా, ఉదయం చదరంగం, మధ్యాహ్నం చదరంగం, సాయంత్రం చదరంగమే, ఆ మాటకొస్తే అర్ధరాత్రి వరకు చదరంగమే.

0: బాగుందండి. ఇక నా గురించి, నేను బిఏ బిఈడిని. ఈ సెంట్రల్ స్కూల్ విద్యాలయ వ్యవస్థలో టీచర్ని. ఇదిగో ఇప్పుడు ఈ ఊరు బదిలీ వచ్చాను. మరో కొద్ది సంవత్సరాలు ఓపిక పడితే రిటైర్ అయ్యి ఒక చోట ఎక్కడో కుదురుగా కూర్చోవచ్చు.
1: మాస్టారు, మరి మీ ఫ్యామిలీ?
0: నా ఫ్యామిలీనా? నా ఫ్యామిలీ మొత్తం నేనేనమ్మా, నేను ఒంటరి వాణ్ణి.
2: అలా చెప్పండి, అందుకే మీలో నా పోలికలు కనిపిస్తున్నాయి.
0: నాలో మీ పోలికలా?
2: కాదా మరి, నేను మీలాగే ఆ జన్మ బ్రహ్మచారిని, చదరంగ ప్రియుణ్ణిను.
0: అదా, కానీ నేను బ్రహ్మచారిని కాదు, మా ఆవిడ జానకి. నా ఉద్యోగ బదిలీల పేరిట నాతో తిరిగి తిరిగి విసిగిపోయి ఇక తిరగలేనండి బాబు అంటూ తానిక తిరిగి రాని చోటకు వెళ్ళిపోయింది నన్ను ఒంటరిని చేసి.
1: అయ్యయ్యో, సారీ మాస్టారు.
0: అయ్యా దాశరథ గారు, నన్ను మాటలో పెట్టి బీపావును కదిలిచ్చేశారు. ఆగండి, ఇదిగో మేము కదులుతున్నాం.
1: సరే సరే, మీరు ఇక్కడకండి, నేను వెళ్తున్నాను.
2: మాస్టారు, మీ శకటను మాపైకి ఉసుకొలుపుతున్నారా? ఇదిగో మా అశ్వం కదులుతోంది.
0: మీ అశ్వం మరీ కన్ను మిన్ను కానక తారసిల్లుతోంది. కాస్త వెనక ముందు ఆలోచించుకోండి.
2: కానీ మాస్టారు, ఎన్నాళ్లకెన్నాళ్లకు మీలాంటి ఉజ్జీతో ఆటాడే అదృష్టం కలిగింది. అదర కొట్టేశారనుకోండి.
0: మీరు మాత్రం తక్కువ ఆటాడారా? నేను మీలాంటి యోధతో ఏనాడు తలపడి ఎరుగునంటే నమ్మండి.
2: ఏమిటి, నన్ను యోధా అన్నారా?
0: అవును అన్నాను.
2: మాస్టారు, ఇప్పుడు నాలో యోధుణ్ణి జ్ఞాపకం చేసి నన్ను రెచ్చగొట్టారు. ఇక తప్పదు, ఏవైనా కానివ్వండి, ఇదిగో మరో ఆట ఆడాల్సిందే.
0: సరే, నాకు ఈ సెలవుల్లో కాలక్షేపం కాక బోరు కొట్టేసింది. అలాగే కానివ్వండి, మరి మీ తర్వాత ఎత్తు వేయండి.
2: వస్తున్నా వస్తున్నా, ఈసారి మీకు తిరుగులేని కాటా దెబ్బ తగలబోతుంది, కాచుకోండి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ మాస్టారు, వరుసగా 3 సార్లు నన్ను చిత్తు చిత్తు చేసి మీరే గెలిచారు. ఓహోహోహో, ఎంత గొప్ప అనుభూతి. మీతో ఆటలో మునిగిపోయి చుట్టలు కాల్చడం కూడా మర్చిపోయానంటే నమ్మండి.
0: రాత్రి 8 గంటలైంది, ఇక లేద్దామా?
2: అలాగేనండి.
3: మామయ్య వాళ్ళ ఆట అయిపోయినట్లుంది. సత్యమా, సత్యమా, బాత్రూమ్ లో గీజర్ వెయ్యి.
4: అలాగేనమ్మా.
2: అమ్మడు సులక్షణ, ఈ మాస్టారు సామాన్యులు కాదమ్మా, మాస్టర్ ఆఫ్ మాస్టర్స్. ఆ ఎత్తుగడలేమిటి, బలాబలాలను నడపటంలో ఆ ముందు చూపేమిటి, ఓహోహో, వ్యూహాలను ప్రతి వ్యూహాలను అల్లడంలో ఆ చాతుర్యం ఏమిటనుకున్నావు? అబ్బో, ఈ రోజు నేను ఆటను ఎంజాయ్ చేసినట్టు ఏనాడు చేయలేదమ్మాయ్.
0: కాలాతీతమైంది, నేను వస్తాను, సెలవిప్పించండి. మరి
3: మాస్టారు, మీకు ముందుగా చెప్పనందుకు క్షమించాలి, మీరు ఇక్కడే మాతో కలిసి భోజనం చేస్తున్నారు.
0: భోజనం ఎందుకమ్మా, నేను వెళ్తాను.
3: మీరు అన్యథా భావించకండి, మా మావయ్యను నేను ఇంత ఆనందంగా ఎన్నడూ చూడలేదు. మీరు మాకు అనుకోని అతిథులైనా ఎంతో ఆత్మీయులా కనిపిస్తున్నారు. మా ఈ చిన్ని అభ్యర్థనను కాదనకండి మాస్టారు.
0: అది కాదమ్మా, మరోసారి వచ్చి దాశరథి గారితో తీరికగా చవరంగం ఆడి ఆయన చేతిలో ఓడిపోయి ఆ రోజు మీ ఇంట్లో తప్పక ఆతిథ్యం స్వీకరిస్తాను, సరేనా?
3: మరో మరో రావటం ఏమిటి మాస్టారు, మీరిక్కడే ఉండిపోతున్నారు. అదిగో ఆ దక్షిణ వైపు గది ఉందే, ఆ గది ఇక మీది, ఇక దానిలో మీరుండబోతున్నారు.
0: ఏమిటమ్మా, ఏమిటమ్మా నువ్వు అంటున్నది?
3: అవును మాస్టారు.
0: అది కాదమ్మా.
2: ఆగండి మాస్టారు, ఇక మీరు ఆగండి. మా సులక్షణ మాట అన్నది అంటే అంతే, దానికి తిరుగులేదు, కాదని ప్రయోజనం లేదు. మనం మనం పూర్వ జన్మలో చాలా ఆప్తులం అన్నమాట, ఈ జన్మలో ఇలా కలుసుకున్నాం, అదే మరి జన్మ జన్మల చదరంగం అంటే.
3: సత్యమా, సత్యమా, తువ్వాలు సోపు స్నానాల గదిలో ఉంచు, మాస్టారు స్నానానికి వస్తున్నారు.
2: మాస్టారు, ఇంకా ఆలోచించుకునేందుకు ఏమీ లేదు, మా సులక్షణ షా చెప్పేసింది మీకు అంతే మరి.
3: మావయ్య, మీరు స్నానం చేసి మాస్టర్ని తీసుకుని డైనింగ్ హాల్ కు వచ్చేయండి.
2: అలాగేనమ్మా.
3: మాస్టారు, మాస్టారు.
0: ఏమిటమ్మా?
3: నా ముఖ్య స్నేహితుల్ని మీకు పరిచయం చేస్తానన్నాను కదూ, తిరుగు ఇతని మధు అంటే మధుసూదనం, ఎంఏ పాలిటిక్స్ చేస్తున్నాడు, యూనివర్సిటీ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్, మంచి క్రికెటర్ కూడా.
5: నమస్కారం మాస్టారు.
0: ఆయుష్మాన్ భవ, మీ నాన్నగారు ఏం చేస్తారు బాబు?
3: వాళ్ళ నాన్నగారు కాకినాడలో ఓ పెద్ద ఇంజనీరు, మధు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాడు. ఇదిగో

0: భావరాజు, ఎంఏ తెలుగు చేస్తున్నాడు, మంచి భావకవి. ఇతను వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటున్నాడు.
1: మాస్టరు, తమరికి వీలుంటే నా కవిత్వం వినిపిస్తాను.
2: మంచిది నాయన. సులక్షణ, మరి నన్ను వాళ్ళకి పరిచయం చేసావు కదే.
3: సులక్షణ మిమ్మల్ని దేవుడిచ్చిన ఆత్మబంధువులని ఇదివరకే పరిచయం చేసింది మాస్టారు. సులక్షణకులాగే మాకు మీరిక మాస్టారే.
4: మాస్టారు, మీకోసం కారు వచ్చేలోగా పోనీ ఒక ఆట వేసుకుంటేనో?
2: మీ ఆట చేసుకోలా, కింద రాత్రి 1 గంట వరకు ఆడుతూనే ఉంటుంది కదా. అయినా ఇప్పుడు టైం ఎక్కడుందండి? అదిగో కారు రానే వచ్చింది.
4: సరే సరే, బయలుదేరండి.

0: మాస్టారు, మనం గడిచిన 8 నెలల్లో ఆడిన చదరంగ పాటలన్నీ ఒకెత్తు, ఈ సంక్రాంతి సెలవుల్లో ఆడబోయే ఆటలు మరో ఎత్తుగా ఉండాలి. ఏమంటారు?
1: ఏమిటి, నేను ఇక్కడ చేరి 8 నెలలైందా?
0: కాదా మరి.
1: ఏనాటి రుణానుబంధమో ఇది. ఈ ఆలయంలో నాకింత చోటు దొరకటమే కాకుండా సులక్షణ, మీరు మీ ఆప్యాయత అనురాగాలతో నన్ను ముంచేశారు.
0: మరి మా సులక్షణ ఏమనుకుంటుందో తెలుసా? మీరు మాకు దొరికిన పెన్నిది అనుకుంటుంది. నేను అదే అనుకుంటున్నాను. నాకంటూ ఉన్న ఆత్మబంధువులు, మా అక్క బావ, వాళ్ళిద్దరూ ఒకేసారి ట్రైన్ యాక్సిడెంట్లో పోయారు. ఆనాటికి సులక్షణ 5 ఏళ్ల పసికందు. అంతా అయోమయంగా అనిపించింది. ఆర్మీ నుండి రిటైర్మెంట్ తీసుకుని వచ్చేశాను. సులక్షణకు నేను, నాకు సులక్షణ. ఎంతటి ఏకాంతత, ఎంతటి స్తబ్దత. అలాంటి మాకు మీరు మీ ఆత్మీయతను, ఆశీస్సులను పంచి ఇచ్చేందుకు పెన్నిధులుగా దొరికారు మాస్టారు.
1: అదేం కాదండి, ఇదంతా మీ సౌహార్దత. నేనే మీ నుంచి మీ ఆదరణ అభిమానాలను పుచ్చుకుంటున్నానే కాని తిరిగి మీకు ఇచ్చిందేమీ లేదు. నేనే మీకు రుణపడున్నాను. ఎవరు?
2: నేనే మాస్టారు. లోపలికి రావచ్చా?
1: ఎవరు? సులక్షణ, తలుపు తీసే ఉందమ్మా, రా. అదేమిటమ్మా, నీ ఇంట్లోకి నువ్వు రావటానికి నా పర్మిషన్ కావాలా?
2: అది కాదు మాస్టారు, రాత్రి 12 గంటలైంది కదా, మీకు విశ్రాంతి భంగమేమోనని. మీరింకా నిద్రపోలేదా?
1: ఏదమ్మా, ఈరోజే సెలవులు మొదలు. పరీక్ష పేపర్లు దిద్దాలి, ప్రోగ్రెస్ కార్డులు సిద్ధం చేయాలి. కనీసం 10 రోజుల పని. కానీ వీటన్నింటినీ రేపటి సాయంత్రంలోగా పూర్తి చేసి ఎల్లుండి ఉషస్సు నుండే చదరంగపు ఏకాహాలకు సిద్ధం కమ్మని దాసరాది గారి హుకుం. ఏం చేయను తల్లి, ఇలా అర్ధరాత్రి వరకు కూర్చొని పేపర్లు దిద్దుతున్నాను.
2: పాప, మా మావయ్య మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారులా ఉంది.
1: ఏదో మీ మావయ్య మీద నెపం, కానీ నాకు చదరంగం ఒక వ్యసనమేనమ్మా. అవును, ఏమిటమ్మ ఇంత రాత్రిపూట వచ్చావు?
2: మాస్టారు, ఒక విషయం మీ నుండి తెలుసుకోవాలని వచ్చాను. సూటిగా సమాధానం చెప్పండి. ప్రేమట, ప్రేమంటే ఏమిటండి?
1: ఏమిటి ప్రేమంటేనా? ఇదేమిటమ్మా ఇలాంటి ప్రశ్న వేశావు? మంచి నిద్రలో ఉన్నవాడిని లేపి పరబ్రహ్మ స్వరూపం ఏమిటి అన్నట్లు. ఏమిటమ్మా ఈ ప్రశ్న? అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉదయించినట్లు?
2: ప్రతివాడు ప్రేమ ప్రేమ అంటూ వెంటబడి ఒకటే గొడవ. అందుకే ఇంత చిరాకు పుట్టిస్తున్నా. ఆ ప్రేమ ఏమిటో తెలుసుకుందామని.
1: ఓ, అయితే ఇది నీ ప్రశ్న కాదు, నువ్వెదుర్కొంటున్న సమస్య అన్నమాట. అవునా?
2: అవును మాస్టారు, చెడ్డ చిరాకెత్తిస్తున్న సమస్య.
1: చూడమ్మా, ఇది మిశ్రమ సమాజం, ఎదిగి ఎదగని మనస్తత్వాల కూటమి. మనం కొంచెం ఓర్పు వహించి వదిలించుకోవాల్సిన సమస్య. నువ్వేది పట్టించుకున్నట్లు ఉండిపోయావనుకో.
2: కాకుంటే నేను మాత్రం వీళ్ళందరినీ లక్ష్య పెడుతున్నానా మాస్టారు? ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరుగుతున్న మూకనంతా పొండిరా పుల్లా ఇల్లారా అంటూ పట్టించుకోకుండానే తిరుగుతున్నాను. వస్తున్న ప్రేమ లేఖల్ని, వచ్చిన వాటిని వచ్చినట్లే కవర్లన్నా విప్పకుండా చింపివేస్తున్నాను కూడా. కాకుంటే ఎటొచ్చి అందరిలా ఈ మధు కూడా.
1: ఏది, మన మధుసూదనం?
2: మన మధుసూదనమే. సాయంత్రం బీచ్లో తారసపడి తాను నన్ను ప్రేమిస్తున్నాడట, ఎన్నాళ్ళగానో నాకు చెప్పాలని యోచిస్తున్నాడట, అవకాశం చిక్కింది కాదట, ఏమేవో ఇలా చాలా చాలా మాట్లాడాడు.
1: పోలేమ్మా, అతన్ని నేను వారిస్తానే.
2: ఎందుకు మాస్టారు, నేనే చెప్పాను ఇలాంటి వెర్రిమొరి ప్రసంగాలు ఇంకా చెయ్యొద్దని. వస్తాను మాస్టారు, గుడ్ నైట్.
1: గుడ్ నైట్.
0: మాస్టారు, పోయిన సీజన్ అంతా ఫామ్ లేక చాలా డల్లగా చదరంగం ఆడానండి. ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేసాను. ఇక చూడండి నా తడాఖ, ఈ రోజు క్వీన్స్ పాన్ వ్యూహంతో మొదలెడుతున్నాను. ఒక్క క్షణమాగండి. సత్యమ్మా, ఓ సత్యమ్మా, మాస్టార్ కి ఫ్రిడ్జ్ లో నుండి పెద్ద మంచినీళ్ళ బాటిల్ తీసుకుంటరా.
1: నాకా? నాకిప్పుడు మంచినీళ్ళ అవసరం లేదే.
0: ఇప్పుడు అవసరం లేకపోవచ్చు మాస్టారు. మిమ్మల్ని

0: దిగ్బంధనం చేస్తానే, అప్పుడు కావలసి వస్తాయి మీకు మంచి నీళ్లు. అందుకు
1: అవునండి, తెప్పించండి, ఎవరికైనా పనికొస్తాయిగా.
2: మావయ్య, మాస్టర్తో కొంచెం మాట్లాడాలి. అలా 10 నిమిషాలు మన గార్డెన్ దాకా వెళ్ళొస్తాం.
0: అలాగేనమ్మా.
1: అమ్మా, మన గార్డెన్ ఇప్పుడు చాలా బాగుందమ్మా. ఏమిటి మాట్లాడాలో?
2: జాలిలో నుండి ప్రేమ పుడుతుందంటారా?
1: ఏమిటి, జాలిలో నుంచి ప్రేమ పుడుతుందా అనా? ఏదో చిక్కు ప్రశ్న ఉందే. ఏమనమ్మా, జాలిలో నుంచి ప్రేమ పుడుతుందో, ప్రేమలో నుండి జాలి జాలి వారుతుందో, అసలు జాలే ప్రేమేనేమో, లేక జాలి ముదిరి ప్రేమగా మారుతుందో, ఏమిటోనమ్మా? ఈ ప్రేమతో పెనివేసుకున్న ఈ ప్రశ్న ఉందే, అది నా వరకు నాకు పూర్వజన్మలోని పాఠశాస్త్రంలో అనిపిస్తోంది. అవును, ఇందుకు అసలు విషయం ఏమిటి?
2: ఏముంది మాస్టారు, జాలిపడి తనను ప్రేమించాలట, పెండ్లాడాలట. మధు మళ్ళీ మొదటికొచ్చాడు.
1: ఇదెక్కడ మధుసూదనం? పోనీ మరొక్కసారి నిక్కచ్చిగా నీ అభిప్రాయం చెప్పలేకపోయావా?
2: ఎక్కడా, నన్ను మాట్లాడిస్తేనా తన హృదయం భగ్నమై ముక్కలు ముక్కలు అయిపోతుందట. కుమిలి కుమిలి ఒకటే ఏడుపు.
1: అయ్యో, నీ అగాయిచ్చో కోలా.
2: మాస్టారు, మీరే అతనితో మాట్లాడి మా స్నేహాలను కలుషితం చెయ్యొద్దని చెప్పండి.
1: అలాగే, నేను మధుతో మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకు. పెడదాం పదా. పాపం, అక్కడ దాశరథి గారి పక్కన కూర్చుంది ఎవరు చెప్పమా?
2: ఇంకెవరు, మన భావరాజు. మావయ్యకు తన గేయం ఏదో వినిపిస్తున్నట్లుంది.
3: రెండు రంగుల గళ్ళు, చదరంగపు ముంగిళ్ళు. ఎలా ఉంది, ఎలా ఉంది, మాట్లాడరేం?
1: ఆయన యానిమేషన్ లో ఉన్నారు, ఎలా మాట్లాడతారు?
2: భావరాజు, లే మనం వెళదాం. ఇక మావయ్య మాస్టారు తమ చదరంగపు సమాధిలో మునిగిపోతారు.
3: అవునవును.
1: కానివ్వండి, మీ త్రిముఖ వ్యూహ నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించండి.
0: ఇదిగో నా ఎత్తు.
1: ఇది నా పై ఎత్తు.
0: దానిపై నా ఎదురెత్తు.
1: మీ ఎదురెత్తుపై అప్పా, వస్తున్నా వస్తున్నా. ఎవరు? మధుసూదనమా? ఏమిటయ్యా ఇంత రాత్రి వేళ రా, లోపల రా, అలా కూర్చో కూర్చో. ఏమిటి మధుసూదనం, ఆ రేగిన జుట్టేమిటి, జ్యోతుల్లా కళ్ళేమిటి, ఏమిటి అలా ఉన్నావు?
4: నా జీవితంలో ఇది పరీక్షా సమయం మాస్టారు.
1: ఏమిటి అంతలేసి బరువైన డైలాగులు వలిస్తున్నావు?
4: నేనొక్కసారి అర్జెంటుగా సులక్ష్యంతో మాట్లాడాలి.
1: ఇప్పుడా, టైం ఎంత అయిందో తెలుసా? అర్ధరాత్రి 2 గంటలు. పాపం మంచి నిద్రలో ఉంటుంది, వద్దులేవయ్యా.
4: అది కాదు మాస్టారు.
1: చూడు మధుసూదనం, నాగరిక ప్రపంచంలో ఉన్న మనలాంటి విద్యార్థికులు స్త్రీల పట్ల మెలగవలసిన పద్ధతి ఉంటుందయ్యా.
4: అసలు విషయం ఏంటంటే,
1: సులక్ష్యం అంతా చెప్పింది నాకు. జాలి పడితేనూ దయతలిస్తేనూ ప్రేమలు పుడతాయా? ప్రేమ పెళ్లి ఇలాంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సింది ఒక్కరే కాదు, ఉభయలు కదా.
4: సులక్ష్యకు నేనంటే ఇష్టమే మాస్టారు
1: అని నువ్వు అనుకుంటున్నావు, కానీ సులక్షణ నిన్న దృష్టితో చూడటం లేదే.
4: అది నిజం కాదు మాస్టారు, సులక్షణ నన్ను ఆటలు పట్టించడానికి అలా మాట్లాడుతుంది అంతే.
1: సరే, నువ్వు అన్నట్లు సులక్షణ నిన్ను ఆటలు పట్టిస్తుందే అనుకుందాం. మరింకే తొందరపడకు, ఆవిడ ఎంతకాలం అలా ఉంటుందో వేచి చూస్తే సరిపోదా?
4: లేదు మాస్టారు, నేను ఈ దాగుడు మూతలు తట్టుకోలేకపోతున్నాను. ఈ క్షణాన్నే అమితుమి తేల్చుకోదలిచాను.
1: మధు, ఇది సభ్యత కాదు. నువ్వు పంచేద్దాం, రేపు ఆదివారమేగా, సులక్షణ ఇంటి పట్టునే ఉంటుంది. నేను మరోసారి ఆమె మనోగతాన్ని కనుక్కొని రేపు సాయంత్రం నీకు చెప్తాను, సరేనా? ఇప్పటికి వెళ్ళిపో.
4: సరే వెళ్తాను, కానీ మాస్టారు నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, ఏం చేస్తారో.
2: మాస్టారు, మాస్టారు.
1: నువ్వా? ఏమిటమ్మా ఇంత రాత్రి?
2: మీరు తలుపు తెరవటం, మధు మీ గదిలోకి రావటం అంతా నేను పైనుండి గమనిస్తూనే ఉన్నాను.
1: అవును సులక్షణ, అసలు ప్రేమల గురించి నీ అభిప్రాయం ఏమిటి?
2: ఈ శారీరక ప్రేమలను గురించి నాకెలాంటి అభిప్రాయాలు లేవు మాస్టారు, అవి నాకు అర్థం కావు కూడా. కాకుంటే వాటి పట్ల నాకు జాగృతి ఉంది, వాటికి దూరంగా ఉంటాను.
1: ఏమిటి, ప్రేమకు తొలగి దూరంగా ఉండిపోతావా? అలా అయితే నువ్వు పరిపూర్ణమైన వ్యక్తి కాకుండా మిగిలిపోతావేమో.
2: పరిపూర్ణమైన వ్యక్తిగా మిగలాలంటే ఈ బంధాల్లో ఇరుక్కోవాలంటారా?
1: ఈ బంధాలు బాధ్యతలే కదమ్మా, జీవితానికి పరిపూర్ణతనిచ్చేవి.
2: నేనలా అనుకోవటం లేదు మాస్టారు. ఈ ప్రేమను ఆత్మీయతను ఏ ఒక్కరి కోసమో పదిలిపరచటం, మనల్ని మనం కించపరుచుకోవటం కదూ. ఆ జగన్నాథుడి ప్రసాదించిన ఈ జన్మ అనే అవకాశాన్ని దీన జనకోటి సేవకు వినియోగిస్తేనే పరిపూర్ణత అనుకుంటున్నాను మాస్టారు. మధుసూదనానికి నా మనోగతం ఇదేనని చెప్పండి, అతనంటే నాకెలాంటి ప్రత్యేక భావన లేదని చెప్పండి. వస్తాను మాస్టారు.
1: ఈ సులక్షణను అర్థం చేసుకోవటం ఆ మధుసూదనానికి ఏం సాధ్యమవుతుంది? ఆ సాయంత్రం వచ్చిన మధుసూదనానికి సులక్షణ ఏమందో చెప్పాను, అతను తట్టుకోలేక ఏమైపోతాడో అనుకున్నాను. కాని విచిత్రం, మధుసూదనం చెప్పినంతా విని క్షణకాలం మౌనం వహించి క్లుప్తంగా వస్తాను మాస్టారు అనేసి

0: చెప్పాడు. ఆశ్చర్యపోయాను. అంతటితో ఆ సమస్య పరిష్కారమైనందుకు తృప్తిపడ్డాను కూడా. అలా నేను దాశరథి చదరంగం బల్ల ముందు కూర్చున్నామో లేదో ఫోన్లో పిడుగులాంటి వార్త వచ్చింది. మధుసూదనానికి యాక్సిడెంట్ అయిందట. కొన్ని క్షణాల్లో నేను సులక్షణ దాశరథి హాస్పిటల్కి వెళ్ళాం. ఒంటి నిండా కట్లతో స్పృహలేని స్థితిలో ఉన్నాడు మధు. బావరాజు కొందరు మిత్రులు అక్కడే ఉన్నారు. మధుసూదనాన్ని చూస్తూనే సులక్షణ కన్నీటి సముద్రమైంది. ఆశ్చర్యపోయాను. ఆ క్షణం నుండి 24 గంటలు హాస్పిటల్లో మధుసూదనం పక్కనే ఉండి అతని సేవలో మునిగిపోయింది తాను. అంతటి వరకు సులక్షణ నేను ఒక నాగరిక యువతగానే భావిస్తూ వచ్చాను. కానీ ఆమె మధుసూదనాన్ని అంటిపెట్టుకుని అతని పట్ల చూపుతున్న ఆ శ్రద్ధ, ఆ సేవానేరతను చూశాక విస్మయం చెందాను. మధుసూదనాన్ని ఉంచింది స్పెషల్ రూమ్లో కావటాన నేను సులక్షణ రాత్రిళ్ళు కూడా అక్కడ ఉండటానికి వీలైంది. ఒకనాటి రాత్రి మెలకు వచ్చి చూసేసరికి హాట్ వాటర్ బ్యాగుతో మధుసూదనం కాళ్ళను కాస్తున్న సులక్షణ కనిపించింది. ఆ మోములో ఎంతటి ఆత్రతో అప్పుడు అనిపించింది, గత ఇన్ని జన్మల్లో సులక్షణ మాతృమూర్తిగా అవతరించిందో అని. గాయాల నుండి కొంచెంగా కోలుకున్నాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి తన ఇంటికి తీసుకొచ్చింది మధుసూదనాన్ని సులక్షణ. మధుసూదనం యాక్సిడెంట్పై నాకు ఎందుకో అనుమానం వచ్చింది. ఒకనాటి రాత్రి సులక్షణ గదిలో లేని సమయాన, ఏమయ్యా మధుసూదనం, నీకు జరిగింది యాక్సిడెంటా లేక నీవుగా?
1: మాస్టర్, పసిగట్టేశారన్నమాట. అవును, అది నిజమైన యాక్సిడెంట్ కాదు, నేను సృష్టించుకున్న యాక్సిడెంటే. ఇప్పుడంతా తేలిపోయింది. సులక్షణకు నా పట్ల ఉంది ప్రేమేనండి అంటే కాదని కొట్టిపడేశారుగా. ఇప్పుడేమంటారు?
0: సులక్షణలోని సంస్కారాన్ని తప్పుగా అనుమయించుకుంటున్నాడు పిచ్చివాడు.
1: ఏమిటి మాస్టారు, మౌనంగా ఉండిపోయారేం?
0: సులక్షణ వస్తుందిలా ఉంది, నేను వెళ్తున్నాను.
2: మధు, నీవింతటి వరకు మాస్టర్తో మాట్లాడిందంతా తలుపు అవతల ఉన్న నాకు వినిపించింది. పిచ్చి మధు, ఎంతటి అవివేకమైన పనిచేశావు. నాది నీవనుకునే ప్రేమ కాదు.
3: ఐగోరు, ఐగోరు!
0: ఎవరు? సత్యమ్మా.
3: అదేంటి ఐగోరు, తమరు అందరికంటే ముందు లేచేవారు, తెల్లగా తెల్లారినే నిద్రపోతున్నారు.
0: తెల్లవారిపోయిందా? అరేరే, ఏమిటో పిచ్చి నిద్ర పట్టినట్టుంది. సులక్షణ వాడంతా నిద్ర లేచారా?
3: అరుగో, అమ్మగారు వచ్చేసినారు, నాకుంది, ఇటే వస్తున్నారు.
2: మాస్టరు, ఈ ఉత్తరం చూడండి.
0: ఉత్తరం ఏది? టీవు
1: సులక్షణ, నేను దేనిని భరించలేను. ఇన్నాళ్లు నీ పట్ల ఆకర్షణను భరించలేకపోయాను, ఇప్పుడు నీ మంచితనాన్ని భరించలేకపోతున్నాను. నేను వెళ్తున్నాను. నీ మధుసూదనం.
0: ఏమిటి, మధుసూదనం వెళ్ళిపోయాడా? నీకు ఉత్తరం ఎవరిచ్చారు?
2: తెల్లవారుజామున మధుకేమైనా కావాలేమో అని అతనున్న గదిలోకి వెళ్లాను, అక్కడే ఈ లెటర్ ఉంది.
0: అయితే మధు నీకు చెప్పకుండా వెళ్ళాడా?
2: మధుని ఆపాలని రైల్ స్టేషన్ కు వెళ్లాను, మధు కనిపించలేదు. నేనేం చేశానని మధు ఇలా నిర్దాక్షిణ్యంగా వెళ్లాలా చెప్పండి.
0: ఇందులో నిర్దాక్షిణ్యతే ఉందమ్మా.
2: మధు ఇలా అవటానికి నా బాధ్యత ఎంత అని ఈ రోజంతా ఆలోచించాను మాస్టారు.
0: నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావో, ఇందులో నీ దోషమేముందని?
2: ఏమైతేనే, నేనొక నిర్ణయానికి వచ్చాను. కొంచెం అహితమైనా సరే ఇక ముందు చాలా నిష్కర్షగా ఉంటాను మాస్టారు.
0: అంటే మధుసూదనం మళ్ళా తిరిగి వస్తాడన్న నీ ఉద్దేశం?
2: ఈ నిర్ణయం మధుసూదనం గురించి కాదు, భావరాజు విషయంలో.
0: భావరాజు విషయంలోనా?
2: అవును, అతనికి నన్ను పెండ్లాడాలని.
0: అదిగో భావరాజే మరేదో కొత్త గేయాన్ని పుక్కిటి పట్టి వస్తున్నట్టుంది. లే, సిద్ధంగా ఉండు.
2: భావరాజు, నీ పట్ల నే చూపుతున్న ఆదరణ, అనురాగం అన్ని ఒక సోదరి తన సోదరుని పట్ల చూపేవేనని నీకు తెలుసా?
4: అవునా?
2: అవును.
4: ఈ విషయం నీవు నాకెన్నడూ చెప్పవలసింది.
2: ఆ తప్పు నాది కాదు, గ్రహించవలసిన బాధ్యత నీది. అయినా ఇప్పుడే మించిపోయింది కనుక.
4: చాలా మించిపోయింది. నిన్ననే మా మేనమామ గారి అమ్మాయి విశాలక్షికి తనను చేసుకోను అని జాబు రాసి పడేశాను.
2: ఆ జాబ్ ఇంకా చేరుండదులే, వెంటనే వెళ్ళు. అదో ప్రాక్టికల్ జోక్ అని చెప్పుకో. వెంటనే వెళ్ళి ఆమెను అర్థాంగిగా చేసుకో. నేను వస్తాను నీ పెళ్లికి.
0: భావరాజు పెళ్లి బాగా జరిగిందా అమ్మా? పెళ్లి విశేషాలేమిటి?
2: భావరాజు అప్పుడప్పుడు రాసి నా దగ్గర వదిలేసిన గేయాలను ఏరుకూర్చి ఓ పుస్తకంగా అచ్చువేయించి ఆ పుస్తకాన్ని విశాలాక్షికి పెళ్లి కానుకగా ఇచ్చి ఆ గేయాలలోని స్వప్న సుందరివి నీవేసుమి అని చెప్పాను.
0: గొప్ప పని చేసావమ్మా.
2: మాస్టారు, ఇక భావరాజుని గురించి నాకెలాంటి దిగులు లేదు. మధు జీవితం కూడా ఇలా సుఖాంతమైతే నేను ఓడిపోనట్లవుతుంది.
0: నువ్వు ఓడిపోవటమా? నీకు ఓటమేమిటమ్మా, నువ్వెప్పుడు విజేతవే.

0: వీల్లేదు మాస్టర్, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్ళిపోతే నేను ఏమైపోతా? మావయ్య అయితే మీ బదిలీ వార్త విని ఈరోజు భోజనం కూడా చేయలేదు. ఆ చదరంగపు బల్ల ముందు దిగులుగా ఒంటరిగా ఎలా కూర్చుండిపోయాడో చూడండి మాస్టర్.
1: చూడమా సులక్షణ, బ్రతుకుబాటలో ఈ సంయోగ వియోగాలు, సంకల్ప వికల్పాలు, సుఖ దుఃఖాలు తప్పవమ్మా. జీవితం అంటే అదే. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో విధి నిర్ణయాన్ని కలుస్తావేమో.
0: నేను ఒక్కతనే మిగిలిపోతాను కదా.
1: చూడమ్మా, అందుకే నీకు ఒక తోడు కావాలి. ఒక మాట చెప్పనా?
0: చెప్పండి.
1: నువ్వు వివాహం చేసుకోవాలి. జీవనయానంలో ముఖ్యంగా స్త్రీకి ఒక తోడు కావాలి. ఏమంటావు?
0: తోడా? ఆ భగవానుడు లాంటి తోడు దొరికితే ఆ నీడను అలాగే ఆశ్రయిస్తాను మాస్టారు. పదండి, మీకు టైం అవుతోంది, స్టేషన్కి వెళ్దాం.
2: మాస్టారు, మీరు రిటైర్ అవుతూనే తిరిగొచ్చి మాతో ఉండిపోతానని మీరిచ్చిన వాగ్దానం మన చదరంగపు సాక్షిగా మరిచిపోవద్దు.
1: అలాగే, మరి నాకు సెలవు.
2: నమస్కారం.
1: జీవితం ఒక మహాయానం, ఒక మహాప్రవాహంలా అది ఎటు నుంచి అటు పయనిస్తుందో, ఎన్ని వంకలు వాగులు తిరుగుతోందో, తన గమనంలో ఎన్ని మార్పులు చేర్పులకు గురవుతుందో నాకు చిత్రంగా వెంట వెంటనే బదిలీలు వచ్చాయి. ఆ తర్వాత నేను సులక్షణకు రాసిన జాబులు ఆమెకు అందక అడ్రస్ నాట్ ఇన్ టౌన్ లెఫ్ట్ అంటూ తిరిగి వచ్చాయి. అలా సులక్షణ దాసరథిలకు నేను, వాళ్ళు నాకు దూరం అయ్యాం. నేను చివరిసారిగా బదిలీ అయి వచ్చిన ప్రాంతం అంతా పుణ్యక్షేత్రాలతో నిండి ఉన్న ప్రదేశం. ఒకసారి అక్కడ ఏదో మేళా లాంటి జరుగుతుంది. ఒక ఉదయం హోటల్లో కాఫీ తాగి బయటకొచ్చి ఏవో ఆలోచనతో మునిగి నడుస్తున్నాను. ఎదురుగా వచ్చిన వ్యక్తి అమాంతంలో కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేశాడు. తమాయించుకొని చూస్తే అతడు దాశరథి. నేను ఉప్పొంగిపోయాను. దాశరథి చెప్పాడు, సులక్షణ తను చదువయ్యాక గోదావరి తీర ప్రాంతాన దీనజన బాల బాలికలకు ఓ ఆశ్రమం, పాఠశాల నెలకొల్పి సేవ చేస్తోందట. అది విని నాకు చాలా సంతోషం వేసింది.
2: నేను సులక్షణ ఉత్తరదేశ యాత్రలకు బయలుదేరిటొచ్చామండి. సులక్షణ పుణ్యక్షేత్ర దర్శనాలలో మునిగిపోగా నేనిక్కడ కాస్మాలిటన్ క్లబ్లో జరుగుతున్న ప్రపంచ చదరంగపు పోటీలను చూడటానికి ఉండిపోయాను.
1: అవునండి, మీకు గుర్తు చేసే వరకు ఆ పోటీల విషయమే మర్చిపోయించమండి. నేను ముందర సులక్షణ చూడాలి.
2: తాను లేటుగా ఏ రాత్రికో గాని తిరిగి రాదండి. అప్పటికి మనం ఈ ఆటలను చూసుకుని హోటల్ గదికెళ్లి ఆమె కోసం ఎదురు చూడొచ్చు. పదండి, హోటల్కెళ్దాం.
1: పదండి.
2: నేను చెప్పలేదు, ఛాంపియన్షిప్ మన ఆనంద విశ్వనాథ్ దేని అలాగే అయింది.
1: అవును, చాలా గొప్ప ఎత్తులు వేసి ఎదుటి వాడిని బోల్తా కుట్టించాడు. పదండి, ఈ పాటికి సులక్షణ వచ్చి ఉంటుందేమో.
2: రండి రండి, ఇదే మా గది. ఇంకా సులక్షణ వచ్చినట్లేదు, వచ్చేస్తూ ఉంటుందిలేండి. మధ్యాహ్నం ఫైనల్స్ లో మన ఆనంద్ విశ్వనాథ్ వేసిన ఆ 13వ ఎత్తుంది చూశారు? అద్భుతం. ఏమంటారు?
1: ఏమంటాను, మరి ఆ మూతోనే కదా ఆ రష్యన్ ఆటగాని మట్టి కనిపించేశాడు.
2: ఇక్కడ మీకు రహస్యం చెప్పనా?
1: చెప్పండి.
2: మనం విశాఖలో ఉండగా నాకు కల వచ్చిందని, అందులో నేనెక్కడో చదరంగం ఆడుతూ ఒక అద్భుతమైన ఎత్తు వేశాను అని చెప్పాను, గుర్తుందా మీకు?
1: అవునవును, ఇది గ్రాండ్ మాస్టర్ కాస్పరో మీద మీరు వేసిన ఎత్తు.
2: సరిగ్గా ఆ ఎత్తేనండి ఈ రోజు మన ఆనంద్ విశ్వనాథ్ వేశాడు.
1: అవునా?
2: అవునండి, ఎగ్జాక్ట్లీ అదే ఎత్తు. నా ఎత్తును కాపీ కొట్టేశాడు విశ్వనాథ్. పోనీలేండి, మనవాడే కదా.
1: అవునవును.
2: అదిగో అదిగో సులక్షణ వచ్చేసింది.
0: ఏమిటి మాస్టరీ, వాట్ ఈ ప్లీజ్ సర్ప్రైజ్.
2: మన మాస్టారేనమ్మా, ఉదయాన్నే పట్టేసి షా చెప్పేసి మన గదికి పట్టుకొచ్చేశాను.
0: ఏమిటి మాస్టారు అలా చూస్తూ ఉండిపోయారు? నేనే సులక్షణను.
1: అదే సులక్షణ చూస్తున్నాను. మెడలో ఆ జపమాల, వదులుగా అల్లి అల్లని ఆ కేసరాశి, నుదుటిన కుంకుమ బొట్టు, విభూతి రేఖలు, ఆ కాషాయపు చీర, చేతిన పూసజ్జ, ఆశ్రమవాసిన్లా.
0: మాస్టారు, ముందు ఈ తీర్థ ప్రసాదాలు పుచ్చుకోండి. అకాల మృత్యుహరణం, సర్వపాప నివారణం, శ్రీ విష్ణు పాదోదకం, పావనము శుభం. ఇదిగోండి మావయ్య. మీరును
2: మాస్టారు సులక్షణతో మాట్లాడుతూ ఉండండి, అలా రిసెప్షన్ వరకు వెళ్ళొస్తాను.
1: అలాగే. చెప్పమ్మా.
0: భగవంతుణ్ణి వెతుక్కుంటూ తీర్థయాత్రలు చేస్తున్నాను. ఈ క్షేత్రాన్ని మీరు కనిపించారు మాస్టారు.
1: కొంప తీసి నన్ను భగవంతుడు చేస్తావా ఏమిటి?
0: ఏ, మీరు నాకు ఆ భగవంతుడు లాంటి వారే. కాని మాస్టారు, ప్రతి చోట నాకు ఆ భగవంతుడు కనిపించినట్లే అనిపిస్తుంది. అంతెందుకు, నేనున్న ఆ అనాథల శరణాలయం

0: తృప్తిగా ఉందమ్మా. ఆ అనాథలకు నువ్వే తోడయ్యావు, వాళ్లకు నీడవయ్యావు, నీకు గమ్యం ఏర్పడింది. మానవ సేవకు నిన్ను నువ్వు అర్పించుకుని నివేదితమయ్యావు. ఇంకా కావలసిందే ఉందమ్మా.
1: అవును, నాకు కావలసినదేముంది? ఎందుకు ఈ అన్వేషణ? మాస్టారు, నిజంగా మీరు నా కళ్ళు తెరిపించారు. సద్గురువులై నాకు జ్ఞానం ప్రసాదించారు. రేపే తిరిగి శరణాలయానికి వెళతాను. ఆ సేవకు పునరంకితమవుతాను. సెలవిప్పించండి మాస్టారు.
2: మీరింతవరకు నివేదిత నాటిక విన్నారు. రచన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి.
3: ప్రకటించిన
4: ఆకాశవాణి ఈనాటి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. షణ్ముఖ ప్రియ రాగం శరణను తరుణమిదే జయని చరణమ్ముల అనే పల్లవి ఖండ త్రిపుట తాళం పల్లవి ఎత్తుగడ సమం నుంచి రెండక్షరముల జాగ వినండి. రాగం తానం పల్లవి.

0: మీరింతవరకు డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గానం విన్నారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. ఈనాటి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యింది.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఆపాత మధురాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. వినబోతున్న పాట సింహాసనం చిత్రం నుంచి. పాడినవారు రాజ్ సీతారాం సుశీల. వేటూరి గీతానికి సంగీతం బప్పిలహరి.

ఆపాత మంత్రాలు కార్యక్రమంలో చివరిగా జగదేక వీరుని కథ చిత్రం నుంచి పాట పాడినవారు ఘంటశాల. పింగళ గీతానికి సంగీతం పెండ్యాల.

ఇంతవరకు ఆపాద మధురాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.